ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 28వ తేదీ ఆదివారం. సమయం 5:53 దాటి 38 సెకండ్లు. ప్రియ శ్రోతలందరికీ శుభోదయం.

ఈరోజు భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు జయంతి. ఈయన ఒక స్వాతంత్ర సమరయోధుడు, న్యాయవాది కూడా. దక్షిణ భారతదేశం నుంచి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండవ వ్యక్తి ఈయన. 1991 సంవత్సరం నుంచి 1996 సంవత్సరం వరకు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1991 సంవత్సరంలో ఆర్థిక సంక్షోభం తరువాత భారతదేశ ఆర్థిక సరళీకరణను ప్రారంభించడంలో ముఖ్య పాత్రను పోషించారు. భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తరువాత రక్షణ, హోం వ్యవహారాలు, విదేశాంగ వ్యవహారాల వంటి కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి శాఖలను కూడా ఈయన నిర్వహించడం జరిగింది. 1991 భారత సార్వత్రిక ఎన్నికలలో ఈయన నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ 244 సీట్లను గెలుచుకుంది. ఆ తరువాత ఇతర పార్టీల నుంచి మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1991

మొదటిలో ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి ఈయన ఎంతగానో కృషి చేశారు. 1991 సంవత్సరంలో పెట్టుబడులను తెరవడం, మూలధన మార్కెట్ను సంస్కరించడం, విదేశీ వ్యాపారాన్ని నియంత్రించడం, వాటిని సంస్కరించడం వంటి రంగాలలో మరింత పురోగతిని సాధించారు. విదేశీ రుణాలను స్థిరీకరించడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నియంత్రణలో ఎన్నో మార్పులను ప్రవేశపెట్టారు. 2024 డిసెంబర్ 23న ఈయన మరణానంతరం భారత ప్రభుత్వం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేయడం జరిగింది. 2025లో ఆయన జయంతి సందర్భంగా రాజ్భవన్లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవవర్మ ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించడం జరిగింది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు జయ జయ జయ మంగళం అంటూ సాగుతున్న దేశభక్తి గీతాన్ని బృందగానంలో వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఈనాటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో ఆదిత్య హృదయం, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి ఆదిత్య హృదయం.

समस्तमोभिज्ञाय नमस्तमोभिज्ञाय

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో పాస్టర్ ఎన్బి జయకర్ గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు.
1: ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాను. రెవరెండ్ ఎన్బి జయకర్, ద చర్చ్ ఆఫ్ ఆల్మైటీ, క్రాంతినగర్, నెల్లూరు. ఇది నా వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్తలోనే 7:47 ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. యేసు పాదాలు చెంత అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన పాదాల చెంత పాపక్షమాపణ ఉంది. ఈ పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయమని అడిగాడు. లూకాసు వార్తలో మనం చూస్తాం, ఈ సీమోను ఇంట ఆయన భోజన పంక్తికి వచ్చి కూర్చున్నాడు. ఈ పాపాత్మైనటువంటి స్త్రీ వెనుక గుండా వచ్చి ఆయన పాదములను మరి కన్నీటితో తడుపుతూ, ఆమె పైవస్త్రంతో తుడుస్తూ, ముద్దు పెట్టుకుంటూ, విలువైన ఆత్రను పూస్తూ ఉండటం మనం చూస్తాం. అప్పుడు ప్రభు అన్నాడు, నీ విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. ఆమె ఆయన పాదములు తడిపినందుకో, లేదా ఆమె పాదములను ఆయన పాదములను తన వస్త్రముతో తుడిచినందుకో, ముద్దు పెట్టుకున్నందుకో, విలువైన అత్తరును పూసినందుకో దేవుడు ఆమెను క్షమించటం లేదు. ఆమె హృదయములో కలిగినటువంటి ఆ తపన, ఆయన పాదాల చెంతకు నేను వెళ్తే నాకు పాపక్షమాపణ ఉంది అని తెలుసుకునింది. జక్కయ్యను కూడా జ్ఞాపకం చేసుకుంటే నేను ఎలాగైనా క్రీస్తును చూడాలనుకున్నాడు. ఆయన హృదయంలో ఆ తపన, నేను ఎలాగైనా క్రీస్తును చూడాలనుకున్నాడు. చూశాడు, తనకు తన ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు, పాపక్షమాపణ పొందాడు. యేసయ్య ఆ పాదాల చెంత ఒకటి పాపక్షమాపణ ఉంది, రెండు ప్రార్థనకు జవాబుంది. ఆయన పాదాల చెంత నువ్వు విజ్ఞాపన చేస్తే నీ ప్రార్థనని ఆలకించేవాడు మాత్రమే కాదు, నీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగా కాంటాడు. తనకు మొరపెట్టేవారికి, తనకు నిజముగా మొరపెట్టేవారికి యెహోవా సమీపంగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తాడు. దేవుని పాదాల చెంత మన ప్రార్థనకు జవాబుంది. నాలుగు, దేవుని పాదాల చెంత దుఃఖ నివారణ, మన కన్నీటికి విడుదల. మార్తా మరియ విషయంలో జ్ఞాపకం చేసుకుంటే మరియ యేసు పాదాల మీద పడి కన్నీరు కార్చినప్పుడు యేసయ్య కూడా తన ఆత్మలో మూలుగుతూ చనిపోయిన లాజర్ను సైతం సజీవుడిగా లేపటం మనం చూస్తాం. హన్న దేవుని సన్నిధిలో మరి కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు ఆమె కోరినట్టే ఆమెకి మగబిడ్డను అనుగ్రహించటం మనం చూస్తాం. ఇలా ప్రార్థన, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి జవాబు పొందిన అనేక మంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. నేటి క్రైస్తవ సమాజంలో మనకు కనిపిస్తున్నారు అనేక సజీవ సాక్ష్యాలను మనం వింటూ ఉన్నాం. అంటే ఆయన పాదాల చెంత పాపక్షమాపణ ఉంది, ఆయన పాదాల చెంత ప్రార్థనకి జవాబు ఉంది, ఆయన పాదాల చెంత దుఃఖ నివారణ ఉంది. మనం ప్రభు పాదాల సన్నిధికి వచ్చినప్పుడు, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మనల్ని సంపూర్ణంగా విమోచించడానికి శక్తివంతుడు కాబట్టి ఆ ప్రభువును ఆశ్రయించి ప్రభు ద్వారా విమోచించబడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.
0: మీరింతవరకు పాస్టర్ ఎన్బి జయకర్ గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు వింటారు.

మొక్కల పోషకాలు, వాటి ఆవశ్యకత. ఆహారపు చక్రంలో మానవుడు మొక్కలపై తన ఆహారం కోసం ఆధారపడాల్సి ఉంటుంది. మానవుని శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు, జీవరసాయన చర్యలకు ఏ విధంగా పోషకాలు అవసరమో, అలాగే మొక్క ఎదుగుదలకు, రసాయన చర్యలకు మరియు ఉత్పాదకతకు కూడా పోషకాలు అత్యావశ్యకమైనవి. ఆవర్తన పట్టిక యందు 118 మూలకాలు గుర్తించబడి ఉన్నప్పటికీ మొక్కలకు 17 మూలకాలే నిర్వర్తించే విలక్షణమైన విధుల ఆధారంగా ఆవశ్యకమైన మూలకాలుగా చెప్పుకోవడం జరిగింది. ఈ 17 మూలకాలు మాత్రమే ఆవశ్యకమైన మూలకాలుగా చెప్పుకోవడానికి ఒక ప్రాతిపదిక ఉన్నది. దాన్నే మూలకాల ఆవశ్యక సూత్రాలుగా చెప్పుకుంటారు. దీని ఆధారంగా మూలకాలు నిర్వర్తించే చర్యలు మరియు వాటి మోతాదు అవసరాన్ని ఆధారంగా చేసుకుని తద్వారా ప్రాథమిక, ద్వితీయ మరియు సూక్ష్మ పోషకాలుగా కూడా విభజించడం జరిగింది. మూలకాల ఆవశ్యక నియమాల విషయానికొస్తే, ఏదైనా మూలకం మొక్కల్లో లోపించినట్లయితే మొక్క యొక్క జీవిత చక్రం అసంపూర్తిగా ఉంటుంది. ప్రతి ఒక్క మూలకం విధి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఏ ఒక్క మూలకం నిర్వర్తించే విధి మరొక మూలకంతో భర్తీ చేయలేము. మూలకం యొక్క చర్య యొక్క క్రియాజీవుల్లో ప్రత్యక్షంగా ఉండటం. పోషకాల ఆవశ్యక సూత్రాలను అర్థం చేసుకున్నట్లయితే ప్రతి పోషకం ఎంత తక్కువ పరిమాణంగా మొక్కకు అది ఎంత అవసరమో అర్థమవుతుంది. ఆవశ్యక సూత్రాల ఆధారంగా మూలకాలు కూడా విభజించవచ్చు. పత్రహారితం, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, ఇది ఒక ఆవశ్యకమైన ఆంతరంగిక భాగము. ఇది హరిత వర్ణాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఇది భాస్వరం, పొటాషియం మరియు ఇతర పోషకాలను మొక్క సమర్థవంతంగా వినియోగించుకోవడానికి దోహదపడుతుంది.

కావున నత్రజని మూలకం లోపించినట్లయితే కొన్ని చర్యలు మందగిస్తాయి. భాస్వరం మాంసకృతులు, పాస్ఫోలిపిడ్లు మరియు ఎంజైముల్లో ఒక అంతరంగిక భాగము. అదేవిధంగా భాస్వరం క్రోమోజోముల్లో ఒక భాగం కావున కణ విభజన మరియు మొక్క ఎదుగుదలకు, అదేవిధంగా బలమైన వేరు వ్యవస్థ ఏర్పడడానికి అవసరమవుతుంది. అంతేకాకుండా అధిక నత్రజని వేయడం వల్ల కలిగే అనర్థాలను అదుపు చేస్తుంది. మొక్కకి కీటకాలు, తెగుళ్లను తట్టుకునే శక్తిని కూడా అందిస్తుంది. ముఖ్యంగా పప్పుజాతి పంటల్లో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలతను పెంచి వేళ్లలో బుడిపెలు ఆధారంగా ఏర్పడి తద్వారా అధిక నత్రజని స్థిరీకరణకు తోడ్పడుతుంది. పొటాషియం అయితే మొక్కలకు వ్యాధి నిరోధక శక్తిని చేకూరుస్తుంది. అదేవిధంగా మొక్కల్లో జరిగే అనేక చర్యలకు కూడా ఉపయోగపడేటువంటి 60 రకాల ఎంజైములు పనిచేయడానికి దోహదపడుతుంది. పొటాషియం పత్ర రంధ్రాలు తెరుచుకోవడం మరియు మూసుకోవడంలోనూ, నీటి సంబంధాలను సర్దుబాటు చేయడంలోనూ, కాండానికి బలాన్ని చేకూర్చి పైరు వాలిపోకుండా ఉంచడంలోనూ, మొక్క చీడపీడలను తట్టుకోవడానికి కావలసిన నిరోధక శక్తిని కల్పించడంలోనూ, అలాగే మరియు ఆకుల్లో తయారైన పిండి పదార్థాలను ఇతర ప్రాంతాలకు రవాణా చేయడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. కాల్షియం అయితే కణ కవచం తయారీకి, కణాల ఉత్పత్తికి మరియు సాగుదలకు అవసరమవుతుంది. అంతేకాకుండా విత్తన అభివృద్ధికి, కణాల మధ్య కణ కవచాల ద్వారా సాగే ప్రక్రియల్లో కీలక పాత్రను పోషిస్తుంది. ఇంకా కాల్షియం క్రోమోజోముల్లో పత్రహరితంలో ఒక ముఖ్య భాగం. ఇది కూడా ఆకులకు వర్ణాన్ని ఇవ్వడంలో తోడ్పడుతుంది. మెగ్నీషియం అయితే మొక్క వివిధ పోషకాలను వినియోగించుకునే ప్రక్రియను నియంత్రణ చేస్తుంది. అదేవిధంగా నూనె గింజలైతే నూనె ఏర్పడడానికి మరియు ప్రోటీన్ తయారీకి ఇది అత్యంత ఆవశ్యకమైంది. గంధకమైతే గంధకపు ఆవశ్యకత మరియు నిర్వహించే పాత్రలు కొన్ని నత్రజనిని పోలి ఉంటాయి. ఇది అనేక ఎంజైముల తయారీకి, కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరపడానికి, నత్రజని స్థిరీకరణను జరగడానికి, అలాగే నూనె గింజల పైరుల్లో మాంసకృతులు నూనెలు తయారు కావడానికి దోహదపడుతుంది. అదేవిధంగా ఉల్లి వెల్లుల్లి ఘాటు రావడానికి మరియు విత్తన తయారీకి ఇది ప్రధానమైంది. సూక్ష్మ పోషకాల విషయానికొస్తే ఇనుము ఎంజైముల తయారీకి, మొక్కల్లో జరిగే శ్వాసక్రియకు, పత్రహరితం తయారీకి ఉపయోగపడుతుంది. అలాగే మొక్కల్లో జరిగే అన్ని జీవ ప్రక్రియల్లో ఇనుము ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ముఖ్య పాత్రను పోషిస్తుంది. మాంగనీస్ అయితే మొక్కల్లో ఇనుము పోషకానికి చేదోడువాదోడుగా ఉంటూ వివిధ జీవక్రియల్లో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఇది కిరణజన్య సంయోగ క్రియలో నత్రజని జీవక్రియకు అవసరమైన ఎంజైములను ఉత్తేజపరచడంలో ఆస్కార్బిక్ ఆమ్లం తయారీలో దోహదపడుతుంది. అంతేకాకుండా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే ఆక్సిజన్ మోతాదును నియంత్రించడంలో మాంగనీసు ప్రధాన పాత్రను పోషిస్తుంది. రాగి, ఇది మొక్కల్లో విటమిన్ తయారీలోనూ, ఎంజైముల వ్యవస్థలోనూ అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది. జింక్ అయితే మొక్కల పెరుగుదలకు అవసరమయ్యే ఆక్సిన్ తయారు కావడానికి, నత్రజని, భాస్వరం మరియు ఇతర పోషకాల సమర్థ వినియోగానికి ఉపయోగపడుతుంది. అలాగే మాంసపకృత్తులు మరియు అమైనో ఆమ్లాల తయారీలోనూ జింకు ఉపయోగపడుతుంది. బోరాన్, ఇది మొక్క కాల్షియం గ్రహించడానికి, గ్రహించిన దాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి అవసరమవుతుంది. అదేవిధంగా మొక్కల్లో తయారయ్యే ఆహార పదార్థాలు మొక్కలోని అన్ని భాగాలకు చేరవేయడంలోనూ కీలక పాత్రను పోషిస్తుంది. అలాగే మొక్కల్లో కాల్షియం పొటాషియం నిష్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది మరియు సంపర్కం ఫలదీకరణలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. క్లోరిన్ అయితే మొక్క కణజాలంలో నీటిని పట్టి ఉంచడంలోనూ మరియు కొన్ని ఎంజైముల చర్య చురుకుగా జరిగేటట్లు చేయడమే కాకుండా పిండి పదార్థం తయారీ, జీవ ప్రక్రియలు సక్రమంగా జరిగేటట్లు చూస్తుంది. మాలిబ్డినం అయితే మొక్కలో ఇనుమును గ్రహించడానికి మరియు వినియోగించుకోవడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా ఇది నైట్రోజనేజ్ అనే ఎంజైములో అంగిక భాగమై ఉండడం వల్ల నత్రజని స్థిరీకరణలో కూడా తోడ్పడుతుంది. నికెల్ అయితే గ్లై ఆక్సలేజ్ 1 మిథైల్ గ్లై ఆక్సార్ ను నిర్వీర్యం చేయడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. ఈ నికెల్ లోపించినట్లయితే మిథైల్ గ్లై ఆక్సార్ వల్ల కలిగే అనర్థాలైనటువంటి కణం విషపూరితం, కణాలు చనిపోవడం లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా ఈ నికెల్ ఒత్తిడి పరిస్థితుల్లో

యాంటీ ఆక్సిడెంట్ చర్యల్లో కూడా పాలు పంచుకుంటుంది. ఈ విధంగా అన్ని ఆవశ్యక మూలకాలు కూడా తమ తమ ప్రత్యేకమైన విధులను నిర్వర్తిస్తాయి. అదే విధంగా ఒక మూలకం యొక్క గాఢతతో కూడా ముడిపడి ఉన్నటువంటి పరిస్థితులను కూడా వినియోగించడం జరుగుతుంది. కావున అన్ని ఆవశ్యక మూలకాల యొక్క సమతుల్యత కూడా ప్రధానమైన అంశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధమైన అన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడే మొక్క తన యొక్క జీవ రసాయన చర్యలను తగు రీతిలో నిర్వర్తించడం లేదా ఉత్పాదకత మరియు ఆ విధంగా ఉత్పత్తి చేయబడిన పదార్థాలు మనకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. కావున సరైన పోషక విలువలు కలిగి ఉన్నటువంటి ఆహారం మనం పొందాలంటే ముందుగా మొక్కకు సరైన మోతాదులో అన్ని పోషకాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయనిధి దోహదపడుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే పల్స్ పోలియో కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం కోసం 38,267 బూతులు ఏర్పాటు చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విశాఖపట్నంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ఈరోజు పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ పల్స్ పోలియో కార్యక్రమానికి రాష్ట వైద్యారోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట వ్యాప్తంగా అన్ని పోలియో బూతులలో చిన్నారులకు చుక్కలు వేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండటంతో రేపు ఎల్లుండి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయటంతో పాటు జులై 1న అదనంగా మరో రోజు ప్రత్యేక కార్యక్రమం కొనసాగనుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణ

0: ఎస్ఐఆర్ ప్రక్రియపై కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ఓటరు జాబితా సవరణపై హైదరాబాద్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని, ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం పూర్తిగా పార్టీలకు అతీతంగా పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. నకిలీ ఓట్లు తొలగించేందుకే ఈ సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టినట్లు కిషన్ రెడ్డి వివరిస్తూ,
1: ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క హక్కు ఓటు హక్కు నమోదు చేసుకోవడము, ఓటు హక్కు వినియోగించుకోవడం. సరిగ్గా ఎలక్షన్ కమిషన్ ఇదే చేస్తా ఉంది. ఒక్కొక్క దగ్గర రెండోట్లు మూడోట్లు ఒకే వ్యక్తి దగ్గర ఉంటున్నాయని చెప్తున్నాడు. దాన్ని సరిగ్గా చేయడం కోసమే ఎస్ఐఆర్ మీద ప్రజలలో అపోహలు వచ్చే విధంగా గత కొన్ని రోజులుగా ఏ రకంగా బురద వెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాం. మనం స్వచ్ఛందంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను చైతన్యం చేయాలి. ఎలక్షన్ కమిషన్ మీద తప్పుడు ఆరోపణలు కాదు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు. అందరూ మోటివేట్ చేయాలి.
0: ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి దోహదపడుతుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో 7 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఖరీదైన వైద్య చికిత్సల ఖర్చుల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయ నిధి ద్వారా సకాలంలో ఆర్థిక సహాయం అందుతోందని చెప్పారు. ప్రజల ఆరోగ్యం సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ కొనసాగుతోంది. రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ నిన్న దర్గాను సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి భక్తుల రద్దీని సమీక్షించిన మంత్రి, భక్తుల భద్రత నిఘా కోసం ఏర్పాటు చేసిన 4 అత్యాధునిక డ్రోన్లను ఆవిష్కరించారు. సీసీటీవీలు డ్రోన్ల ద్వారా దర్గా పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగుతోందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: ఈ నెల 30వ తేదీ వరకు రొట్టెల పండుగ జరుగుతుంది. ఇది రాష్ట్ర పండుగ. ఈసారి దాదాపు 5,003 మంది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ ని అపాయింట్ చేశారు. ఈ రోజు భక్తుల సంఖ్య 6-7 లక్షలు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వారి నమ్మకం ఏదైతే ఇక్కడ కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళీ ఆ రొట్టెని పట్టుకుంటారు. బహుశా ఇది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేదు. ఇటువంటిది దాదాపు 412 సంవత్సరాల పైగా నమ్మకంతో జరుగుతున్నది.
0: తెలంగాణలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ తొలిదశలో భాగంగా రాష్ట వ్యాప్తంగా 34 ప్యాకేజీల్లో 441 రహదారుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 13,006 కోట్ల రూపాయల వ్యయంతో 6,092 కిలోమీటర్ల మేర ఈ రహదారులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు నల్గొండలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కనగల్ మార్కెట్ యార్డుకు చేరుకుని హ్యామ్ పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని అధికారులు తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నంబూరులో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పట్టా ప్రదానోత్సవంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ,
3: ఈ టెక్నాలజీలో సామాజిక అవసరాల కోసం అందిపుచ్చుకోవాలి. గ్లోబల్ టెక్నాలజీని నిర్దేశించే ఆవిష్కర్తలుగా ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపించేలా మన యువతరం యొక్క దృక్పథం యాటిట్యూడ్ మారాల్సిన అవసరం ఉంది. మన ఆలోచనలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. ప్రకృతి ఇవాళ మన మీద ప్రభావం చూపుతుంది. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ అవర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ అర్థం చేసుకుని పాటించాలి.
0: బహుభాషావేత్త, భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా వ్యవహరించిన పాములపర్తి వెంకట నరసింహారావు పివి నరసింహారావు జయంతి ఈరోజు. ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన దక్షిణ భారతదేశానికి చెందిన తొలి వ్యక్తి తెలుగువారు కావటం కూడా విశేషం. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలను చేపట్టి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.

0: 1921 జూన్ 28వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని నరసంపేట వద్ద లక్నేపల్లి గ్రామంలో జన్మించిన ఆయన 1957వ సంవత్సరంలో రాజకీయ జీవితం ఆరంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన పివి నరసింహారావు 2004 డిసెంబర్ 23వ తేదీన తుదిశ్వాస విడిచారు. రాజధాని రైతులను పరామర్శించేందుకే వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి జరగడాన్ని ఆ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన ఆయన, ఈ దాడికి అధికార పార్టీలే కారణమని ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక తెలంగాణలో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. వారాంతపు సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి నిన్న క్యూ లైన్లను పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, రోజుకు 80,000 మందికి పైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం, అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తోందని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య ప్రాతః 11:00 ఆకాశవాణీతః మన్ కీ బాత్ ఇతి కార్యక్రమే స్వీయం మనోగతం ప్రకటయిష్యతి. మాసికస్యాస్య ఆకాశవాణీ కార్యక్రమస్య ఏతత్ 35వ సంస్కరణం భవిష్యతి. ఆకాశవాణ్యాః దూరదర్శనస్య చ సర్వాభిః వాహినీభిః అస్య కార్యక్రమస్య ప్రసారణం భవిష్యతి. అయం హి కార్యక్రమః ఆకాశవాణీ వార్తా విభాగస్య అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర, అపి చ న్యూస్ ఆన్ ఏఐఆర్ ఇతి చలదూరభాషీయే తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ఆకాశవాణీ దూరదర్శన వార్తా ప్రధానమంత్రి కార్యాలయ సూచనా ప్రసారణ కార్యాలయానాం యూట్యూబ్ వాహినీభిః అపి అస్య కార్యక్రమస్య సాక్షాత్ ప్రసారణం భవిష్యతి. హిందీ భాషాయాం ప్రసారణస్య పశ్చాత్ అస్య ప్రసారణం ఆకాశవాణ్యా క్షేత్రీయ భాషాసు అపి భవిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య సేషెల్స్ దేశస్య రాష్ట్రపతినా పాట్రిక్ హర్మినీ ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. ఉభౌ నేతారౌ ద్వైపాక్షిక సహయోగస్య పూర్ణవ్యాప్తేః సమీక్షాం కరిష్యతః తథా చ పరస్పరస్య క్షేత్రీయాంతరాష్ట్రీయ విషయేషు మతానాం ఆదాన ప్రదానం కరిష్యతః. అద్య ప్రధానమంత్రి శ్రీమోదీ సేషెల్స్ దేశస్య రాష్ట్రీయ సభాం సంబోధయిష్యతి. భారతీయ ప్రవాసీ సదస్యైః సహ సంవాదమపి విధాస్యతి. పశ్చాత్ ప్రధానమంత్రి రోష్ క్యామన్ ఇత్యత్ర రాష్ట్రీయ దివస సమారోహే భాగం భజిష్యతి. మంత్రాలయేన ఉక్తం యత్ భారతీయ రక్షాబలానాం ఏకేన దళేన సహ భారతీయ నౌసేనాయాః ద్వాభ్యాం నౌకాభ్యాం సహ శ్రీమోదీ ఉత్సవే భాగం గ్రహీష్యతి. ప్రధానమంత్రి శ్రీమోదీ హ్యః సెషెల్స్ దేశస్య త్రిదివసీయ యాత్రాయాం విక్టోరియా నగరం సంప్రాప్తవాన్. విమానస్థానకే సెషెల్స్ దేశస్య రాష్ట్రపతినా డాక్టర్ పాట్రిక్ హర్మినీ ఇత్యనేన తస్య భవ్యం స్వాగతం విహితం. కేంద్రీయ

ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఈ మాసపు పాట, 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 8:00 సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వింటారు. 9:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం ఈ కార్యక్రమానికి వెనువెంటనే మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు. 12:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు. 2:15 దోపహర్ సమాచార్ హిందీలో వార్తలు వింటారు. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు. 5:05 వనితావాణి మహిళల ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతాయి. 5:30 యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం కెరీర్ గైడెన్స్ గురించి తెలుసుకుంటూ తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను,

10 నిమిషాలకు తెలుగులోను, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 6 గంటల 30 నిమిషాలకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక సమాచారం వింటారు. అనంతరం విహారీ కార్యక్రమంలో భాగంగా బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ యొక్క విశేషాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7 గంటలకు అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో హోమ్ గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్ యాజమాన్యం గురించి తెలుసుకుంటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:45 చిత్రసీమ. 8 గంటలకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనసులో మాట ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తలు వింటారు. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 సమాచార్ సంధ్య. 9 గంటలకు న్యూస్ at 9 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11 గంటలకు హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి.

మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. అనంతరం 7:15 ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలో జరిగిన గ్రూప్ ఎల్ మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. మరో మ్యాచ్లో క్రొయేషియా 2-1తో ఘనాపై విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోజ్ కెమె

సమయంలో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు రెండు భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సీషెల్స్ జాతీయ స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ చేరుకున్నారు. భారత్ బ్రిటన్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం కింద లభించే నూతన అవకాశాలను నిరంతర వ్యాపార వృద్ధిగా మార్చుకోవడానికి భారతీయ కంపెనీలు బ్రిటన్లోని తమ భాగస్వామ్య సంస్థలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. లండన్లో జరిగిన భారత్ యూకే వ్యాపార ప్లీనరీ సమావేశానికి ఆయన నాయకత్వం వహించారు. ఇరు దేశాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు హాజరైన ఈ ప్లీనరీ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను బలోపేతం చేయడానికి సిఈటిఏ ఒక ప్రధాన వేదికగా ఉపయోగపడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీర్ఘకాలిక పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు, ఆవిష్కరణలు, భారత్ యూకేల మధ్య పటిష్టమైన ఆర్థిక సహకారాన్ని పెంపొందించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30న విశాఖపట్నంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటన సజావుగా సాగేందుకు వీలుగా ట్రాఫిక్ మళ్లింపులు, భద్రతా సిబ్బంది మోహరింపు, నిఘాతో సహా సమగ్ర భద్రతా చర్యలను ఏర్పాటు చేసినట్టు పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ నిర్వహించిన 9వ డాక్టర్స్ డే కాన్క్లేవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె, ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా కార్యక్రమాల్లో ఒకటైన ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా సుమారు 62 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశంలో సుమారు 1,84,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయని, ఇవి రోగులకు ప్రాథమిక చికిత్స అందించే తొలి కేంద్రాలుగా సేవలందిస్తూ గ్రామీణ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను కల్పిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. వెన్నుజిల్లాలో సంభవించిన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1430కి పెరిగింది. కనీసం 68,900 మంది వరకు కనిపించకుండా పోయినట్టు అధికారులు తెలిపారు. భూకంపాల వల్ల తీవ్రంగా నష్టపోయిన వెన్నుజిల్లాలోని లా గ్వైరా రాష్ట్రంలో కూలిపోయిన శిథిలాల వద్ద తమ ప్రియమైన వారిని వెతకడానికి ప్రజలు భారీ యంత్రాలు, తాళ్లు, ఇతరత్రా సహాయ సామగ్రితో ప్రయత్నిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ అయినా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల వ్యవస్థాపక స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపు 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈ ఉదయం అమెరికాలోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో పనామాను ఓడించింది. జూడ్ బెల్లింగ్హామ్, హ్యారీ కేన్ చెరొక గోల్ చేయడంతో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ ఎల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ఇదే గ్రూపుకు చెందిన మరొక మ్యాచ్లో క్రొయేషియా

0: 2-1తో ఘనాపై విజయం సాధించింది. ఈ గ్రూప్లో క్రొయేషియా రన్నరప్గా నిలవగా ఘనా 3వ స్థానాన్ని దక్కించుకుంది. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, విదర్భ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మరికొన్ని ప్రాంతాలకు, అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇరు దేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సెషల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మనీతో చర్చలు జరుపుతారు. గడిచిన 12 ఏళ్లలో భారత్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సమయం 7:15. ఇప్పుడు వినండి ఈ మాసపు పాట. వందే మాతరం అంది మాతరం. రచన సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి సిస్ట్ల శారద, శ్రీ డివి మోహన్ కృష్ణ. వినండి వందే మాతరం అంది మాతరం ఈ మాసపు పాట.

0: మీరింతవరకు వందే మాతరం అందీ మాతరం ఈ మాసపు పాట విన్నారు. రచన సంగీతం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీమతి సిస్ట్ల శారద, శ్రీ డివి మోహన్ కృష్ణ. ఈ మాసపు పాట ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మననెల్లూరు వార్తామాలిక వింటారు. ముందుగా వినండి సింహపురి సమాచారం.

ఈరోజు తెలుగు రాష్ట్రాలలో పల్స్ పోలియో కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. పోలియో చుక్కలు వేయించిన 30 నిమిషాలలోపు పిల్లలు వాంతులు చేసుకుంటే మరో డోసు వేయించుకోవాలని చెప్తున్నారు. సాధారణ జలుబు జ్వరం ఉన్నవారు కూడా డ్రాప్స్ తీసుకోవచ్చని, హై ఫీవర్ మెడికేషన్లో ఉన్నవారు పీడియాట్రిషియన్ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

నెల్లూరు నగరంలోని బారాషాహిద్ దర్గా గంధం వేడుకలు వైభవంగా జరిగాయి. గంధ మహోత్సవం సందర్భంగా కోటమిట్టలోని అమీనియా మసీదు వద్ద ముస్లిం మత పెద్దలు గంధం కలిపి సిద్ధం చేశారు. మేళతాళాలు, పకీరుల జలబుల నడుమ గంధాన్ని ఇక్కడ నుంచి బారాషాహిద్ దర్గా వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. దీంతో నెల్లూరు నగరం జనప్రదంగా, జనసంద్రంగా మారింది. కడప దర్గా పీఠాధిపతి అరిపుల్ల హుసేని బారాషాహిదులకు గంధలేపనం చేయడం జరిగింది.

ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్ తొలి మానవరహిత ప్రయోగం 2027 వాయిదా పడొచ్చని ఇస్రో చైర్మన్ నారాయణన్ ఒక ప్రోగ్రాంలో తెలపడం జరిగింది. అయితే ఈ ఏడాదిలోగా లాంచ్కు ప్రయత్నిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.

0: సింహపురి సమాచారం మీరింతవరకు విన్నారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం.

మత సామరస్యానికి ప్రతీకగా పేరుగాంచిన బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ శుక్రవారం ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ పండుగ జరగనుంది. స్వర్ణాల చెరువు వేదికగా జరుగుతున్న రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు. తొలి రోజునే లక్షలాది మంది భక్తులు దర్గాలో దర్శనం చేసుకున్నారు. కోరికలు తీరిన వారు రొట్టెలను వదలడం, కోరికలతో వచ్చిన వారు ఆ రొట్టెలను స్వీకరించడం వంటి దృశ్యాలతో స్వర్ణాల చెరువు ఘాట్ పరిసర ప్రాంతాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. రొట్టెల పండుగకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. 2014-19లో బారాషాహీద్ దర్గా వద్ద నిర్వహిస్తున్న రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తింపు ఇచ్చారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గుర్తు చేశారు. శుక్రవారం రొట్టెల పండుగలో పాల్గొన్న మంత్రి నారాయణ రాష్ట్ర అభివృద్ధి రొట్టెను స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 412 సంవత్సరాల చరిత్ర ఉన్న బారాషాహీద్ దర్గాలో భక్తులు పెరుగుతున్నారని చెప్పారు. 2014లో 4 లక్షల మంది భక్తులు విచ్చేశారని, ఈ ఏడాది సుమారు 15 లక్షల మంది భక్తులు రానున్నారని ఆయన తెలిపారు. కాగా రొట్టెల పండుగకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నెల్లూరు జిల్లా పరిధిలో ఆర్టీసీ 52 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇవి ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు తిరుగుతాయి. నెల్లూరు నుంచి కసుమూరుకు 20, నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి కసుమూరుకు 10 బస్సులు, వెంకటాచలం నుంచి కసుమూరుకు 2, నెల్లూరు నుంచి ఏఎస్పేటకు 8, ఆత్మకూరు ఏఎస్పేట నెల్లూరు మధ్య 12 బస్సులు నడుపుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం 17 బస్సులను ఏర్పాటు చేశారు. నెల్లూరు నుంచి చెన్నైకి 2, బెంగళూరుకు 4, కడపకు 3, హైదరాబాద్కు 5 బస్సులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు చురుకుగా భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. గత బుధవారం నెల్లూరు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతి, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్లను తొలగించడం, ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా ఖచ్చితంగా రూపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలియజేశారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం ఎంతో కీలకమని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1వ తేదీన చిల్లకూరు మండలం పునపరివారిపాలెంలో పర్యటించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా శనివారం చిల్లకూరు మండలం పునపరివారిపాలెంలో జాయింట్ కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమయం తక్కువ ఉందని, అన్ని పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన యానాది గిరిజన కుటుంబాల స్థితిగతులపై సమగ్ర సర్వే చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి బాండెడ్ లేబర్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ, టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం గత సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారిని సంయుక్తంగా యానాది గిరిజన కుటుంబాల సామాజిక ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సర్వే చేపట్టాలని సూచించారు. ప్రత్యేకంగా ఇసుక బట్టీల వద్ద బాల కార్మికులు, బాండెడ్ లేబర్ ఎక్కువగా పనిచేసే అవకాశాలు ఉన్నందున అలాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ అధికారులు తమ పరిధిలోని ఇటుక బట్టి యజమానుల సంఘాలతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలనకు అత్యవసర సహాయ సేవల టోల్ ఫ్రీ నెంబర్ 1098ను విస్తృతంగా ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. నెల్లూరు జిల్లాలో నిర్వహించిన నీట్ 2026 రీ ఎగ్జామినేషన్ ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. నీట్ పరీక్షకు నెల్లూరు నగరంలోని 9 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 3,500 మంది విద్యార్థులకు గాను 2,758 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలానే గూడూరు పట్టణంలోని 3 పరీక్షా కేంద్రాల్లో 499 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 437 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. నీట్ 2026 రీ ఎగ్జామినేషన్కు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. అన్ని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేసి పరీక్షలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంది. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి బ్యాంకర్లు మరింత చొరవ చూపాలని, రైతులకు విరివిగా రుణాలు అందించి వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా బ్యాంకర్లకు సూచించారు. గత బుధవారం కలెక్టర్

0: బ్యాంకులను తెక్కనప్రంగంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చేపట్టిన చర్యలను జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మనీశేఖర్ కలెక్టర్కు వివరించారు. అనంతరం హిమాంశు శుక్ల మాట్లాడుతూ పశుసంవర్ధక, మత్స్య, కోళ్ల పరిశ్రమల వంటి వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించేలా బ్యాంకులు రుణాల మంజూరులో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దరఖాస్తులను అనవసరంగా తిరస్కరించకుండా అర్హులైన ఎక్కువ మంది రైతులకు వీలైనంత వేగంగా రుణాలను మంజూరు చేయాలని కలెక్టర్ కోరారు. పరిశ్రమలకు భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. దొత్తలూరు మండలం పాపంపల్లి వద్ద అనంత టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 1,000 కోట్ల రూపాయలతో పెట్టుబడితో క్షిపణులు, మందుగుండు తయారీ సామగ్రి పరిశ్రమ స్థాపనకు ముందుకు రావడంతో గత మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ పరిశ్రమకు కేటాయించనున్న భూములను గత బుధవారం స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అర్హులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని స్థానిక రెవెన్యూ అధికారులకు సూచించారు. పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా 750 మందికి, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. వక్ఫ్ భూముల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండడమే కాకుండా ఆక్రమణలో ఉన్న వాటిని స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ వెల్లడించారు. గత బుధవారం నెల్లూరులోని నగరపాలక సంస్థ కార్యాలయంలో 15వ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మతవల్లీలు మేనేజింగ్ కమిటీలను నియమించారు. అనంతరం వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని కోవూరులో 56, కందుకూరులో 24, రామాయపట్నంలో 34 ఎకరాలు అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 700 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని, అంగుళం కూడా వక్ఫ్ బోర్డు భూమిని వదిలేది లేదని ఈ సందర్భంగా చైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు. అంకితభావంతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా వైద్యులకు సూచించారు. గత సోమవారం నెల్లూరులోని తెక్కన ప్రాంగణంలో జిల్లా ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎంపికైన 14 మంది వైద్యులకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా నియామక పత్రాలను అందజేశారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఆదేశాల మేరకు నిర్వహించిన వాకిన్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయబడిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎంపిక కమిటీ ఆమోదంతో మొత్తం 8 మంది జనరల్ ఎంబీబీఎస్ వైద్యులు, 6 మంది స్పెషలిస్ట్ వైద్యులు ఎంపికై నియామక పత్రాలు పొందినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరతను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన నియామకాలు చేపట్టినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు. రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నెల్లూరు పట్టణాభివృద్ది సంస్థ పరిధిలో మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గత మంగళవారం నెల్లూరులోని నుడా కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై సమావేశం నిర్వహించారు. 2,200 కిలోమీటర్ల విస్తీర్ణానికి మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. తొలిదశలో 23 మండలాల్లో 3 ఇంటికి స్థానిక ఎమ్మెల్యేల సూచనలు తీసుకుని ఫైనల్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో రహదారులు, జలవనరులు, నివాస ప్రాంతాలు, వాణిజ్య, వ్యాపార ప్రాంతాలకు సంబంధించి మ్యాప్ రూపొందించినట్లు పేర్కొన్నారు. నెల్లూరు రూరల్తో పాటు బుచ్చిరెడ్డిపాలెం, కావలి మండలాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026ను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి స్వచ్ఛమైన గ్రామాలు, పట్టణాల నిర్మాణానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. గత బుధవారం నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తెక్కన ప్రాంగణంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026పై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓలు, సంబంధిత శాఖల అధికారులకు నిబంధనల అమలుపై పలు సూచనలు చేశారు. ఇంటి వద్దనే తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించే విధానాన్ని ప్రజల్లో అలవాటు చేయాలని, ప్రతి గ్రామం, పట్టణంలో డోర్ టు డోర్ చెత్త సేకరణను తప్పనిసరిగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య మాట్లాడుతూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. అధికారులు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ పట్టణాల లక్ష్య సాధనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మీరింతవరకు ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు విన్నారు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుద్దాం.
1: మీరింతవరకు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: లలితగీతం వినే ముందుగా ప్రకటన వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

బాబు బాబు భగమంతుడి బితుకుండాలి బాబు కతికేందుకు మెతుకుండాలి బాబు బాబు బాబు భగమంతుడి బితుకుండాలి బాబు

బాబు పైసాలో లోకం ఉంది, లోకంలో ధర్మం ఉంది, పైసాతో ధర్మం చేయి బాబు. బాబు ఈ మాట కళ్ళను పోకు బాబు, ఈ మాట కళ్ళను పోకు బాబు. పైసాలో లోకం ఉంది, లోకంలో ధర్మం ఉంది, పైసాతో ధర్మం చేయి బాబు. ఈ మాట కళ్ళను పోకు బాబు, ఈ మాట కళ్ళను పోకు బాబు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా
1: సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శుభోదయం సింహపురి కార్యక్రమం మీరు వింటున్నారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: శుభోదయం సింహపురి కార్యక్రమం మీరింతవరకు విన్నారు.

0: And finally, arm in arm, Indians in US savor taste of home. Retailers push tires for a demand with WhatsApp alerts and neighborhood vans as mango exports from India seen rising 30% this season, notes the Economic Times. And with that, it's back to you, Naresh.
1: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with President of Seychelles, Patrick Hermini, today to also address Seychelles National Assembly and interact with members of Indian diaspora. Prime Minister to share his thoughts in Mann Ki Baat program on Akashvani at 11 this morning. Ministry of External Affairs asks Indian citizens not to undertake Kailash Mansarovar Yatra without all required travel documents. US military strikes multiple targets in Iran for second day at the direction of President Donald Trump. Death toll in Venezuela's earthquakes rises to 1,430 as rescuers continue search for survivors. And India's Kidambi Srikanth enters final of men's singles event at US Open Badminton in California. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ పి శ్రీనుబాబు.
3: విశాఖ కేంద్రంగా ప్రారంభమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు, విశాఖ వేదికగా సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జాతీయ సమావేశం, ఎన్ఆర్ఐ వైద్య కళాశాల 6వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలో సైకిల్ తొక్కిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు విఎంఆర్డీఏలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఈ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్దికి ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తోందని విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కృషి చేసిన కేంద్ర ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డు ఉన్నతాధికారులు, సిబ్బంది అందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపిక కోసం విశాఖలోని మధురవాడలో శాఫ్ స్టేడియంలో నిర్వహిస్తున్న ట్రయల్స్ ను రాష్ట క్రీడా రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారుల ప్రతిభను పరిశీలించడంతో పాటు స్టేడియంలో ఏర్పాటు చేసిన సైక్లింగ్ ట్రాక్పై స్వయంగా సైక్లింగ్ చేశారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై జాతీయ స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మత్స్య వ్యాపార పరిశ్రమల శాఖల ప్రతినిధులు పాల్గొన్న ఈ నేషనల్ వర్క్షాప్ ను కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, రామ్మోహన్ నాయుడులతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచుతామని ఆయన తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో సైకిల్పై ప్రయాణించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నెట్ జీరో హెల్దీ క్యాంపస్ కార్యక్రమం ప్రారంభించిన ముఖ్యమంత్రి అనంతరం అక్కడ మొక్కలు నాటారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం నుంచి త్రీటౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేర్ బీచ్ రోడ్డు మీదుగా హోటల్కు చేరుకున్నారు. వైద్య విద్య అనేది డిగ్రీతో ముగిసే ప్రక్రియ కాదని, జీవితాంతం నేర్చుకుంటూ సమాజానికి అంకిత భావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని రాష్ట గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అన్నారు. భీమునిపట్నం మండలం సంగివలసలోని ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో నిర్వహించిన 6వ ఎంబీబీఎస్ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 188 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, దేశంలో జీవనశైలి వ్యాధులు, అంటువ్యాధులు కాని వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని, ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎస్ఎంఎస్ విభాగంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ మెల్ట్ షాప్ విభాగంలో ఉక్కు ద్రవంతో ఉన్న ల్యాండిల్ ఒక్కసారిగా పేలి కరిగిన ద్రవం ఉక్కు కార్మికులపై పడడంతో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 10 కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాద తీవ్రతపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగల్పూడి అనిత, వాసంశెట్టి సుభాష్ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబాలు క్షతగాత్రులను పరామర్శించారు.

0: విద్యా సంస్థలు, పరిశ్రమలు, పరిశోధన సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించి ఆంధ్రప్రదేశ్ను ప్రపంచస్థాయి జ్ఞాన ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని రాష్ట ఐటీ ఎలక్ట్రానిక్స్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన డీజీ 100X ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 22 ప్రపంచస్థాయి పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా నిర్మించిన ఋషికొండలోని పర్యాటక భవన సముదాయాన్ని వినియోగం తదుపరి కార్యాచరణపై రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గోప సంఘం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కూడిన మంత్రివర్గోప సంఘం భవన సముదాయాన్ని స్వయంగా సందర్శించింది. ఈ రాజప్రాసాదాన్ని కూల్చివేయకుండా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేలా హాస్పిటాలిటీ రంగానికి కేటాయించడమే సముచితమైన మార్గమని కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఆకాశవాణి విశాఖపట్నం ప్రతినిధి శ్రీనుబాబు పతివాడ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని. మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు ప్రసారమవుతాయి. శ్రోతలు కోరిన పాటలు వినే ముందుగా ఉత్తరం పంపవలసిన చిరునామా చెప్పుకుందాం. మనోరంజని కిరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, పొదలకూరు రోడ్, తెలుగు గంగ కాలనీ, నెల్లూరు. పిన్ నెంబర్ 524004. ముందుగా మాకోసం రౌడీ అల్లుడు చిత్రం నుంచి పాట వినిపించండి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరంతా కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట విందాం. ఈ పాట వినే ముందుగా ప్రకటన వింటారు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 8700001 4242.

0: 87000042.
1: మనోరంజని కార్యక్రమం వింటున్నారు. 102.7 మెగాహెడ్స్ పై కార్యక్రమంలో మాకోసం దేవదాసు చిత్రం నుంచి కళ చెదిరింది కళ మారింది అనే పాటను వినిపించగలరు అంటూ కోరుతున్నారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్. మరి వీరందరి కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానంలో ఆరుద్ర రచన, రమేష్ నాయుడు సంగీతం వింటారు.

0: పర్యటనలు,
1: వేడుకలు, ఉత్సవాలు,
0: పర్యటనలు, ప్రశంసలు,
1: ఇలా సమాచారం ఏదైనా
0: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
1: ఈ వారం మన నెల్లూరు.
0: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: మనోరంజని కార్యక్రమంలో మీరు వినబోయే పాట డాక్టర్ చిత్రం కోసం ఆదిత్య గానంలో, అనిరుద్ధ్ సంగీత నిర్వహణలో.

మీరు విన్న పాట అల్లరి ప్రియుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం. మనోరంజన కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

అభిరుచి మీరు కోరిన పాటలతో అలరించే సంపుటి ఇది మీ హలో అభిరుచి. హలో అభిరుచి కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటారు. ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0861 2333 100.

0: హలో అభిరుచి కార్యక్రమంలో మొదటి శ్రోతను ఆహ్వానిద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు
1: మాట్లాడుతున్నారు? సయ్యద్ జాకిర్ మేడం.
0: జాకిర్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాడు మేడం. ముఖ్యంగా ఏంటంటే యాత్రా సహాయకారి మా శ్రీవత్సల మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం.
0: ధన్యవాదాలండి.
1: ఎందుకంటే మా డైరెక్టర్ తమ్మలం నాగేశ్వరరావు గారికి ఒక వినపం చేశారు మీరు రొటీల పండుగ గురించి, చాలా చక్కగా చేశారు. ఈ వారంలో ఆ ప్రోగ్రామ్ హైలైట్ అయిపోయింది మేడం.
0: ధన్యవాదాలు.
1: అందరికి తెలిసింది, ప్రపంచం మొత్తం వినింది మీరు చేసిన ప్రోగ్రామ్.
0: అవునా? చాలా సంతోషం.
1: చాలా మంది అసలు ఎంతమంది ఫోన్లు చేసి ఒక థాట్ నీకు వచ్చింది చెప్పావు, మా డైరెక్టర్ గారు మా శ్రీవత్సల మేడం గారు చేశారంటే అది చిన్న విషయంగా, అంటే 700,000 మంది భక్తులు వచ్చారంట మేడం. ఈ రోజే ఉదయం పొంగూరు నారాయణ గారు న్యూస్ లో చెప్పారు.
0: అవునవును.
1: అసలు 700,000 మంది వచ్చారంటే అది చిన్న విషయం కాదు. అటువంటి రొట్టెల పండుగ గురించి మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం చేయడం అనేది చాలా గొప్ప విషయం మేడం.
0: ఇది మూడోసారి అండి చేయడం. ఇప్పటికి ఆల్రెడీ 2 సార్లు మనం చేసాము, చేసుకున్నాము, విన్నాము. ఇది మూడోసారి.
1: కొంతమంది మర్చిపోయి ఉంటారు కదా, మళ్ళీ ఇది కొత్త ఇప్పుడు జరుగుతుంది కాబట్టి
0: అవును,
1: అందరూ మళ్ళీ ఇంకోసారి దాన్ని ఇది చేసుకున్నారు మేడం.
0: చాలా సంతోషం అండి.
1: చాలా మంది ఉత్తరాల్లో కూడా బాగుంది కార్యక్రమం, ఈసారి సూపర్ గా చేశారని చెప్పి చాలా మంది కూడా ఉత్తరాల్లో నేను విన్నాను మేడం.
0: అవునా? చాలా సంతోషం అండి.
1: మేడం, ఈరోజు చిన్నరాయిల్లో కంటి చూపు చాలు పాట వినిపించండి.
0: తప్పకుండా అండి.
1: మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు.
1: చాలా బాగా చేశారు. ఇంకా చేయాలా? ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలా?
0: ధన్యవాదాలండి.
1: నలుగురు పేర్లు చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: అహోబలం వెంకటేశ్వర గారు, కోవు నుంచి ఇస్మాయిల్ గారు, తపలా మస్తాన్ గారు, గోపీనాథ్ గారు, అలాగే రొయ్యల సుబ్బారావు గారు, చేపల వెంకటేశ్వర్లు గారు, గుళ్ళపాలెం నుంచి సురేష్, ఇనమడుగు మొహమ్మద్ రఫీ గారు, వీళ్ళందరి కోసం ఈ పాట వినిపించాడు మేడం. ఆళ్ళగడ్డ పోలయ్య గారు ముఖ్యంగా.

0: మా గురువు గారు.
1: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట. ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ మేడం.
2: ఊరి దిష్టి వాడ దిష్టి.

0: పాట పూర్తిగా వినే ముందుగా ప్రకటన వింటారు.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
4: హలో, అభిరుచి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై. హలో హలో,
5: శుభోదయం మేడం.
4: శుభోదయం అండి, నమస్కారం.
5: గ్రామం నుంచి అహోబిడ వెంకటేశ్వర్లు. మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన శ్రీ కావ్యశ్రీ శ్రీవత్స మేడం గారికి నమస్కారములు.
4: నమస్కారాలండి.
5: రొట్టెల పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు ముద్ర మేనాడు సినిమాలో పండుగ చిన్నమ్మ వెండి కొండ లెక్కినట్టు ఈ రోజు ఏర్పాటుగాలు మేడం.
4: అలాగేనండి, తప్పకుండా.
5: ముఖ్య గమనిక మేడం,
4: చెప్పండి.
5: రొట్టెల పండుగ గురించి ఇందాక నా మిత్రుడు ధనలక్ష్మీపురం జాగిరి భాష గొప్పగా చెప్పారు మేడం, ఆయనకి హృదయపూర్వక అభినందనలు.
4: అలాగేనండి.
5: పూర్ణ శ్రోతలు వచ్చేసి ధనలక్ష్మీపురం జాగిరి భాష సోమరాజు జనార్దన్ రావు గారు, పాలెం పోలయ్య గారు, ముఖ్యంగా తబలా మస్తాయి కోసం ఈ పాట మేడం.
4: అలాగేనండి, మీరు కోరుకునే శ్రోతలు ధన్యవాదాలండి.

0: హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. హలో, నమస్కారం అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు చౌడపాలు. నా పేరు పద్మ.
0: పద్మ గారు ఎలా ఉన్నారు?
1: బాగుంటాము. మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: నాకు వచ్చి సంక్రాంతికి వస్తున్నాములో ఓదర గట్టి మీద రాంచిలక.
0: అలాగే, తప్పకుండా విందామా. మరి చెప్పండి.
1: పద్మ, విజిల, ప్రసాదు, నేను, సుబ్బమ్మ, వెందరజ, చందు, వేణు, వరలక్ష్మి అందరి కోసం.
0: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట విందాం. ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.
0: ధన్యవాదాలండి.

0: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటున్నారు. హలో, నమస్కారం అండి. హలో బ్రిడ్జ్కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఖాదర్భాష మేడం, బాలాజీ నగర్ నుంచి.
0: ఖాదర్భాష గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. ఇవాళ చిన్న ఇన్నపం మేడం. ఇవాళ
0: చెప్పండి.
1: నరేంద్ర మోడీ గారు మంచి బాత్ చెప్తారు కాబట్టి అందరూ దయచేసి వినాలి.
0: అలాగే,
1: అది నా కోరిక.
0: అలాగే అండి.
1: నా హృదయంలో నిద్రించే చలి.
0: అలాగే, తప్పకుండా విందామా మరి.
1: విన్నాం మేడం, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు అండి.

0: హలో, బ్రిడ్జి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై. హలో, నమస్కారం అండి. హలో, బ్రిడ్జికి స్వాగతం. బాగున్నానండి, చెప్పండి. ఏ పాట ఏమండి? గోపీనాథ్ గారు ఎలా ఉన్నారు? చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు? అలాగేనండి, చెప్పండి.
1: నా మిత్రుడు జాతీయుడు.
0: అలాగేనండి, ధన్యవాదాలు అండి.

0: పాట మొత్తం వినే ముందుగా ప్రకటన వింటారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ATM లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: RBI అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ಬಂದ ಅಂಟಿನ ತಲೈ
1: ಮುದ್ದು ಕೈ ಚಿನುಕುತ್ತೇನೆ ಕೈ ಕಸಿ ಕಸಿ ಕವಿ

0: హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగా హెడ్స్ పై. హలో
1: హలో, నమస్తే అమ్మా. శ్రీవచన బంగారు తల్లి, శుభోదయం.
0: నమస్కారం అండి, శుభోదయం. హలో అభిరుచికి స్వాగతం. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ధన్యవాదాలమ్మా. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్త, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురి మాట్లాడుతున్నాను రా చిట్టు తల్లి.
0: త్రిమూర్తులు గుప్త గారు, బాగున్నారా?
1: బాగున్నా అమ్మా. మీరు ఎలా ఉన్నారమ్మా? శ్రీవత్సల గారు,
0: చాలా బాగున్నామండి. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: సంతోషమండి. నేను ఈవేళ జూన్ 28 బాపు రమణీయం, వారిద్దరు ఎంత గొప్ప స్నేహితులు అందరికి తెలుసు కదమ్మా. వారిలో వల్లపూడి వెంకటరమణ గారి జయంతి అండి ఈవేళ. వారికి నివాళిగా ఒక పాట అడుగుదాం అనుకుంటున్నాను మా శ్రీవత్సల గారిని.
0: చెప్పండి చెప్పండి.
1: ప్రేమించి చూడు, ఈ చిత్రంలో పిబి శ్రీనివాస్ బృందం పాడిన పాట, గీత రచన ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఈ ఒక్క పాట రాశారండి వారు. సంగీతం మాస్టర్ వేణు.
0: అలాగేనండి.
1: మేడ మీద మేడ కట్టిన పాట కావాలమ్మా.
0: తప్పకుండా విందామా. మరి
1: ఈ పాట మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారి కోసం, మా శ్రీవత్సల చిట్టు తల్లి కోసం, బొట్టేటి జగన్నాథరావు మాస్టర్ గారి కోసం, నల్లబెల్లి వెంకటరెడ్డి గారి కోసం, శ్రీకాకుళం భాస్కర్రావు గారి కోసం, బైపల్లి నాగేశ్వరరావు గారి కోసం, మంచు శాస్త్రిరావు గారి కోసం, మస్తాన్ బాషా గారి కోసం, మన రేడియో మన సింహపురి నెల్లూరు రేడియో ప్రసారాలు వినే శ్రోత అందరి కోసం ప్రసారం చేయమని మా చిట్టు తల్లి, మా బంగారు తల్లి శ్రీవత్సల గారిని మనసారా కోరుకుంటూ పాట కోసం ఎదురు చూస్తూ సవినయంగా సెలవు తీసుకుంటున్నాను.
0: తప్పకుండా అండి, ధన్యవాదాలు. మరి పాట విందాం.
1: ఉంటానమ్మా, ధన్యవాదాలు.

0: హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. హలో బ్రిడ్జ్కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా కోరుమనలో ఇరువు నుంచి మొహమ్మద్ రఫీ అండి.
0: మొహమ్మద్ రఫీ గారు, బాగున్నారా?
1: బాగున్నానండి, దేవుడు దేవున్నా.
0: చెప్పండి.
1: ఈరోజు పాట వచ్చి కంచుకోట. లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది రాస్తావు? మా ఫ్రెండ్స్ అందరి కోసం ఆయన గుప్తా గారు టైం ఎక్కువ తీసుకుంటారండి. డైరెక్షన్, నిర్మాతలు ఎన్ని చెప్తున్నారు, ఎందుకండి అంత అవసరమా?
0: సరే సరే,
1: ధన్యవాదాలు అండి.
0: అలాగేనండి, ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.

0: పాట పూర్తిగా వినే ముందుగా ప్రకటన వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: హలో, అభిరుచి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901804415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: హలో అభిరుచి కార్యక్రమంలో తరువాతి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి. హలో అభిరుచికి స్వాగతం.
2: మేడం, నెల్లూరు జిల్లా.
0: హలో, చెప్పండి. హలో, అలాగేనండి, మీరు కోరుకున్న పాట విందాం. ధన్యవాదాలండి. చెప్పండి. అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోత.

0: ಅಂದ ಗಮನ ಮಧುರ ವಚನ ಗಗನ ಜಗನ ಸೊಗಸುಲನ
1: పాట పూర్తిగా వినే ముందుగా ప్రకటన వింటారు.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పత్తి.

0: ಇಂದು ಬದನ ಕುಂದರದನ ಮಂದ ಗಮನ ಮಧುರ ವಚನ ಗಗನ ಜಗನ ಸೊಗಸುಲಲನವೇ.
1: హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై. హలో
2: మేడం
1: నమస్కారం అండి. హలో బ్రిడ్జ్కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు వెంకటేశ్వర్లు.
1: వెంకటేశ్వర్లు గారు ఎలా ఉన్నారు?
2: నెల్లూరు.

0: నెల్లూరు నుంచి.
1: నెల్లూరు నుంచి చెప్పండి.
0: అదే రోబో సినిమాలో పాట కావాలి.
1: అలాగేనండి, తప్పకుండా వింటామా. ధన్యవాదాలండి.

హలో బ్రిడ్జ్ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు.

0: ఆకాశవాణి వార్తావాహిని వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2వ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రముఖ మలయాళ పాత్రికేయులు పి నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ పద్మవిభూషణ్ అందుకోగా, సినీరంగ ప్రముఖులు మమ్ముట్టి, అల్కా యాజ్ఞిక్తో పాటు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలను అందుకున్న వారిలో సినీ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లు ఉన్నారు. అలాగే వీరితో పాటు సినీ నటులు మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి.
1: దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట ప్రభుత్వాలను ఆదేశించారు. ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో బుధవారం నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో ఆయన మాట్లాడారు. సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అదే సమయంలో టీబీ ముక్త భారత్ కార్యక్రమం పురోగతిని ప్రధానమంత్రి సమీక్షించారు. ముందస్తు గుర్తింపు, పూర్తిస్థాయి చికిత్స, పోషకాహారం మద్దతు ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాల నియంత్రణ, క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమాల అమలుపై వివరాలను తెలియజేశారు.
2: విఐపి కల్చర్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఢిల్లీలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, అధికార వ్యవస్థలు, సాధారణ పౌరుల మధ్య తరచుగా ఏర్పడే దూరాన్ని ఈ పుస్తకం ప్రతిబింబిస్తోందని తెలిపారు. ప్రజాకేంద్రిత పాలన ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశ గుర్తింపును ఈ పుస్తకం చాటుతుందని, రాజ్యాంగం ప్రతిపాదించిన న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలను పునరుద్ఘాటిస్తుందన్నారు. ప్రస్తుత ప్రజాస్వామ్య సవాళ్లను దేశ సుదీర్ఘ ప్రజాస్వామ్య సంప్రదాయాలతో అనుసంధానం చేస్తూ ఈ పుస్తకం పాఠకులకు చారిత్రక దృక్పథంతో పాటు నైతిక అవగాహనను అందిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను మరింత బలోపేతం చేయడానికి ఇలాంటి ఆలోచనలు ఎంతో ముఖ్యమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
3: In many ways, the questions raised in this book contribute to the broader national conversation on how democratic institutions can remain responsive and rooted in the spirit of real service. I recall our Honorable Prime Minister Sriman Narendra Modi ji's statement after this decision, which I quote, "Every Indian is special, every Indian is a VIP."
1: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ఢిల్లీలో సోమ మంగళవారాల్లో 2 రోజుల పాటు జరిగింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో బ్రిక్స్ కూటమికి చెందిన 11 సభ్యదేశాల భద్రతా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కూటమిలో భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే అంశంపై సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఉగ్రవాద నిరోధక చర్యలు, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతకు సంబంధించిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల పనితీరును జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షించారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. అంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో కూడా భారత్ ఈ సమావేశానికి ఆతిథ్యమిచ్చింది.

0: వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాల్లో సహాయ కార్యదర్శులుగా పనిచేస్తున్న 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ శిక్షణార్థులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో మంగళవారం సమావేశమయ్యారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువ సివిల్ సర్వెంట్లు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. నాగరిక్ దేవోభవ స్ఫూర్తితో అధికారులు విధులు నిర్వహించాలని సూచించారు. దేశ నిర్మాణంలో బలమైన లక్ష్య సాధన, నూతన ఆవిష్కరణలు, పౌర కేంద్రీకృత పాలనకు ప్రాధాన్యం ఇస్తూ అంకిత భావంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా యువ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
1: ఢిల్లీలో జరిగిన నార్కో కోఆర్డినేషన్ సెంటర్ ఎన్సీఓఆర్డీ 10వ అత్యున్నత స్థాయి సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల ముప్పు దేశ భద్రతకు, సామాజిక స్థిరత్వానికి, ఆర్థిక ప్రయోజనాలకు, యువత భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ సవాల్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యువతతో పాటు సమాజంలోని అన్ని వర్గాలు ఒకే వేదికపైకి రావాలని ఆయన కోరారు. మాదక ద్రవ్య రహిత భారత నిర్మాణం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, చట్టాలు, సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపట్టిన ప్రచారం స్థిరమైన పురోగతిని సాధిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ,
2: ఆజ్ హమారా దేశ్ నార్కోటిక్స్ కే ఖిలాఫ్ లడాయీ కే ఐసే నాజుక్ మోడ్ పర్ ఖడా హై. ఆనే వాలే 3 సాల్ తయ్ కర్నే వాలే హై కి నశా హమ్ పర్ విజయ ప్రాప్త్ కరేగా యా హమ్ నశే పర్ విజయ ప్రాప్త్. దేశ్ కే ఆనే వాలే 100 వర్ష కే భవిష్య కే లియే దృఢతా కే సాథ్ జీత్నీ చాహియే ఔర్ హమారే సంయుక్త ప్రయాస్ సే జీత్నీ చాహియే. ఇస్కే లియే సభీ సర్కారో కో ఏక్ సాథ్ ఏక్ మంచ్ పర్ ఆనా హోగా ఔర్ సభీ సర్కారో మే సభీ విభాగో కో ఏక్ మంచ్ పర్ ఆనా హోగా.
0: పార్లమెంట్ భవనంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన, తిరిగి ఎన్నికైన 10 మంది సభ్యులు రాజ్యసభ సభ్యులుగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ వారితో పదవీ ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన సన్నా సతీష్ బాబు, విజయ్ చింతకాయల, భాష్యం రామకృష్ణ, జనసేన పార్టీకి చెందిన లింగమనేని రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన తై టగక్, ఒడిశా నుంచి దేవశీష్ సమంతరాయ్, తమిళనాడు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రవీణ్ చక్రవర్తి, గుజరాత్ నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన రాజేష్ పరమానంద్ శుక్లా పదవీ ప్రమాణం చేశారు. అలాగే జార్ఖండ్ నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన బైద్యనాథ్ రామ్, స్వతంత్ర సభ్యులు పరిమల్ నాథ్వానీ కూడా రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
1: కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సంయుక్తంగా కొత్త గేట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో నిర్మిస్తున్న ఆనకట్టలు ఆధునిక సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. 73 సంవత్సరాల క్రితం నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తుంది ని తెలిపారు. ఆధునిక సాంకేతికతతో కొత్త గేట్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టు భద్రత సామర్థ్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. నర్మదా సరోవర్ నదీ జలాలను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశామని, దాని ఫలితంగా గుజరాత్ లో నీటి లభ్యత గణనీయంగా పెరిగిందని సిఆర్ పాటిల్ తెలియజేస్తూ,
3: జో కేంద్ర సర్కార్ కి ఓర్ సే జో తయ్ హోగా కిసీ కో అన్యాయ నా హో జో పానీ దేనా హై वो पानी सबको मिले इस तरह की योजना बने इसके लिए आज तीनों मुख्यमंत्रियों ने सहमति दी है. माननीय प्रधानमंत्री जिस तरह से देश में सड़क बनाकर सबको जोड़ रहे हैं, इसी तरह पानी की योजना बनाकर भी सबको जो जोड़ना चाहते हैं, इसके अंदर आपने आज कई कदम एक साथ तीनों ने मिलकर आगे बढ़ा है, इससे आप सबको भी पानी मिलेगा.
0: ఓడల రీసైక్లింగ్ రంగంలో భారత్ 2025 సంవత్సరంలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలిచింది. ప్రపంచ ఓడల రీసైక్లింగ్ లో భారతదేశ వాటా 2024లో 30% ఉండగా 2025 నాటికి అది 35.4% పెరిగినట్లు ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ది సదస్సు UNCTAD తన తాజా నివేదికలో వెల్లడించినట్లు కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో ఓడల రీసైక్లింగ్ పరిమాణం 2024లో 1.86 మిలియన్ స్థూల టన్నుల నుంచి 2025 నాటికి 2.99 మిలియన్ స్థూల టన్నులకు పెరిగినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది దాదాపు 60% వృద్ధిని సూచిస్తుందని తెలిపింది. పర్యావరణ అనుకూల విధానాలు, ఆధునిక సాంకేతికత వినియోగం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టిన సంస్కరణల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
1: భారత సారథ్యంలో నిర్వహించిన 11వ బ్రిక్స్ దేశాల ఇంధన శాఖల మంత్రుల సదస్సు హర్యానాలోని గురుగ్రామ్లో గురువారం విజయవంతంగా ముగిసింది. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో అంతర్జాతీయ ఇంధన రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు, సభ్య దేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. బ్రిక్స్ సభ్య దేశాల ఇంధన మంత్రులు, ఉప మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదస్సునుద్దేశించి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వృద్ధి, సామాజిక ప్రగతి, మానవ అభివృద్ధికి ఇంధన రంగం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇంధన రంగంలో సహకారాన్ని మరింత విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కట్టుబడి ఉన్నాయని మంత్రి తెలుపుతూ,
4: Guided by the vision of our honorable Prime Minister and the BRICS chairship theme, Building for Resilience, Innovation, Cooperation and Sustainability, India seeks to strengthen BRICS cooperation towards building energy systems that are resilient, future ready, technologically advanced, environmentally sustainable and people centric. India's own energy journey reflects this approach.
0: న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఐ నిర్వహించిన ఏఐ ఇన్నోవేషన్ సమిట్లో కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శుక్రవారం పాల్గొని ప్రసంగించారు. ఆవిష్కరణలు పారదర్శకత, సామర్థ్యానికి కృత్రిమ మేధ కొత్త పునాదిగా మారుతోందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి అన్నారు. పరిపాలన, పరిశ్రమలు, సేవారంగం, విద్య సహా అన్ని రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం వేగంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని బాధ్యతాయుతంగా వినియోగిస్తూ ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడం ద్వారా దేశాభివృద్ధిని మరింత వేగవంతం చేయవచ్చని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.
1: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టారు. ఈగల ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్, వికసిత్ భారత్ కి పెహచాన్ అనే నినాదంతో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. అమరావతిలో నిర్వహించిన రాష్టస్థాయి కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, యువత భవిష్యత్తును కాపాడేందుకు సమాజంలోని అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
5: రిపోర్ట్స్ ఏ కాదు, డ్రోన్స్ కెమెరాస్ తో కూడా మేము చెక్ చేసుకుని ఎక్కడ కూడా జీరో కల్టివేషన్ అనేది నిర్ధారించుకున్న తర్వాత సాక్షాత్తు నేను అసెంబ్లీలో అనౌన్స్ చేయడం అనేది నిజంగా ఒక అదృష్టం కింద భావించాను. ఈ రోజు ఇది ఎంతవరకు అడాప్ట్ అయిందంటే పక్కన తెలంగాణ వాళ్ళు కూడా మన ఇదే ఈగల్ పేరుని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. మనల్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు తమిళనాడులో వేసే పరిస్థితి. ఒరిస్సా గవర్నమెంట్ మీరు ఎలా చేశారు, మాకు పీపీటీ ప్రెసెంట్ చేయండి అంటే రీసెంట్ గా ఆ పీపీటీని కూడా ప్రెసెంట్ చేసే పరిస్థితి.
0: న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ త్రైమాసిక నివేదిక తాజా సంచికను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ వాణిజ్యం గత త్రైమాసికంలో 5.4% వృద్ధి సాధించిందని తెలిపారు. గత త్రైమాసికంలో భారత ఎగుమతులు 1.84 trillion dollars చేరుకున్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో దిగుమతులు 6.5% వృద్ధి నమోదు చేసినట్లు తెలిపారు. ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ పాత్రను సమగ్రంగా విశ్లేషిస్తూ ఈ నివేదిక రూపొందించినట్లు చెప్పారు. ముఖ్యంగా ఔషధ రంగ వాణిజ్య పనితీరు, ప్రపంచ మార్కెట్లలో భారత ఔషధ పరిశ్రమ పెరుగుతున్న ప్రాధాన్యంపై నివేదికలో ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.
1: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఉన్న ఒక కోచింగ్ సెంటర్లో సోమవారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 15 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయలు, గాయపడిన ప్రతి ఒక్కరికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు ప్రకటించారు.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరంలో స్వర్ణాల చెరువు వద్ద ప్రసిద్ధ రొట్టెల పండుగ శుక్రవారం ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. భక్తులు బారా షహీద్ దర్గాను దర్శించుకుని అనంతరం స్వర్ణాల చెరువులో తమ కోరికలకు అనుగుణంగా రొట్టెలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బారా షహీద్ కసుమూరు దర్గాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రొట్టెల పండుగకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, కొండ్రు భరత్ రత్నాకర్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
6: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో పాడిన రంగస్థలం చిత్రం నుంచి ఈ పాట, చంద్రబోస్ రచన

0: శ్రోతలకు ఒక గమనిక. పోలియోరహిత భారత నిర్మాణంలో భాగంగా ఈరోజు మీ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి సమీపంలోని పల్స్ పోలియో కేంద్రంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించండి. గమనిక విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎంఎం కీరవాణి సునీత పాడిన నేనున్నాను చిత్రం నుంచి, చంద్రబోస్ రచన,

0: ಸ್ವಾರ್ಯ ಪಾಯ ಸಾಲು ನೀವೆಲ್ಲ ನಾಕೆ ಸಾಲು ವಿಭಾಗ ಭೋಜನಂಬು ನಿನ್ನ ವಂಟ ಕಂಬು ದಿಯಾಲ ಮಾರಿ ಬಿಂದು ನಾಕೆ ಮುಂದು.
1: ಮೀರಿಂತವರೆಗೂ ಚಿತ್ರಗೀತಾಲು ವಿನ್ನಾರು ಆಕಾಶವಾಣಿ ವಿಜಯವಾಡ ಕೇಂದ್ರಂ. ಇಪ್ಪುಡು ಬಹುಮುಖ ಪ್ರಜ್ಞಾಶಾಲಿ ಪಿವಿ ನರಸಿಂಹರಾವ್, ಡಾಕ್ಟರ್ ವಿ ನಾಗರಾಜ ಲಕ್ಷ್ಮಿ ಗಾರಿ ಪ್ರಸಂಗ ವಿನಂಡಿ.
2: ನೇನೊಕ ಚೈತನ್ಯೋರ್ಮಿನಿ ನಿಸ್ತುಲ ಪ್ರಗತಿ ಸಕಲಮುನು, ಇದಿ ನಾ ಸಂತತ ಕರ್ಮ, ಮರೇ ಹಕ್ಕುಲು ಲೇವು ನಾಕು. ಈ ನಿದ್ರಾಣ ನಿಸೀಧಿ ಮಹಿತ ಜಾಗೃತಿ ಪುಂಜಮುಗಾ ವೆಲುಗುಟಯೇ ನಾ ತಪಸ್ಸು, ವೆಲಿಗಿಂಚುಟ ನಾ ಪ್ರತಿಜ್ಞ. ಬಹುಮುಖ ಪ್ರಜ್ಞಾಶಾಲಿ ತೆಲುಗು ವೆಲುಗು ಶ್ರೀ ಪಾಮುಲಪರ್ತಿ ವೆಂಕಟ నరసింహారావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వాతంత్ర్య రజతోత్సవ సందర్భంగా 1972 ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభాభవనంలో తమ సందేశాన్ని ఈ కవితా గీతంలో ఆలపించారు. స్వతంత్ర భారతదేశంలో పలువురు ఆంధ్ర నాయకమణులు జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానాలను అలంకరించి ప్రతిభావంతంగా తమ పాత్రను నిర్వర్తించారు. భారత ప్రధానమంత్రి పదవి వరించిన అపూర్వ గౌరవం ఆంధ్ర నాయకులు శ్రీ పివి నరసింహారావు గారికి దక్కటం తెలుగు ప్రజలకు అత్యంత ప్రమోదకరం. శ్రీ నరసింహారావు గారు 1921 జూన్ 28 వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా లక్నేపల్లి గ్రామంలో మాతామహుల ఇంట జన్మించారు. రుక్మాబాయమ్మ సీతారామారావు గార్లు తల్లిదండ్రులు. కరీంనగర్ జిల్లా వంగర వారి స్వగ్రామం. బాల్యం నుండి వారికి గణితం, విజ్ఞాన శాస్త్రం, చరిత్ర, భాష, సాహిత్యం, సంగీతం, క్రీడలలో అభినివేశం ఏర్పడింది. నాగపూర్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్బి పరీక్షలో సర్వప్రథములుగా ఉత్తీర్ణులై స్వర్ణ పతకం సాధించారు. అనంతరం హైదరాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టి అనతి కాలంలోనే కీర్తి ప్రతిష్టలను ఆర్జించారు. 1952 గోల్కొండ సమీపంలో ఏర్పాటు చేయబడిన జాతీయ కాంగ్రెస్ మహాసభను విజయవంతం చేయటంలో పివి గారు ఎంతో కృషి చేశారు. ఆ క్రమంలో జాతీయ కాంగ్రెస్ సిద్ధాంతాలు, విధానాల గురించి ఆంగ్లంలో లఘు గ్రంథం రచించారు. అప్పటి నుండి ప్రజాసేవా రంగంలో సాహిత్య, సాంస్కృతిక

సేవా సంస్థల కార్యకలాపాలలో క్రియాశీలకమైన పాత్రను వహిస్తూ వచ్చారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల అభివృద్ధి ఉద్యమంతో వారికి సాన్నిహిత్యం ఏర్పడింది. 1953లో ఆచార్య వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తాము స్వయంగా తమ భూమిని ఉద్యమానికి సమర్పించారు. 57లో కాంగ్రెస్ పక్షాన పోటీ చేసి కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గం శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. నాటి నుండి వారి రాజకీయ ప్రస్థానం ఊపందుకున్నది. వరుసగా 3 పర్యాయాలు అక్కడి నుండే శాసనసభ్యులుగా వారు ఎన్నికయ్యారు. దేవదాయ, వైద్య, ఆరోగ్య శాఖలను నిర్వహించి అభ్యుదయకరమైన సంస్కరణలను చేపట్టారు. వివిధ శాసనసభ ఉపసంఘాలలో సభ్యులుగా తమ నిస్వార్థమైన సేవలను అందించారు. తెలుగు పారిభాషిక పదకోశ నిర్మాణ సంఘంలో సభ్యులుగా గణనీయమైన సేవలను అందించిన తీరు వారికి మాతృభాష పట్ల గల మమకారానికి ప్రముఖ తార్కాణం. నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి స్వామి రామానంద తీర్థ మార్గంలో విముక్తి సమరంలో పోరాడారు. కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆదేశాల మేరకు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు తమ పదవికి రాజీనామా చేసినప్పుడు ఎల్లరకు ఆమోదయోగ్యులైన వ్యక్తిగా శ్రీ పివి నరసింహారావు గారు 1971 సెప్టెంబర్ 28 విజయదశమి నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అలంకరించి విజయపథంలో ముందంజ వేశారు. 1972 మార్చి 20 ఎన్నికల్లో గెలుపొంది పదవికి వన్నె తెచ్చారు. తమ మంత్రివర్గంలో వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించారు. ఆయనకు ముందు కానీ ఆ తరువాత కానీ ఏ ముఖ్యమంత్రి సాహసించని భూ సంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టడానికి కృషి చేశారు. అనంతరం 1977లోను 84లోను పార్లమెంటుకు ఎన్నికై జాతీయ రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు. ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో విదేశాంగ శాఖను నిర్వహించారు. తమ అసమాన రాజనీతిజ్ఞత, బహుముఖ ప్రతిభా పాటవాలతో అంతర్జాతీయ దౌత్య సందర్భాలలో ప్రపంచవ్యాప్తంగా తమ సంస్కరణల ద్వారా కీర్తి ప్రతిష్టలను సంపాదించారు. అనంతరం రాజీవ్ గాంధీ మంత్రివర్గంలోనూ రక్షణ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలను కూడా సమర్థంగా నిర్వహించారు. ఆ సందర్భంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన గౌరవం వారికి దక్కింది. ఆ చట్టం ఆమోదింపబడిన తరువాత బలహీన వర్గాలు, మహిళల విద్యాభివృద్ధి, సాంకేతిక విద్య, వృత్తి విద్యతో పాటు భారతీయ సాంస్కృతిక పరిరక్షణ వంటి ప్రధాన అంశాలతో పివి గారు అపారమైన సేవలను మనకు అందించారు. 1991 జూన్ 21 శ్రీ పివి గారు 10వ భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం కావించారు. తమ పదవీకాలాన్ని ప్రతిభావంతంగా పూర్తి కావించుకున్న ప్రప్రథమ ఆంధ్ర నాయకులుగా శ్రీ నరసింహారావు గారు చరిత్రలో నూతనాధ్యాయాన్ని సృష్టించారు. అది ఒక ప్రత్యేక చారిత్రక ఘట్టం. ఆ కాలంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో, సంయమనంతో సమస్యల పరిష్కారానికి కృషి చేసిన అపార రాజనీతిజ్ఞులుగా శ్రీ నరసింహారావు గారు మన ముందు సాక్షాత్కరిస్తారు. ఆనాడు దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా ప్రపంచ దేశాల ముందు భారతదేశం యొక్క ఉనికిని కాపాడిన ఘనత శ్రీ పివి గారిది. వారి నేతృత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో పయనించింది. షెడ్యూల్డ్ జాతులు, తరగతుల ప్రజలకు కేటాయింపబడిన ఉద్యోగాలలో వారినే భర్తీ చేయడానికి ప్రత్యేక ఉద్యమం చేపట్టారు. వ్యవసాయ రంగాన్ని విస్తరింపచేశారు. హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు నూతన జవసత్వాలను కలిగించారు. ఇది వారి రాజకీయ చాణుక్య ప్రతిభకు తార్కాణం. వారి బహుముఖీనమైన ప్రజ్ఞలలో ఇది ఒక కోణం. శ్రీ పివి నరసింహారావు

గారు బహుభాషావేత్త, సాహిత్యవేత్త, సాహిత్య స్రష్ట, విమర్శకులు కూడా. వారికి బాల్యం నుండి సాహిత్య రంగంలో వివిధ ప్రక్రియలలో అభిరుచి, అభినివేశం ఉన్నాయి. విద్యార్థి దశలోనే ద్విపదలు, వృత్తాలు, గీతాలు రచించారు. నాగపూర్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడే మరాఠీ భాషా సాహిత్యాలను అధ్యయనం చేసి మరాఠీ పత్రికల్లో అనేక వ్యాసాలు రచించారు. 1948లో తమ సన్నిహితులైన శ్రీ పాములపర్తి సదాశివరావు గారితో కలిసి కాకతీయ పత్రికను స్థాపించారు. ఆ వారపత్రికలో విరివిగా వ్యాసాలు, వ్యాఖ్యలు, కవితలు, విమర్శలు వెలువరించారు. మహాకవి గ్రే ఎలిజీని తెలుగులోనికి అనువదించారు. గ్యాదర్స్ పెటల్స్ పేరుతో ఆంగ్లంలో కొన్ని భావగీతాలు రచించారు. వీరు రచించిన ఆర్తగీతికలు, ద్విపదలు ప్రసిద్ధికెక్కాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, సంస్కృతం, మరాఠీ భాషల్లో మంచి పరిజ్ఞానం కలిగిన పండితులు. మరాఠీలో హరినారాయణ్ ఆప్టే రచించిన పన్ లక్షాత్ కోణ్ ఘోతో నవలను అబలా విజయం పేరుతో తెలుగులోనికి అనువదించారు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలు నవలను సహస్రఫణ్గా హిందీలోనికి అనువదించారు. ఈ అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తెలుగులో వీరు రచించిన కథలు కాకతీయ తదితర పత్రికల్లో ప్రచురింపబడినాయి. రామవ్వ అనే కథ, మంగయ్య అదృష్టం అనే నవలిక మాత్రమే లభ్యమవుతున్నాయి. వీరి రచనల్లో పేర్కొనదగినది ది ఇన్సైడర్. ఇది పివి గారి ఆత్మకథతో కూడినది. అంతేకాదు, మహాదేవ వర్మ హిందీ రచనలకు ఒక ప్రామాణికమైన పరిశీలనా వ్యాసాన్ని హిందీలో రచించి విమర్శనా రంగంలో కూడా వారి విశిష్టతను చాటుకున్నారు పివి గారు. విశ్వనాథ సత్యనారాయణ గారి షష్ఠిపూర్తి సభ కరీంనగర్లో ఏర్పాటు చేయబడినప్పుడు ఆ సభలో విశ్వనాథ నవలల్లోని ఇతివృత్తాన్ని హేతువాద దృష్టితో విమర్శించారు పివి గారు. అయితే విశ్వనాథ పట్ల వారికి ఎలాంటి విరోధమూ లేదు. అపారమైన గౌరవాదరాలతో ఆ తరువాత విశ్వనాథను రాష్ట్ర ఆస్థాన కవిగా నియమించారు. కొన్ని ధార్మిక సభలలో పివి గారు చేసిన సంస్కృత ప్రసంగాలు శ్రోతలను ఆనందాశ్చర్యాలకు లోను చేసేవి. అంతేకాదు, వారు గొప్ప ప్రకృతి సౌందర్యోపాసకులు కూడా. 1992 జూన్ 10వ తేదీన 114 దేశాల అధినేతలు పాల్గొన్న ధరిత్రి శిఖరాగ్ర సమావేశం ప్లీనరీ సదస్సులో వారికి లభించిన 8 నిమిషాల సమయంలోనే పలు అంతర్జాతీయ సమస్యలను స్పృశిస్తూ, వాటికి పరిష్కారాలను సూచిస్తూ, భూమాతను ప్రస్తుతించే పలు శ్లోకాలు, పద్యాలు ఉట్టంకించి తమ ప్రసంగాన్ని రక్తి కట్టించారు. వాటిలో ఒకటి, అంబరచుంబిత శిఖరాలు నీ వక్షోజాలకు సరిపోలు, తుంగ తరంగ సాగరము నీ కటి ఆభరణముగా అలరారు, మొక్కేనమ్మా భూమాత నా కాల త్రొక్కితిని కరుణించు. ఇది వారి ప్రకృతి ఆరాధనకు ఒక ముఖ్యమైన ఉదాహరణ. శ్రీ పివి గారు తెలుగు భాష పట్ల వల్లమాలిన అభిమానం కలిగినవారు. వేషభాషల్లో తెలుగుదనం మూర్తిభవించిన మహనీయులు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా జ్ఞాన సరస్వతీ క్షేత్రమైన బాసరలో మొట్టమొదటి ఉత్తర్వులను వెలువరించారు. కళాశాల స్థాయిలో తెలుగును బోధనా భాషగా నిలపడానికి శాసనసభలోనూ, మండలిలోనూ పట్టుదలతో కృషి చేశారు. శాస్త్ర పరిజ్ఞానం, పారిభాషిక పదజాలం తెలుగులో లేవు అనే ఆక్షేపణలను తొలగించడానికి పాఠ్యపుస్తకాల ప్రచురణకు తెలుగు అకాడమీని ఏర్పాటు చేశారు. తెలుగును అధికార భాషగా చేయడానికి వారు చేసిన కృషి శ్లాఘనీయం. ఈ విషయంపై శాసనసభలో వారు చేసిన ప్రసంగం, వెలువరించిన శ్వేతపత్రం పండిత పరిశోధకులకు అబ్బురం కలిగించింది. వారి పాండిత్యానికి, సునిశిత ప్రజ్ఞకు, బహుముఖ విజ్ఞానానికి అది ఒక తార్కాణం. అంతేకాదు, విస్తరిస్తున్న సాంకేతిక

0: పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కంప్యూటర్ను కూడా భారతీయ భాషల్లో ఉపయోగించే విధానానికి శ్రీకారం చుట్టి వారు తమ కృషిని ఆ రంగంలో కూడా ప్రకటి రాజకీయవేత్తగా కార్యకలాపాలు నిర్వర్తిస్తూనే దేశ సాహిత్యాన్ని ప్రపంచానికి అందజేసిన సాహితీ చిద్విలాసమూర్తి శ్రీ పివి గారు. న్యాయశాఖ మంత్రిగా ఉన్న కాలంలో అనువాద విభాగం ఏర్పాటైంది. అప్పటికే భారత రాజ్యాంగాన్ని భారత సంవిధానం పేరుతో తెలుగులోనికి వారు అనువదించారు. ఒక శాస్త్రంగా కళగా అభివృద్ధి చేసి అంతరించిపోకుండా భావి తరాలకు అందించాలని సూచించారు. పివి గారి వృత్తి రాజకీయం, ప్రవృత్తి భాషా సాహిత్యాలు. అంతేకాదు, వారు ఒక వేదాంతి, సత్వగుణ సంపన్నులు, రాజనీతి దురంధరులు, నిత్య నిరంతర చైతన్యశీలి, గొప్ప విద్యావేత్త, ఆధునిక భారతావనికి ఆశాజ్యోతి, ఆంధ్రుడు గర్వించదగిన మహామనీషి, భారతదేశం యొక్క ప్రతిష్టాత్మకమైన భారతరత్న గౌరవాన్ని వారికి ప్రదానం చేసి గౌరవించుకోవటం ఒక గొప్ప సన్నివేశం. ఆయన ప్రగతి సూత్రవేత్త, జ్ఞానయోగి, శ్రేష్ఠ మానసుడు, అనుష్ఠాన వేదాంతి, స్థిర సమాధి చిత్త చిన్మయుండు అని శ్రీ నండూరి రామకృష్ణమాచార్యులు గారు చేసిన ప్రశంస సార్థకము, సమంజసము. శ్రీ పివి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. సామాజిక, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, సేవారంగాలలో అసమాన కృషివలురు. మహోజ్వల చరిత్రను సొంతం చేసుకున్న తెలుగు తల్లి ముద్దుబిడ్డ, మూర్తీభవించిన వారి విరాట్ వ్యక్తిత్వం అనన్య సామాన్యం.
1: మీరింతవరకు పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పివి నరసింహారావు, డాక్టర్ వి నాగరాజ్యలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా ముళ్ళపూడి వారి రచనలు హాస్యం, డాక్టర్ రావి శారద గారి ప్రసంగం వినండి.
2: ముళ్ళపూడి వెంకటరమణ గారి పేరు వినగానే వారి బహుముఖీన కార్యకలాపాలు తలపుకు వస్తాయి. జర్నలిస్టుగా, రచయితగా, సినిమాలకు నిర్మాతగా, ఇలా అన్నింటా తానై ఉన్నాడు. సాధారణంగా రచయితలు సాహితీ రూపాల్లో ఏదో ఒక రూపంలో ప్రాచుర్యం పొందుతారు. కానీ రమణగారు కథలు, నవలలు, వ్యాసాలు, పురాణాలు, స్క్రీన్ ప్లే, చివరకు హాస్యంలో కూడా విరివిగా రచనలు చేయడమే కాక అప్పారావు, బుడుగు వంటి పాత్రల సృష్టికర్త. సినిమా పరిశ్రమలో సహితం కథారచయితగా, డైలాగ్ రైటర్గా చాలా తెలుగు సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. ఆణిముత్యాల వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించారు. 28 జూన్ 1931న రమణ మధ్యతరగతి సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. వీరి బాల్యం రాజమండ్రి దగ్గరలోని ధవళేశ్వరం అనే చిన్న గ్రామంలో గడిచింది. ముళ్ళపూడి 9వ సంవత్సరంలో తండ్రి మరణించే వరకు చాలా ఆనందంగా నడిచింది వారి కుటుంబం. తరువాత అవకాశాల కోసం మద్రాసు వెళ్లారు. కుటుంబ పోషణ బాధ్యత తల్లి ఆదిలక్ష్మి స్వీకరించారు. మద్రాసులో చదువుకునే రోజుల్లోనే బాపు స్నేహం కుదిరింది. అప్పుడే వ్రాయటం ఆరంభించారు. ముళ్ళపూడి తొలి కథ అమ్మ మాట వినకపోతే. ఈ కథను రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు గారు బాలలో ప్రచురించారు. అప్పుడు వారి వయస్సు 14 సంవత్సరాలు. ఆ కథకు బాపు బొమ్మలు వేశారు. వీరి ఇరువురి బహుకాల మైత్రికి నాంది అది. 5th ఫారంలో ఉన్నప్పుడే డిబేట్లోనూ, వ్యాసరచన పోటీల్లో పాల్గొనేవారు. లెక్కల్లో మేటి, పద్యాలు అల్లడం హాబీ. అసలు పేరు వెంకట్రావు. ఆ పేరుతో రాసిన బాలశతకం పద్యాలు బాలలో ప్రచురితమయ్యాయి. ఆ ఉత్సాహంతో ఉభయభాను అనే వ్రాతపత్రిక ఆరంభించి ఎడిటర్ అయిపోయారు. ఎస్ఎస్ఎల్సీతో చదువుకు స్వస్తి చెప్పి కనపడిన ప్రతీ పుస్తకం చదివి సంపాదించిన జ్ఞానమే ముందుకు నడిపి

ఉంచింది. ఎస్ఎస్ఎల్సి తర్వాత రేడియో ఇంజనీరింగ్ చేశారు. ఆంధ్రపత్రికలో 1953లో రిపోర్టర్గా చేరకముందు వివిధ రకాల ఉద్యోగాలు చేశారు. ఆంధ్రపత్రికలో పనిచేస్తున్న నండూరు రామ్మోహన్ రావు, పిలకా గణపతి శాస్త్రి, సూరంపూడి సీతారాం మొదలగు ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. ముందుగా దినపత్రికలో చేరి తరువాత వారపత్రికకు మారారు. ఇక్కడ పనిచేస్తున్నప్పుడే పిల్లలకు బుడుగు కథలు రాశారు. ముళ్లపూడివారి పాత్రలన్నింటిలోకి ఎక్కువ ప్రాచుర్యం పొందింది బుడుగు పాత్ర. ఆంధ్రపత్రికలో 1956 నుండి 1957 వరకు సీరియల్గా ప్రచురించారు. అప్పట్లో తన పేరు కూడా వేసుకోలేదు. చివరికి అందరి బలవంతంపై వ్రాసినవాడు ఫలానా, బొమ్మలు వేసినవాడు ఫలానా అని ఆఖరి సంచికలో వేశారు. బుడుగు రమణ చిన్ననాటి ముద్దు పేరు. తన పుస్తకానికి తొలుత బుడుగు చిచ్చుల పిడుగు అని పేరు పెట్టారు. ఈ రచనకు స్ఫూర్తి డెనిస్ దిమెనేస్ అంటారు. బుడుగు స్వరూప స్వభావాలు, వాడి భాష, ఆలోచన సరళి, తెలుగు నాట నాటుకుపోయాయి. బుడుగుది విశాల ప్రపంచం. వాడి దృష్టి పడని విషయం లేదు. వాడికి అన్నీ కావాలి. నా చిన్నతనంలో నన్ను బుడుగు అని పిలిచేవారు. నా చిన్నప్పటి జ్ఞాపకాలు, పెద్దయ్యాక ఎదురైన అనుభవాలు కలిపితే బుడుగు అయింది. నా బాల్యాన్ని దృష్టిలో పెట్టుకుని భాషతో తమాషా చేశాను. నా చిన్ననాటి అనుభవాలను గురించి వ్రాయవచ్చని తెలియడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది అంటారు రమణ. సినిమాలకే పరిమితం కాక దూరదర్శన్లో సహితం తమ ప్రతిభను చూపారు బాపు రమణల ద్వయం. 1985-90 మధ్యకాలంలో నందమూరి తారక రామారావు గారి కోరికపై బడి పిల్లల కోసం విద్యా సంబంధ వీడియోలెన్నింటినో చేశారు. అవి జాతీయ భాషల్లోకి తర్జుమా అయ్యాయి. ఈటీవీలో వచ్చిన వీరి భాగవతం మరపురానిది. ముందే చెప్పుకున్నట్లు సాహితీ రూపాలలో వారు స్పృశించనిది లేదు. 100కు పైగా కథలు, మారుపేరుతో రచనలు చేయడం రమణగారి లక్షణం. ప్రఖ్యాతిగాంచిన పుస్తకాలు కూడా మారుపేరుతో ఎందుకు రాస్తారని అడిగితే 1960 నాటికే రచయితగా మంచి పేరు వచ్చింది, అదే పేరుతో రాస్తే అలవాటుగా మెచ్చుకుంటారేమో, వేరే పేరుతో వ్రాసి చూసి అప్పుడు మెచ్చుకుంటే అది నిజంగా మంచి రచన అన్నమాట అని తనకు తానే మారుపేరు ఉపయోగించి క్వాలిటీ టెస్ట్ పెట్టుకున్నారు. పొడి అక్షరాలతో కలం పేరను కనుగొంటారని ఎస్ పార్థసారథి అని ఇంటి పేరుతో సహా సృష్టించారు. ఆ పేరుతో రాసిందే గిరీశం లెక్చర్లు. వీరి కక్కిగారబ్బాయి ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు. దారిద్ర్యాన్ని సహితం అంత చక్కగా చెప్పగలడం రమణగారికే చెల్లింది. చితికిపోయిన ఉల్లిపాయలు చూడ్డానికి అసహ్యంగా ఉంటాయి, కాని రుబ్బి ఒడియాలు పెడితే ఎండకి పురుగులన్నీ చస్తాయి. ఒడియాలు బాగుండేయి అంటే నవ్వాపుకోలేక జాలిపడే అంశం కదా అనిపిస్తుంది. కేవలం రచయితగానే కాక అనువాదకుని కూడా మంచి ఆదరణ పొందారు. మొదటిది జూల్స్ వర్న్ రాసిన అరౌండ్ ద వరల్డ్ ఇన్ 80 డేస్ను 80 రోజుల్లో భూప్రదక్షిణంగా, రెండవది PT-109 రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన యథార్థగాథ. ఈ రెండింటినీ ఇంగ్లీష్ నుండి తర్జుమా చేశారు. అనువాదంలా అనిపించకుండా చక్కటి తెలుగులో రాయగలగడం రమణగారి నేర్పు. అలా చేయగలగడానికి విస్తృతంగా చదివే అలవాటుతో పాటు ఇంగ్లీష్ బాగా రావడమే కాక అక్కడి పలుకుబడి బాగా తెలిసి ఉండాలి. దాన్ని మనం ఎలా మలుచుకోవాలో తెలుసుకోవాలి. ఇక హాస్యానికి వస్తే, ఆంధ్రపత్రికలో ఉద్యోగం మానేసిన తర్వాత రకరకాల జోక్స్ సేకరించి వర్గీకరించి ఆకర్షణీయమైన శీర్షికలు పెట్టి లైన్ డ్రాయింగ్లు చేర్చి విదేశాల్లో వలె తెలుగు పుస్తకం తీసుకువచ్చే బాధ్యత రమణగారికి అప్పగించారు. ఆ పుస్తకానికి తాను సంకలనకర్తనని, జోక్స్ తన సొంతం కాదని ముందే చెప్పారు. ఆ పుస్తకం అపూర్వ ఆదరణ పొందింది. జోక్స్ చెప్పే తీరు ఇది అనే ప్రామాణికతను సంతరించుకుంది. అప్పారావు గురించి చెప్పకుండా రమణగారి హాస్యం గురించి మాట్లాడలేం. అప్పారావుని పరిచయం చేస్తూ మహావిష్ణువు ప్రత్యక్షమై, వత్సా, నీ భక్తికి మెచ్చితిని, వరము కోరుము అంటే భక్తుడు లేచి, వరాల మాట దేవుడెరుగ్గాని, ముందో 5 రూపీస్ ఉంటే ఇవ్వండి చెప్తా, మళ్ళీ ఈసారి మీరు ప్రత్యక్షం అయినప్పుడు ఇచ్చేస్తాలేండి, బాబ్బాబు అర్జెంట్ లేదనకండి అన్నాడు హడావిడిగా. అతడే మన అప్పారావు. అప్పులు చేస్తూ ఉంటాడు సర్వాంతర్యామి. రమణగారి జోక్స్ ఎంత సింపుల్గా ఉంటాయంటే, పల్లెటూరు వచ్చిన ఒక పెద్ద మనిషి, ఏమోయ్ హనుమాన్లు, మీ ఊళ్ళో పెద్దవాళ్ళెవరన్నా పుట్టారా అని అడుగుతాడు. సమాధానం, లేదండి, చిన్న చిన్న పిల్లలే పుడుతున్నారు. అలాగే సర్వర్తో ఒకడు, ఏమిటయ్యా ఈ ఇడ్లీలు,

0: రోజురోజుకి చిక్కిపోతున్నాయి. దానికి సర్వరు, అబ్బే మీకు ఊరికే అలా అనిపిస్తోంది, హోటల్ ఈ మధ్య పెద్దదైపోతోంది కదండి, అందుకని ఇడ్లీలు చిన్నవైనట్లు కనిపిస్తున్నాయి అంతే. లేటు వయసులో వివాహమోజుతో 90 ఏళ్ల లక్షాధికారి 9వ మనుం మీద మనసైంది. కంటికి నదురైన బాలవితంతువు కనపడింది. పురోహితుడిని పిలిపించాడు. యాజులుగారు, ఆ పిల్లని చేసుకుంటే బాగుండుననిపిస్తుంది, వయస్సు కాస్త తగ్గించి 50 ఏళ్లని చెప్పి చూస్తే ఒప్పుకోదంటారా అంటాడు. అయ్యా, మీరు లక్షాధిపతులు కనుక తప్పక ఒప్పుకుంటుంది, ఉన్న 90కి ఇంకో 4 కలిపి చెబితే మంచిది, వెంటనే ఒప్పేసుకుని రేపే ముహూర్తం పెట్టమంటుంది. ఇలా సున్నితమైన ఆలోచనలు కలిగించే చిన్న చిన్న జోక్సు రమణగారివి. వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి ఉద్యోగం కొరకు వచ్చాడు ఒక గుమస్తా. 100కి 12 రూపాయల మీద అప్పు ఇచ్చాం అనుకోండి, 600. 7 నెలలకి ఎంతవుతుంది లెక్క కట్టండి చూద్దాం అన్నాడా యజమాని. చిత్తం, అప్పు పుచ్చుకునేవాడు చదువుకున్నవాడా చదువుకోనివాడా? అది చెప్తే దాన్ని బట్టి లెక్క చేయక్కర్లేదు, ఇవాళే పనిలో చేరండి అన్నాడు యజమాని తృప్తిగా. ఒక మనిషిని అంచనా వేయడం తెలుపుతుందిది. ఒక ఇంట్లో పని మనిషి మళ్లీ ట్రే పడేసి 4 కప్పులు సాసర్లు పగలగొట్టి బిక్కమొహం పెట్టింది. ఇల్లాలు, నీ జీతం 10 రూపాయలైతే నువ్వు పగలగొట్టే గాజు సామాన్లు 25 రూపాయలు, ఎలాగే నీతో ఈ నష్టం ఎలా రాబట్టుకోవాలి? దానికి పని మనిషి, పోనీ నా జీతం 50కి పెంచండమ్మా, అందులోంచి పట్టుకుందురుగాని, దీనిని గడుసుదనమందామా తెలివితే ఎట్లందామా? ఇక లింకన్ ప్రభుత్వంలో ఒకసారి మంత్రి పదవి ఒకటి ఖాళీ అయింది. సెనేటర్స్లో చాలామంది తమ తమ అర్హతలను ఉదహరిస్తూ మెమరాండాలు తీసుకొచ్చారు. వారందర్నీ కూర్చోబెట్టి కథ చెప్పాడు లింకన్. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఒక మంత్రి. రాజు మంత్రి ఒకనాడు వ్యాహ్యాలికి బయలుదేరుతూ ఉండగా ఒక చాకలి ఎదురుపడి, ప్రభువారు ఆట్టే దూరం వెళ్లొద్దండి, ఎందుకంటే వర్షం వస్తుంది అన్నట్టు మంత్రిగారిని సలహా అడగ్గా, అదేం లేదు పదండి వెళదాం అన్నాడట. రాజు మంత్రి అలా కాసేపు వెళ్లగానే వర్షం ప్రారంభమైంది. ఇద్దరూ నిలువ నీడలేని ఎక్కడో చెట్టు కింద చిక్కుపడి తడిశారట. మర్నాడు ఆ చాకలికి కబురు చేసి, నీకు వర్షం పడుతుందని ముందుగా ఎలా తెలిసింది అని ప్రశ్నించారట. రాజుగారు, దానికేముందండి, మా గాడిదను అడిగితే చెబుతుంది అన్నాడట చాకలి. గాడిద ఎలా చెబుతుందయ్యా అంటే, ఆకాశం వైపు మోరెత్తి చూసి తిరిగి దించేటప్పుడు చెవులు టపటపలాడిస్తే వాన వచ్చేటట్లు, ఊరికే దించేసి ఊరుకుంటే వర్షం రానట్టు అని భాష్యం చెప్పాడట చాకలి. గాడిదకు తెలిసిన పాటి తెలియకపోయిందే అని మంత్రి మీద ఒకటే చిరాకుపడి రాజుగారు మంత్రిస్థానే గాడిదను నియమించుకున్నారు. తర్వాతేమైంది అన్నారు అభ్యర్థులందరూ కుతూహలంగా. తర్వాత ఇంకేముంది, అప్పటినుంచి ప్రతి గాడిద తనకి మంత్రి పదవి ఇప్పించమని అడగడం పరిపాటైపోయింది అన్నాడు లింకన్. ఎంత సున్నితంగా వారికి వాత పెట్టారో కదా. ముళ్లపూడి వారి ఆత్మకథ గురించి చెప్పుకోకపోతే అసంపూర్తిగా మిగులుతుంది ఈ సంభాషణ. పేరు కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. 3 భాగాల్లో వెలువడిన ఈ ఆత్మకథలో మొదటిదానికి కోతికొమ్మచ్చి, 2వది ఇంకోతికొమ్మచ్చి, 3వది ముచ్చటగా ముక్కోతికొమ్మచ్చి. ఈ సంపుటాలు పాఠకులనే కాక సమీక్షకులను సైతం మెప్పించాయి. జీవన పోరాటంలో ఎన్ని కష్టాలెదురైనా నవ్వుతూ బతకాలంటూ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నూరిపోసిన వ్యక్తిత్వ వికాస పాఠ్యపుస్తకంగా పలువురు కొనియాడారు. తెలుగునాట ఆనాటి మహానుభావులతో వ్యక్తిత్వ అనుభవాలను వెలువరించిన జ్ఞాపకాల అల్లికగా, తెలుగు పలుకుబళ్లను, భాషాప్రయోగాలను వెదజల్లిన చమత్కార మంజరిగా రకరకాలుగా వర్ణించారు ఈ సంపుటాలను. మొదటి భాగం రమణ పత్రికా రంగాన్ని విడవడంతో పూర్తవుతుంది. తర్వాత నిరుద్యోగ విజయాలు, సినీరంగ ప్రకాశం, తొలిదశలో ఎదురైన ఇబ్బందులు, సినీ రచయితగా నిలగొత్తుకోవటం, సినీ నిర్మాతగా ఎదగడం వివరించారు.
1: ముళ్లపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా మీరింతవరకు ముళ్లపూడి వారి రచనలు హాస్యం డాక్టర్ రావి శారద గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొంచెం సేపట్లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారమవుతుంది.

0: वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं। बहुत बहुत धन्यवाद। नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा। यह कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: आकाशवाणी ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని మైలురాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశ భద్రత స్వావలంబనకు సంబంధించినవి. కోల్కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దోనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295 ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ను కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పథకాలతో మొత్తం 114 పథకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు

కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కారు పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్ళు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాల్ని తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం. నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తరువాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాల్ని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000,000 కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2,00,000 రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే.

ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల కుటుంబాలు దాదాపు 22 వేల కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది, ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు తరికించకుండా, నిజాన్ని తెలుసుకోకుండా చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢనమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గురించి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారు ఎంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢనమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్లు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటూ ఉన్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో 2 చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 ఏళ్ల నుంచి 10-12

ఏళ్ల వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం, ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 ఏళ్ల మధ్య వయస్సున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సెల్ లీగ్. బహుశా ఫుట్సెల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సెల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సెల్లో ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సెల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. AI ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్లీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచటం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త AI సాధనాన్ని అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని

డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మ కమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మ కమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి. భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక మిత్రులారా. బ్రహ్మ కమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేనీరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాల్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ

పరిరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థే రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనం అందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని, ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో 100,000 కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరీమణులు. ప్యావరా సోదరీమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటి నుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి.

0: మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ, అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తున్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్, ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు. మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనమందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: మీరింతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:05 కాస్తోంది. కొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ద న్యూస్ రెడ్ బై సైరా ముజ్తబా. Prime Minister Narendra Modi today highlighted that India achieved major success in the aviation sector in June with a Made in India C-295 aircraft completing its maiden flight. Addressing the nation in his Mann Ki Baat program on Akashvani, the Prime Minister shared that 40 such aircraft are being manufactured in India.

0: మరి ఈ వారం కార్యక్రమాల మీద శ్రోతలు వారి అభిప్రాయాల్ని 0866248812 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాల్ని వాట్సాప్ చేసి పంపించండి. మరి ఈరోజు ఈ వారం రోజుల కార్యక్రమాల మీద ఎవరెవరు ఏం మెసేజెస్ పంపించారో చూసేద్దాం. మరి మొదటి మెసేజ్ చూద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయకోశలో పరి సమర్పిస్తున్న నిర్వాహకులకు నమస్కారాలు అంటూ ఈరోజు ఉదయం వినిపించిన భక్తి రంజని మంచి భక్తి గీతాలు వినిపించారు, బాగున్నాయి. అలాగే ఈ ఉదయం సూక్తిశుద్ధ భావం చాలా విలువైన సమాచారాన్ని అందించారు. భగవద్గీత పారాయణం ప్రతిరోజు విని తరిస్తున్నాం. అలాగే 10 గంటలకు వార్తావాహిని ఇందులో సమాచారాన్ని మంచిగా అందించారు అంటూ 10:30 మన దేశ మాజీ ప్రధాని బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పివి నరసింహారావు గారి గురించి ప్రసంగం బాగుంది, విన్నాను, ప్రసారం చేసిన విజయవాడ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ అనంతరం ప్రసారమైన ముళ్ళపూడి వెంకటరమణ గారి విశేషాలు, వారి రచనలు తదితర అంశాలు ఈ కార్యక్రమంలో వినిపించారు. ఈ కార్యక్రమం కూడా ఎంతగానో విశేషంగా ఆకట్టుకుంది మమ్మల్ని అంటూ ఈ ఆదివారం నుంచి కార్యక్రమాలు విన్న ఆనందం కలిగింది, వినిపించిన మా అభిమాన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అంటూ దోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. ఇంకా వీరే ఏమంటున్నారంటే, ప్రతిరోజు మీరు వినిపిస్తున్న చిత్ర తరంగిణి, అలాగే నమస్తే అమరావతి, అలాగే గుర్తుకొస్తున్నాయి ఇలాంటి మంచి కార్యక్రమాలతో మీ వ్యాఖ్యానాన్ని జోడిస్తే ఆ పాటకు మరింత వన్నె వస్తుంది అంటూ ఒక కుండకు మనం ఎలా రూపురేఖలు దిద్ది అలా అందంగా తయారు చేస్తామో పాటకు కూడా భావం తెలియచేస్తే అంటూ తదితర అంశాలు కూడా వివరిస్తే కార్యక్రమం రక్తి కడుతుంది అంటూ వీరే పంపించారు హైదరాబాద్ వనస్థలిపురం నుండి.
0: మరి నెక్స్ట్ ఎవరు మెసేజ్ పంపించారో చూద్దాం. ఉభయ కుశలోపరికి అభినందనలు అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత ఉభయ కుశలోపరి శ్రోతల అభిప్రాయ మాలిక అంటూ తూర్పుగోదావరి జిల్లా అనత్పర్తి నుంచి ద్వారంపూడి సత్తిరెడ్డి ఈ సందేశాన్ని పంపించారు. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో మేఘాలయ రాష్ట్రంలో రబ్బరు చెట్లు వేర్లతో తయారు చేయబడిన వంతెనల గురించి వివరించడం విన్నాను, ఎంతో అద్భుతమైన విషయం. అలాగే మధ్యాహ్నం 1:30 వచ్చే వనితావాణిలో విశేషాలు కార్యక్రమాలు వినిపిస్తున్నారు. 3 గంటలకు హిందీ పాటలు మిస్ అవుతున్నాం, శంఖంలో పోసే తీర్థం అంటారు. అలాగే రేడియో సెట్లో వింటేనే ఏ కార్యక్రమం అయినా మాకు తృప్తి అని అంటూ సత్తిరెడ్డి గారు ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత
1: కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపిస్తున్నారు మెసేజ్. పసిడి పంటల కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించవలసింది, అలాగే హిందీ పాటలు వినిపించకండి అంటూ వారి అభిప్రాయం తెలియజేస్తారు.
0: వినిపించినవే వినిపించకండి అంటున్నారు. మరి నెక్స్ట్ ఇంకెవరు పంపించారో చూద్దాం. యువలయ దయచేసి గంట పాటు ప్రసారం చేయండి అనే ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే కే లక్ష్మీనారాయణ రాశారు. ఇంకెవరు పంపించారు, ఇంగ్లీష్లో పంపించారు. ఇట్ ఈస్ లైక్ టు సే దట్ ఆన్ 25th December 1978. ఏంటో నాకు ఈ మెసేజ్ అయితే అర్థం కాలేదండి, మీరేం పంపించాలని అంటున్నారు అది పంపించండి. ఓంకార్ నాథ శర్మ గారు ఖమ్మం నుంచి క్లియర్గా పంపించండి మెసేజ్ని. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రాస్తున్నారు ఏమంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి నిర్వాహకులకు మా నమస్కారం అన్నా. నమస్తే అండి. ఈరోజు ఉదయం ప్రసారం చేసిన భక్తిరంజని కార్యక్రమం చాలా బాగుంది. అలాగే మీరు ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం చాలా బాగుంటుంది. మీరు అడిగే జీకే క్వశ్చన్లు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే యువలయ కార్యక్రమం సమయం పెంచి గంటసేపు ప్రసారం చేస్తే చాలా బాగుంటుంది అని మా మనవి అని అంటున్నారు. ఓకే అండి, ఈ విషయాన్ని మా అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తాం. తర్వాత పసిడి పంటలు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించండి అంటూ రాస్తున్నారు పి గోపాలకృష్ణ హనుమాన్ నగర్ నుంచి. ఇంకా

0: ఈ సందేశాన్ని ఎవరు పంపించారో చూడండి.
1: రఘువీర్ సింగ్ సుగుణాభాయి రాధ మున్న ఏలూరు నుంచి మెసేజ్ చేశారు. ఉభయ కుశలోపరి శ్రోతల అభిప్రాయాలు అంటూ, సోమవారం సూక్తి సుధలో పరోపకారం గురించి చక్కటి సమాచారం అందించిన శ్రీ బాలకృష్ణ గారికి నమస్తే అంటూ, భక్తిరంజని కార్యక్రమంలో చంద్రశేఖరాష్టకం నాథియా కలాం విని భక్తి పారవశ్యం చెందాము. ఉదయరేఖలు కార్యక్రమంలో వినియోగదర్శిని శీర్షికన వివిధ చట్టాలు వాటి పరిశీలన గురించి అందించిన సమాచారం ఉపయుక్తకరంగా ఉంది. నిర్వహించిన వారికి నమస్తే అంటూ, కర్ణాటక సంగీత కార్యక్రమంలో సరస్వతి గారి గానం మాకు వీణులు విందు చేసింది. కార్యక్రమంలో చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు, వారికి ధన్యవాదాలు. మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో ప్యారిస్తో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బొమ్మలు తయారు చేయడంలో నా అనుభవం అంటూ, శ్రీ రజనీకుమార్ గారితో పరిచయం విలువైన సమాధానాలను రాబట్టారు. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. పరిచయకర్త మంచి ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా స్వామి వివేకానంద, అంబేద్కర్, మహాత్మా గాంధీ గారు బొమ్మలు తయారు చేస్తారని, ఇటువంటివి ఎన్నో తమ కళను గురించి తెలియచేశారు. ధన్యవాదాలు అంటూ, స్ఫూర్తి కథానిక విన్నాము, మంచి స్ఫూర్తిదాయకంగా ఉంది. రచించిన నాగలక్ష్మి గారికి ధన్యవాదాలు. ఇక సాయంత్రం ప్రసారమైన రంగస్థలి గరుడాద్రి నాటకం నుండి రంగస్థల పద్యాలు మాకు వీణులు విందు చేశాయి. గానం చేసిన కళాకారులకు మా కళాభివందనాలు అందిస్తున్నాము. రాత్రి ప్రసారం అయిన నాటిక మంచి సందేశాన్ని అందజేసింది. పాల్గొన్న కళాకారులు వారి వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేకూర్చి నటించారు. వారందరికీ ధన్యవాదాలు అంటూ, మంగళవారం కాలమహిమ గురించి శ్రీ ఆళ్వార్ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి నమస్తే. ఇక భక్తిరంజని కార్యక్రమంలో దశావతార స్తుతి విని తరించాము. కర్ణాటక సంగీత కార్యక్రమంలో పూసపాటి సుజన గారి సాక్సోఫోన్ వాదనం మాకు వీణులు విందు చేసింది. కార్యక్రమంలో శ్రీ త్యాగరాజ కీర్తన మాకు మరీ మరీ నచ్చింది. ధన్యవాదాలు అంటూ, బుధవారం శ్రీ టిఎస్ దక్షిణామూర్తి గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి. కర్ణాటక సంగీత కార్యక్రమంలో దుర్గాభవాని గారి వయలిన్ వాదనం మాకు నచ్చింది. చక్కటి కీర్తనలు ఎన్నుకున్నారు, ధన్యవాదాలు అంటూ, ఈరోజు ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో వినిపించిన భక్తి గీతాలు విని తరించాము. సరస వినోదిని సమస్య పూరణ కార్యక్రమంలో చక్కటి పూరణలు పంపిన కవులకు నిర్వహించిన శ్రీ పైడిపాటి ఉమానాథ శర్మ గారికి నమస్కారాలు అందించగలరు అంటూ మీరు రాశారు.
0: ఓకే అండి, మరి ఈ సందేశం ఎవరు పంపించారో చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి మీకు కూడా. ఉభయ కుశలోపరి కార్యక్రమం నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. గత వారం కార్యక్రమం చాలా బాగుంది, కాకపోతే సమయం సరిపోవడం లేదు, దయచేసి సమయం పెంచండి. ఈరోజు మన్ కీ బాత్ మనసులో మాట ప్రధానమంత్రి గారి ప్రసంగం హిందీలో అలాగే ఆంగ్లంలో విన్నాం, తెలుగులో కూడా విన్నాం. ఒకటి ఒకే సందేశం ఇచ్చారు, ధన్యవాదాలు. ఈరోజు ఉదయం సరస్సు వినోదిని సమస్య పూర్ణం చాలా బాగుంది, పైడిపాటి ఉమానాథ శర్మ గారికి ధన్యవాదాలు. అలాగే జాతీయ వార్తా విభాగం వారు ఫకీరప్ప గారితో పరిచయ కార్యక్రమం చాలా బాగుంది, అలవాటు కాకుండా సన్మార్గంలో నడవాలని తెలిపారు. 1:30 వనితవాణి స్త్రీల కార్యక్రమంలో మాదక ద్రవ్యాల వినియోగ దినోత్సవం సందర్భంగా చక్కటి కార్యక్రమం అందించారు. అనంతరం విశేషాలు కార్యక్రమంలో ఎన్నో తెలియని విషయాలు నేర్చుకున్నాం, ధన్యవాదాలు అని అన్నారు. ఇక టీన్ టైంలో హిందీ పాటలు యువల ఎక్విజ్ కార్యక్రమాలు చాలా బాగున్నాయి, ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజసం, సరోజ్ని, మాయ, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత ఈరోజు కల్పలతలో పాటలు మిస్ అయ్యా, మీ కార్యక్రమం వేరే ఏంటండి, వేరే టైంలో వినిపించవచ్చు కదా అంటూ రాస్తున్నారు చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్. అయితే మన్ కీ బాత్ కార్యక్రమం ఉన్నప్పుడు మనకి కల్పలత కార్యక్రమం అయితే వినిపించే అవకాశం ఉండదండి. ఈ మెసేజ్ ఎవరు పంపించారో చూద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి నమస్కారం అంటూ జగన్ సంజీవ్ నగర్ నంద్యాల నుంచి మెసేజ్ చేశారు. ఆదివారం ఓ కాశీవాసి రావయ్య నాటకం విన్నాము, ప్రస్తుత సమాజానికి అద్దం పట్టే విధంగా ఉంది. మంగళవారం ఉదయరేఖల కార్యక్రమంలో జి పద్మగారు యోగా గురించి చెప్పారు. ఇందులో వృద్ధాప్యంలో వచ్చేటటువంటి ఆస్థియోఫోరిసిస్ గురించి ఎన్నో తెలియని విషయాలు చెప్పారు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. శుక్రవారం రాత్రి వాల్మీకి హరికథ విన్నాను, చాలా బాగుంది. మడమల రాంబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక గురువారం ఉదయరేఖలు కార్యక్రమంలో సరోజ పెళ్లి కథానిక విన్నాను, చాలా హాస్యభరితంగా ఉంది, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు.

0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఉభయ్ కుస్లపర్కి స్వాగతం అంటున్నారు. స్వాగతం అండి, మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను వింటున్నాం. చాలా విలువైనవిగా చాలా మంచి కార్యక్రమాలు బాగుంటున్నాయి. అలాగే రాబోయే అతిథి సమయాన్ని తగ్గించకుండా శ్రోతలతో పాటు మీరు కోరిన పాటలు కూడా వినిపిస్తారని కోరుతున్నారు. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ. ఓకే అండి, మీరు పంపిస్తూ ఉండండి పాటల్ని, మేము ప్రసారం అయితే చేస్తాము. ఇక హాయ్ శుభ మధ్యాహ్నం అన్నారు. శుభ మధ్యాహ్నం అండి. ఉభయ కుశలపరికి నమస్కారం. మన ఆకాశవాణిలో సూక్తి సుధ సుమతి శతకపద్యం భగవద్గీత శ్లోక విశ్లేషణ వంటి కార్యక్రమాలు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. లలిత గీతాలు బాగున్నాయి. యువలయలో సినిమా పాటలు మాని మెదడుకు మేతగా ప్రశ్నలే ఒక గంట సేపు ప్రసారం చేయ ప్రార్థన. కథానికలు బాగున్నాయి, ధన్యవాదాలు అంటూ తణుకు నుంచి లలిత కుమారి ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత ఎవరు పంపించారు చూద్దాం.
1: మన కేంద్రం నుంచి ప్రతిరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఉదయం దేశభక్తి గీతాలు, సూక్తి సుధలో సూక్తులు చాలా బాగుంటున్నాయి. భక్తిరంజన్లో భక్తి గీతాలు బాగున్నాయి. ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ, పద్యతోరణం, సరస వినోదిని కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఈరోజు మన్ కీ బాత్ హిందీ తెలుగు భాషల్లో విన్నాను, చాలా బాగుంది. టీన్ టైంలో హిందీ పాటలు అద్భుతంగా ఉంటున్నాయి. యువలయ క్విజ్ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్ రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరందరూ మెసేజ్ చేశారు.
0: ఓకే అండి. తర్వాత పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు మరో మెసేజ్ని పంపించారు. మీరు ప్రసారం చేస్తున్న స్ఫూర్తి కథానిక చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాగే కార్మికుల కార్యక్రమంలో మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు కూడా మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మేము కూడా చేనేత కార్మికులు. కార్మికుల కార్యక్రమంలో చేనేత కార్మికుల జీవన విధానం గురించి ప్రసారం చేస్తే ఒక కార్యక్రమం బాగుంటుంది అంటూ సూచిస్తున్నారు. ఓకే అండి. తర్వాత ఆకాశవాణి వారికి నమస్కారం అంటున్నాను. నమస్తే అండి. పోయిన వారం మీరు ప్రసారం చేసిన జీవన్ లహరిలో రఘువీర్ సింగ్ గారితో పరిచయం బాగుంది, పాత విషయాలు గుర్తు చేశారు, ధన్యవాదాలు అంటూ ఆకాశవాణి శ్రోతలతో చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేయగలరని మా మనవి అని కోరుతున్నారు గుంటూరు నుంచి గోపాల్ గారు. ఇంకెవరు పంపించారు, మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయంటూ డాక్టర్ శ్రీకుమార్ పెరుమాళ్ళు శ్రీవాణి ఢిల్లీ నుంచి రాస్తున్నారు. ఈరోజు ఉదయం ప్రసారం చేసిన సమస్య పూర్ణం చాలా బాగుంది, యువలయ కార్యక్రమం వ్యవధి పెంచండి అని కూడా కోరుతున్నారు. ఓకే అండి, ఆలోచిద్దాం మరి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్తాము. ఇంకెవరు పంపించారో చూద్దాం.
1: ఉభయ కుశలోపరి కార్యక్రమానికి నమస్కారం అండి అంటూ, నమస్కారం అండి. ఈరోజు ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ కార్యక్రమం చాలా బాగుంది, అలాగే ప్రతిరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు వింటాము. రైతే రాజు అన్నారు కదా, ప్రతిరోజు 1 గంట 10 నిమిషాలకు ప్రసారమయ్యే పసిడి పంటల కార్యక్రమం పునః ప్రసారం చేయండి అంటూ ధూళిపాల నుండి చాందప్ప, జానీ బేగం, షాహిద్ మెసేజ్ చేశారు.
0: ఓకే. తర్వాత గౌరవనీయులైన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అన్నారు. ఉభయ కుశలోపరి వారికి శుభాభినందనలు. శుభ మధ్యాహ్నం అన్నారు. శుభ మధ్యాహ్నం అండి. జూన్ 27వ తేదీ శనివారం ఉదయం వందే మాత్రం, సూక్తి సుధ నాకు ఎంతో నచ్చాయి. అలాగే భక్తిరంజన్ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నాం, భక్తి పారవస్యంలో మునిగిపోయాం. తదుపరి అన్నమాచారి కీర్తన విన్నాం, మరియు 7:30 సుమతి శతకం నుంచి ధారావాహికలో పద్యపఠనం విన్నాం. వినిపించిన శ్రీ చుండూరి మాణిక్యాలరావు గారికి ఎంతో ఓపికతో చక్కటి పద్యం, దాని భావం గురించి చక్కగా వివరించారు. వారికి మా అభినందనలు. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి ధన్యవాదాలు. అలాగే అదే రోజు రాత్రి 9:30 ఫిల్మీ గానే హిందీ పాటలు విన్నాం, చాలా చక్కగా ఉన్నాయి, మాకెంతో నచ్చాయంటున్నారు. ఇక ఈరోజు ఉదయం సూక్తి సుధలో బైబిల్ సూక్తులు చక్కగా వివరించారు, మేడం గారికి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే భక్తిరంజన్లో సూర్యస్తుతి, సన్నతి గీతాలు విన్నాం, మాకు నచ్చాయి అని అంటున్నారు. పైడిపాటి ఉమానాథ శర్మ గారి సమస్య పూర్ణం సరస వినోదిని కార్యక్రమం చక్కగా వివరించారు, వారికి మా అభినందనలు, ధన్యవాదాలు. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి అభినందన మందారమాల అంటూ గుంటూరు జిల్లా దాసరపాలెం నుంచి పోల్ శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి, రిషికేశవరెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులైతే ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత ఇంకెవరు పంపించారో చూద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటూ, నమస్కారం అండి మీకు కూడా. గత సోమవారం రాత్రి 8 గంటలకు పునఃప్రసారంగా మొదట అంతర్భాగం

0: గురించి శ్రీ గణేష్ కుమార్ గారి ప్రసంగాన్ని ప్రసారం చేశారు. అయితే గోపి గారి జయంతి సందర్భంగా చెప్పారు. ఆ రోజు నేను గోపి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపానండి. ప్రసంగకర్త కూడా గోపి గారి జయంతి సందర్భంగా అని పలికారు. ఈ విషయంలో పోయిన ఏడాది కూడా ఇలాగే జరిగింది. అప్పుడు కూడా నేను ఉభయకుశలోపరికి వ్రాసాను, గమనించ కోరిక అంటూ నిన్న సూక్త సుధలో శ్రీ రాయప్రోలు జగదీశ చంద్రశర్మ గారి వినయానికి విధేయతకు గల భేదాన్ని చక్కగా తెలిపారు. గత గురువారం డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు తాళ్లపాక చిన్నన్నన్ గురించి చక్కగా వివరించారు. ఆ రాత్రి పునఃప్రసారం అయిన భూతగీత సంగీత రూపకం విశిష్టంగా ఉందండి. నేడు సరస వినోదిని సమస్యాపూర్ణం బాగానే ఉంది, కానీ నాదొక సలహా అంటూ కొంతకాలం వరకు ఐక్యరాజ్య సమితి వారు నిర్ణయించిన దినోత్సవాల పరంగా పూరణలను రాయండి అని అడగకండి. అందులో కవిత్వం వినపడట్లేదు, చమత్కారంగా పూరించడానికి వీలైన సమస్యలను అడగండి అంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు అంటూ డాక్టర్ రామడుకు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తీక, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. ఇంకా వీరే ఏం చెప్తున్నారంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయకుశలోపరికి నమస్కారాలు. ఈ పూట బహుముఖ ప్రతిభాశాలి శ్రీ పివి ముళ్ళపూడి వారి హాస్య రచనలపై ప్రసంగాలు పునఃప్రసారాలు అయినప్పటికీ ఆహ్లాదకర శారదా రాజ్యలక్ష్మి మయూములై ఉన్నాయండి. ఇదివరకు ప్రతి గురువారం ఉదయం వేద పఠనం ప్రసారం చేస్తూ ఉండేవారు. ఆ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించ కోరిక. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు.
1: ఓకే తండ్రి, ఇక ఈ సందేశాన్ని ఎవరు పంపించారో చూద్దాం. 27వ తేదీ శనివారం సాయంత్రం 4:45 ప్రసారమైన నాగేంద్రమ్మ బృందం వారు పాడిన జానపద గేయాలు చాలా చాలా బాగున్నాయి. చక్కటి జానపద గేయాలను ప్రసారం చేసిన మీకు ఈ జానపద గేయాలను పాడిన నాగేంద్రమ్మ బృందం వారికి నా ధన్యవాదాలు. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస్సు వినోదిని సంస్థ పూరణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూరణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా చదివారు, వారికి నా ధన్యవాదాలు అంటూ ఇంకేం రాస్తున్నారంటే, యువలయ చాలా బాగుంది, క్విజ్ ప్రశ్నలు మెదడుకు మేత పెడుతున్నాయంటూ రాస్తున్నారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాసి పంపించారు. మరి ఇది ఈ వారం కార్యక్రమాల మీద శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలిపిన అభిప్రాయాల కార్యక్రమం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఐసీసీ మహిళల T20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు లండన్లో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. భారతదేశం సముద్రం నుండి

0: అవకాశం వరకు మరింత సురక్షితంగా స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వదేశీ తయారీ విమానం C-295 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం మన MSME ఏరోస్పేస్ రంగానికి కొత్త బలాన్ని ఇస్తోందని ప్రశంసించారు. ఇలాంటి 40 విమానాలను భారతదేశంలోనే తయారు చేస్తున్నారని, దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా బలపడుతోందన్నారు. అలాగే DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ను కూడా విజయవంతంగా పరీక్షించడం పట్ల నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 135వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది.
1: C-295 यह विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: यावत प्रपंचान्नि భారత ప్రయత్నాల్లో పాల్గొనేలా చేసే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాలు ఈసారి 2500కు పైగా ప్రదేశాల్లో జరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో చర్చనీయాంశమైందన్నారు. 102 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 114 పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో భారతదేశం మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.
1: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते, इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
0: ప్రభుత్వం అందిస్తోన్న భద్రతా కవచాన్ని దేశ ప్రజలందరూ వినియోగించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా లభిస్తుందన్నారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద సంవత్సరానికి 436 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల రూపాయల బీమా కవరేజీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత లభిస్తుందని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ ప్రసంగంలో తెలిపారు.
1: प्रधानमंत्री सुरक्षा बीमा योजना के तहत केवल 1 साल के ₹20 का प्रीमियम, उस पर 2 लाख रुपए तक का दुर्घटना बीमा मिलता है. उसी प्रकार से प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना भी उतनी ही अहम है. ये योजना व्यक्ति की दुखद मृत्यु होने पर उसके परिवार को 2 लाख रुपए का बीमा कवर देती है. मेरा आप सभी से आग्रह है कि अपने परिवार में इन योजनाओं की जानकारी जरूर.
0: భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, సంగీతం, ఆధ్యాత్మికతలు నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. భారతదేశానికి 1000 కిలోమీటర్ల దూరంలో కరీబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశంలో సుమారు 100 మంది మాత్రమే భారతీయులు నివసిస్తున్నప్పటికీ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోందన్నారు. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు బ్రహ్మకమల్ డొమినికానా అనే పేరుతో బృందంగా ఏర్పడ్డారని, ఆడియో రికార్డింగుల ఆధారంగా వేద మంత్రాల సరైన ఉచ్చారణ నేర్చుకుని అనేక మంత్రాలను చాలా చక్కగా జపిస్తున్నారని ప్రధానమంత్రి గర్వంగా చెప్పారు.
1: कैरिबियन सागर में डोमिनिकन रिपब्लिक नाम का एक देश है. वहाँ भारतीयों की संख्या करीब 100 है. भारतीय संस्कृति और अध्यात्म से जुड़ा एक बहुत अच्छा प्रयास वहाँ हो रहा है. वहाँ स्पेनिश बोलने वाले कुछ लोगों ने एक टीम बनाई है. इस टीम का नाम है ब्रह्म कमल डोमिनिकाना. टीम के सदस्य मिलकर वैदिक साहित्य का अध्ययन करते हैं. हमारी परंपराओं को सीखने का उनका ये प्रयास बहुत प्रेरक है.
0: భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ ప్రధానమంత్రి మన్ కీ బాత్ వేదికగా ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా

0: ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. గత కొన్ని గంటలుగా ఇరుపక్షాలు పరస్పర సైనిక దాడులకు దిగాయి. డ్రోన్తో ఒక వాణిజ్య చమురు ట్యాంకర్పై ఇరాన్ దాడికి పాల్పడిందని ఆరోపించిన అమెరికా అందుకు ప్రతిచర్యగా హర్మోజ్ జలసంధి సమీపంలోని 10 ఇరాన్ సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసినట్టు ప్రకటించింది. నిఘా మౌలిక సదుపాయాలు, సమాచార వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్లు అమర్చే వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ ఇలాగే ఉల్లంఘనలకు పాల్పడితే మరింత తీవ్రమైన సైనిక చర్య ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కొన్ని గంటల వ్యవధిలోనే కువైట్, బెహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్బేస్, బెహ్రెయిన్లోని యుఎస్ 5th ఫ్లీట్కు చెందిన కీలక అమెరికా స్థావరాలపై తాము దాడులు చేసినట్టు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ ప్రకటించింది. దూసుకొస్తున్న ముప్పును తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని కువైట్ అధికారులు ధృవీకరించగా, బెహ్రెయిన్ ఎయిర్ రైడ్ సైరన్లను మోగించి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం అమెరికా వైపు ఎటువంటి ప్రాణనష్టము జరగలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సీషెల్స్ అధ్యక్షులు ఫ్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాది నేతలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఈరోజు మోదీ సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు. అనంతరం రోజ్ కమైన్లో జరిగే జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారత నౌకాదళ నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరిగే చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ఆడిన 4 మ్యాచ్లలో 3 విజయం సాధించి ప్రస్తుతం గ్రూప్ ఏ పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు ఆడిన 4 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పట్టికలో అగ్రస్థానంలో ఉంది. సెమీఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోవడం కోసం ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సముద్రం నుండి ఆకాశం వరకు మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతోందని, ప్రజలు మన సంగీతం, ఆధ్యాత్మికతలు స్వీకరిస్తున్నారని ప్రధానమంత్రి మన్ కీ బాత్ 135వ ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి మరింత క్షీణించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జర్నీ చిత్రం నుంచి అనురాధ శ్రీరామ్ పాడారు సాహితీ సాహిత్యం.

కార్యక్రమంలో తర్వాత అందమైన అనుభవం చిత్రం నుండి ఎస్పై బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. గీత రచన ఆత్రేయ. ఈ పాటను కోరుతున్న వారు ఎద్దుమైలారం నుండి టి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ.

పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులే వీలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు సారీ.

కరల తుఫందిళ్ళు వీళ్ళు వీడే నోయి నేటి మొనగాడు చెలిమి కెప్పుడు చతగాడు చెడుకు కెప్పుడు పగవాడు వీళ్ళ వయసు నూరేడు నూరేళ్ల కుక్కురాడు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు అందులే వేలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు.

మూసి ఉన్న వాకిళ్ళు తెరచినప్పుడే తిరునాళ్ళు. ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
3: కల్పలత కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తరువాత కన్యాకుమారి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాటను కోరుతున్నవారు ప్రణీత్ గౌడ్, శివకృష్ణ గౌడ్, గోపికానగర్ నుంచి. గీతరచన వేటూరి.

కార్యక్రమంలో తరువాత రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరందరూ కోరుతున్నారు. గృహప్రవేశం చిత్రం నుండి పి సుశీల పాడిన పాట, సాహిత్యం గోపి.

అమరావతి నుంచే సైదాబి కోరుతున్నారు. తోటలో పిల్ల కోటలో రాణి చిత్రం నుంచి పిబి శ్రీనివాస్, ఎస్ జానకి పాడిన పాట, ఎస్పి కోదండపాణి సంగీతం, వేటూరి సాహిత్యం.

కార్యక్రమంలో తర్వాత కలియుగ కర్ణుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటకి సాహిత్యం వేటూరి సుందరరామూర్తి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనుగుర్తి గ్రామం నుండి బొమ్మదల లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, శివకోటి శేఖర్, గంగాధర శ్రీనివాస్, ఉన్నా వెంకటేశం, కార్తీక్, యాడాల అమరేందర్, ఈశ్వర్ వీరందరి కోరికపై ఈ పాట.

సరసాలు సరసాలు సరగాలలు విడియాలు సంసారంలో సరసాలు

కల్పలత కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ముద్దమద్నారం సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. వేటూరి సాహిత్యానికి కోరుకున్న శ్రోతలు ఆర్ రఘువీర్ సింగ్, సుగుణభాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ వీరందరి కోరికపై ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత గుండమ్మ కథ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. పింగళి సాహిత్యానికి ఈ పాటను కోరుతున్న వారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాశ్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్. వీరందరి కోరికపై ఈ పాట.

0: మీరింతవరకు కల్పలత కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
0: ఆకాశవాణి, సమయం 1:20 కావస్తోంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం మరింత బలోపేతమవుతోందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించిన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇక వివరాలు. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యం సాకారమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై ప్రసంగించారు. దేశం రక్షణ రంగంలో సాధిస్తున్న

0: విజయాలను ప్రస్తావించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రాయ్ నౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కింద తయారైన C-295 విమానం తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్కు మరింత బలం చేకూరుస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: జూన్ కే మహీనే మే హీ ఏవియేషన్ సెక్టర్ మే భీ దేశ్ నే ఏక్ బడీ సఫలతా పాయి. C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे एमएसएमई और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है, रोजगार के अवसर बढ़ रहे हैं और आत्मनिर्भर भारत का संकल्प भी मजबूत हो रहा है.
0: సామాజిక భద్రతా పథకాలు కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాల ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో వివరించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం ద్వారా 2 లక్షల ప్రమాద బీమా అందుతోందని, ఈ పథకంలో ఇప్పటి వరకు 58 కోట్ల మందికి పైగా చేరారని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకంలో 27 కోట్లకు పైగా కుటుంబాలు చేరాయని చెప్పారు. ప్రతి కుటుంబం ఈ పథకాల గురించి తెలుసుకుని ప్రయోజనం పొందాలని ప్రధానమంత్రి సూచిస్తూ,
1: సర్కార్ దేశ్ కే కరోడో పరివారో తక్ సురక్షా కా కవచ్ పహుంచా రహీ హై. ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కే తహత్ కేవల్ 20 రూపాయే కే సాలానా ప్రీమియం యానే కేవల్ 1 సాల్ కే 20 రూపాయే కా ప్రీమియం. ఉసీ ప్రకార్ సే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన భీ ఉత్నీ హీ అహమ్ హై. యే యోజన వ్యక్తి కీ దుఃఖద్ మృత్యు హోనే పర్ ఉస్కే పరివార్ కో 2 లాఖ్ రూపాయే కా బీమా కవర్ దేతీ హై కి అప్నే పరివార్ మే ఇన్ యోజనాఓ కీ జానకారీ జరూర్ సాజా కరే.
0: దేశ ప్రజలు వ్యక్తిగత కుటుంబ అవసరాలతో పాటు నీటి సంరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను నీటి సంరక్షణపై మరింత చైతన్యంగా ఉండాలని మన్ కీ బాత్ కార్యక్రమంలో కోరారు. ప్రతి వర్షపు నీటి బొట్టును సంరక్షించుకోవడం అత్యంత అవసరమని, క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వర్షపు నీటిని వృధా చేయకుండా దాన్ని భవిష్యత్తు కోసం భద్రపరచడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల్లో పర్యావరణ హిత విగ్రహాలకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. గణేష్ విగ్రహాల తయారీ పనులు ప్రారంభమవుతున్నాయని, ఈ సందర్భంగా ప్రతిష్ఠించే విగ్రహాలు మట్టితో తయారైనవిగా ఉండేలా చూడాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నివారించాలని కోరారు. మట్టి విగ్రహాలు సహజంగా నీటిలో కలిసిపోవడంతో నదులు, కాలువలు పర్యావరణ సంరక్షణకు దోహదపడతాయని చెప్పారు. స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేయడం ద్వారా వోకల్ ఫర్ లోకల్ సంకల్పం మరింత బలపడుతుందని ప్రధానమంత్రి తెలుపుతూ,
1: ఆప్ ప్రయాస్ కరే కి ఆప్కే ఘర్, సొసైటీ యా ఆస్పాస్ కి జగహోం పర్ గణపతి బప్పా కి జో మూర్తి స్థాపిత హో వో హమారే దేశ్ కి మిట్టీ సే బనీ హో, వో హమారే అప్నే కుమ్హారో ఔర్ స్థానీయ కళాకారో కే హాతో తయార్ హుయీ హో. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సే బనీ మూర్తియా బిల్కుల్ నా ఖరీదే, స్థానీయ కారీగరో సే మూర్తి ఖరీదతే హై. హమ్ వోకల్ ఫర్ లోకల్ కే సంకల్ప్ కో మజబూత్ కర్తే హై.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 100,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. పోలవరం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కలెక్టర్లు కె దినేష్ కుమార్, టి నిశాంతి పల్స్ పోలియో బూతులను ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, ప్రతి 5 ఏళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. తిరుపతి జిల్లా ఎంఆర్పల్లి ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శాసనసభ్యులు ఆరాని శ్రీనివాసులు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా యనమలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్

0: ఏ ఒక్క వ్యక్తి మిస్ అవ్వకుండా టోటల్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఎక్కడ ఎవరు కూడా ఈ పోలియో వ్యాధిని పడకుండా ఉండేందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలి. చాలా వరకు దీన్ని నిర్మూలించగలిగాం మనం.
1: రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు మెరుగైన శుభ్రమైన భోజనం అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధాన వంటవాళ్లు, సహాయకులు, డ్రైవర్ల వంటి వారికి స్మార్ట్ కిచెన్ల ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు అందుతున్నాయని చెప్పారు. పేదలకు ఉపాధి కల్పించడం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విజయనగరం కోట వద్ద జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ పరుగులో క్రీడాకారులతో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రీడలు ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు. పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ సర్ ప్రక్రియను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. బెలగాం పోలింగ్ బూత్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఇంటింటి సర్వేను ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేసి బూత్ లెవెల్ అధికారులు, బీఎల్ఓలతో మాట్లాడి ఓటరు వివరాల నమోదు ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణను పూర్తిగా నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఓటర్ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. చిత్తూరులో నిర్వహించిన భారత మామిడి రక్షణ అవగాహన శిబిరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యకులు పివిఎన్ మాధవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి రైతు పంటకు గిట్టుబాటు ధర, ఎగుమతి అవకాశాలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, శాస్త్రీయ సాగు విధానాలు, పంట సంరక్షణ, వ్యాధుల నివారణ వంటి అంశాలపై నిపుణులు రైతులతో కలిసి చర్చించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం మరింత బలోపేతమవుతుందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలియోరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించిన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా ఉన్నత విద్యారంగంలో మహిళల పాత్ర గురించి శ్రీమతి జ్యోతి గారి ప్రసంగం వింటారు.
5: ఉన్నత విద్య అంటే కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్థాయిలో అభ్యసించే విద్య. వీటిలో వృత్తి విద్యా సంస్థలు, వ్యాపార విద్య, సంగీతం, మెడిసిన్ విద్యలే కాక నైపుణ్య సంస్థలు, టీచర్ ట్రైనింగ్ సంస్థలు అన్నీ ఉన్నత విద్య పరిధిలోకి వస్తాయని చెప్పవచ్చు. అంటే డిగ్రీ, ఆ పైన విద్యను అభ్యసించే అన్ని కోర్సులు ఉన్నత విద్య క్రిందకే వస్తాయి. ఉన్నత విద్యా రంగంలో మహిళల పాత్రను చర్చించే ముందు మన దేశంలో ఉన్నత విద్య పూర్వాపరాలను గురించి కొంచెం తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచే భారతదేశంలో ఉన్నత విద్య మూలాలు ఉన్నట్లుగా పరిశోధనలు తెలుపుతున్నాయి. ప్రపంచ స్థాయిలోనే ఉన్నత విద్యను అందించిన పురాతనమైన విశ్వవిద్యాలయం నలంద మన భారతదేశానికే తలమానికం. ఆ తర్వాత బ్రిటిషు కాలంలో వారి విద్యా విధానాలు మన దేశంలో వెళ్ళూనుకున్నాయి. 1883 నుండి స్వాతంత్రం వచ్చే వరకు కూడా కళాశాలల సంఖ్య, చదువును అభ్యసించే వారి సంఖ్య కూడా చాలా తక్కువేనని చెప్పవచ్చు. ఆ తర్వాత కాలం నుండి ఉన్నత విద్య గణనీయంగా మన దేశంలో పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం ఉన్నత విద్యాపరంగా 3వ స్థానంలో ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. అమెరికా, చైనా దేశాల తర్వాతి స్థానంలో మన దేశం ఉన్నది. స్వాతంత్రానంతరం భారతదేశంలో అనేక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు రాష్ట్రాల స్థాయిలోనూ, కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనూ నెలకొల్పటం జరిగింది. 11వ ప్రణాళిక కాలంలో అంటే 2007-12 ప్రకారం యూజీసీ నివేదికను అనుసరించి 2002లో 265 ఉన్నత విద్యా సంస్థలుంటే అవి 211కు 567కు పెరిగాయి. ఈ పెరుగుదల మన దేశం ఉన్నత విద్యకు ఇచ్చిన ప్రాముఖ్యతకు అద్దం పడుతుంది. మన దేశంలో ఉన్నత విద్య యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పర్యవేక్షణలో అందించబడుతుంది. శ్రీ విద్య అనేది మన దేశంలో బ్రిటిష్ కాలం నుండి ప్రాముఖ్యతను సంతరించుకున్నది. మొట్టమొదట ఈ శ్రీ విద్య ప్రాథమిక విద్యకే పరిమితమైంది. అంతేకాదు, అది కూడా కేవలం సంపన్న వర్గాలకు చెందిన బాలికలు చదువుకునేవారు. 1882లో 0.2% ఉన్న శ్రీ విద్య 1947 నాటికి కేవలం 6% మాత్రమే ఉంది. దశాబ్దాల తరబడి ఉన్నత విద్య స్త్రీలకు అందలేదు. దీన్ని గమనించి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ 1948-49లలో ఒక నివేదికను రూపొందిస్తూ శ్రీ విద్యకు సంబంధించి అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వానికి అందచేయటం జరిగింది. అయినప్పటికీ మహిళలలో అక్షరాస్యత కేవలము 8.9% మాత్రమే పెరగటం జరిగింది. దీనితో 1958లో భారత ప్రభుత్వం ఒక జాతీయ కమిటీని ఏర్పరిచింది. ఈ కమిటీ మహిళా విద్యను పెంపొందించడానికి అనేక మార్గదర్శకాలను రూపొందించింది. వీటన్నిటినీ ప్రభుత్వం ఆమోదించింది. ఎప్పుడైతే ఉన్నత విద్యను అభ్యసించటానికి మహిళలు ముందుకొచ్చారో అప్పుడే ఉన్నత విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. కొన్ని ఉన్నత విద్యా సంస్థల్లో మగవారి కంటే ఆడవారి సంఖ్య అధికంగా ఉండడం మనం గమనిస్తున్నాం. అంతేకాక వివక్షను ఎదుర్కొంటూ అన్ని స్థాయిల్లో

ను మగవారి కంటే ఎక్కువ సీట్లు సంపాదించటం ఈ మధ్యకాలంలో పరిపాటయ్యింది. దేశ జనాభాలో సగంగా ఉన్న మహిళలు అనాదిగా నిరాదరణకు గురవుతూనే ఉన్నారు. ఉన్నత విద్యారంగం మినహాయింపు కాదు. ఒక దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే విద్యారంగం అభివృద్ధి చెందాలి. ఈ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ మన దేశంలో స్త్రీ విద్య గురించి రెండు వాదనలున్నాయి. ఒకటి, స్త్రీలకు విద్య కేవలము వారు మంచి గృహిణులు మంచి తల్లులుగా మలచుకునేంత వరకే చాలని అభిప్రాయం పడే సనాతనులు. స్త్రీల జీవిత విధానం వేరని, వారికి ఉన్నత విద్య అనవసరమని, డబ్బు కాలము రెండూ వృధా అనే భావించే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. మన దేశంలో గ్రామాలలో నివసించేవారు చాలా మంది అభిప్రాయం ఇప్పటికీ ఇదే. మరి ఆధునికుల అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. తమను తాము నిరూపించుకోవాలి అంటే ఉన్నత విద్య అవసరమనే వారు కూడా ఉన్నారు. పట్టణాల్లో ఈ పరిస్థితిని మనం చూడవచ్చు. సిద్ధాంతపరంగా చూస్తే స్త్రీ పురుషులు ఇరువురికి ఉన్నత విద్య అవసరమే, కానీ వ్యావహారికంగా చూస్తే స్త్రీలకు ఉన్నత విద్య అత్యంత ఆవశ్యకము. ఈ సందర్భంగా మన ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ గారిని మనం స్మరించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ అవకాశాలను మొదటిగా స్త్రీలకే అందించాలని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్య రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. వ్యక్తిగతంగా అయితే స్త్రీ అభివృద్ధికి, ఆమె జీవితం సుసంపన్నంగా కుటుంబ పరంగా ఉన్నదికి తోడ్పడుతుంది. సమాజపరంగానైతే సమాజంలో ఉండే సమస్యలను అర్థం చేసుకోగలుగుతుంది. బాల్య వివాహాలు, వివక్ష, ఆరోగ్యం, పిల్లల పెరుగుదల వంటి సామాజిక అంశాలపై అవగాహనతో మంచి సమాజాన్ని రూపొందించగలదు. ఉద్యోగాల వలన దేశ శ్రేయస్సు కోసం పాటుపడగలదు. యూజీసీ నివేదిక ప్రకారం 2010-11 ఉన్నత విద్యకు నమోదు చేసుకున్న స్త్రీల సంఖ్య 70.49 లక్షలు. అంతేగాక అన్ని రంగాల్లో స్త్రీలు నమోదు కావడం ఉదావహం. స్త్రీ విద్య అభివృద్ధికి దోహదపడే అంశాలను మనం కూలంకషంగా చెప్పుకోవలసినటువంటి అవసరం ఉంది. ఉన్నత విద్యారంగంలో స్త్రీలు ఎక్కువగా ప్రవేశించాలంటే సమాజంలో అనుకూల పరిస్థితులు ఉండాలి. మగవారితో పోలిస్తే స్త్రీలకు వారి ధ్యేయాలలో గట్టిగా విజయం చేకూర్చాలనే పట్టుదల ఉంటుంది. దాన్ని ఉన్నత విద్య ప్రేరణనిస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇచ్చిన పనిని నెరవేర్చే ప్రతిభ ఆడవారిలో చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రతిభ ఆధారంగా వారిని ఎంపిక చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఉపకార వేతనాలను సక్రమంగా అందజేయడం ద్వారా ఉన్నత విద్యను కొనసాగించే అవకాశం మహిళలకు ఎక్కువగా ఏర్పరచాలి. వసతి గృహ సదుపాయాలను కూడా ఎక్కువగా ఏర్పరచాలి. విద్యతో పాటు ఉద్యోగావకాశాలను సైతం కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కల్పించాలి. కుటుంబ పరంగా స్త్రీ ఉన్నత విద్యను కుటుంబ సభ్యులందరూ కూడాను ప్రోత్సహించాలి. సమాన వేతనాలను, ఉద్యోగావకాశాలను అన్నిటినీ కూడాను అందించగలగాలి. ఏది ఏమైనప్పటికీ మన దేశంలో కొన్ని వర్గాలలో స్త్రీలు ఉన్నత విద్యలో ఒకడుగు వెనకున్నారనే పరిశోధనలు తెలుపుతూ ఉన్నాయి. అంతేకాకుండా స్త్రీ ఉపాధ్యాయులను, లెక్చరర్లను బోధనాపరమైనటువంటి అంశాలలో స్త్రీలకు ఎక్కువగా అవకాశం గనక ఇచ్చినట్లయితే ఉన్నత విద్యలో స్త్రీల యొక్క నమోదు, వారి యొక్క కంటిన్యూషన్ బాగా ఉంటుందని చెప్పవచ్చు. వీటిలన్నింటినీ కూడాను ఎక్కువగా ఉండాలి అనంటే కొన్ని సదుపాయాలని రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, అంతేకాకుండా ప్రైవేట్లో ఉన్నటువంటి కళాశాలలు కూడాను పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. వారిలో స్కాలర్షిప్లు అందరికీ కూడా, ముఖ్యంగా నిరుపేద మహిళలకు వారి యొక్క చదువుకు, అభ్యున్నతికి తోడ్పడాలి అనంటే వారిని గుర్తించి వారి యొక్క చదువును ఎంకరేజ్ చేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. తరువాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడాను ఈ అభివృద్ధికి బాగా దోహదపడుతుందని చెప్పవచ్చు. సమాజపరంగా గ్రామ స్థాయిలో ఉండేటువంటి ప్రజలు స్త్రీ విద్యను ప్రోత్సహించటం చాలా తక్కువగా చూస్తున్నాము. కాబట్టి కుటుంబపరమైనటువంటి కౌన్సిలింగ్ కనుక ఇవ్వగలిగినట్లయితే కుటుంబ సభ్యులందరూ కూడా వారి యొక్క అభ్యున్నతికి స్త్రీ విద్య ద్వారా పాటుపడవచ్చు అని చెప్పవచ్చు. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, చాలా దూరంలో ఉన్నటువంటి కళాశాలలు, అంటే ఉన్నత విద్యను అభ్యసించాలి అంటే యూనివర్సిటీలు ఇవన్నీ కూడా చాలా దూరంలో ఉంటాయి. కాబట్టి వీరందరినీ కూడా అక్కడ వరకు తీసుకువెళ్లేటువంటి ప్రయాణ సాధనాలు కూడా కావాలి. అంతేకాకుండా ఎక్కడో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో నివసించి వాళ్ళు చదువును అభ్యసించాలి అని అంటే
వారికి హాస్టల్ ఫెసిలిటీస్ ను కూడా బాగా అందించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అంతేకాదు

0: కాకుండా నాణ్యతా ప్రమాణాలను కూడా ఇంక్రీజ్ చేసేటువంటి అంశాలను ప్రభుత్వము, తర్వాత కళాశాలల యాజమాన్యాలు ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ గనక చేయగలిగినప్పుడు ఉన్నత విద్యలో స్త్రీల యొక్క పాత్ర చాలా ఎక్కువవుతుంది. ఎప్పుడైతే స్త్రీలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలలో గనక స్థిరపడినట్లయితే కుటుంబ పరంగా కానీ దేశపరంగా కానీ వారి యొక్క అభివృద్ధి చాలా బాగా ఉంటుందని మనం చెప్పవచ్చు.
1: మీరింతవరకు ఉన్నత విద్యారంగంలో మహిళల పాత్ర గురించి శ్రీమతి జ్యోతి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలితగీతం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

కార్యక్రమంలో ఇప్పుడు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఎలా, దీని గురించిన విశేషాలు వింటారు. రోగ నిరోధక శక్తి అనేది శరీరంలోని అత్యంత ముఖ్యమైన ప్రక్రియలలో ఒకటి. ఇది వ్యాధులను దరిచేరకుండా ఉంచడానికి తోడ్పడుతుంది. ఉదాహరణకు జలుబు, ఫ్లూ ఇంకా అనేక రకాల వైరస్లు మన దరిచేరకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఆహారమే అనేక రోగాలకు ఔషధం. ఆహారాన్ని కనుక సరిగ్గా తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవు. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేయనట్లయితే శరీరంలోకి బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లు ప్రవేశించి అవి ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి. శరీరానికి కావలసిన శక్తిని అందించడానికి వ్యాధి నిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా బలంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఇమ్యూన్ సిస్టమ్ శక్తిని కోల్పోవడం వల్ల అనారోగ్య సమస్యలనేవి మొదలవుతాయి. అందుకోసమే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇక రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాల గురించి ఉత్తమమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా వంటగదిలోనే సులభంగా లభిస్తాయి. అందువల్ల రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేయవలసిన అవసరమే లేదు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నల్ల మిరియాలు. నల్ల మిరియాలు రుచి కోసమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఘాటుగా ఉండేటటువంటి నల్ల మిరియాలను రోజూ కనుక భోజనంలో తీసుకుంటే అనేక లాభాలున్నాయి. ఇవి సహజంగా రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇందులో సహజంగా విటమిన్ సి అధికంగా ఉంటుంది. మిరియాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వెల్లుల్లి గురించి తెలుసుకుందాం. వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో వెల్లుల్లి కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో జింక్, సల్ఫర్, సెలీనియం, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ వంటి గుణాలు కూడా ఉంటాయి. వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జీర్ణాశయంలో పుళ్ళు, క్యాన్సర్కు కారణమయ్యే బ్యాక్టీరియాను వెల్లుల్లి బాగా ఎదుర్కొంటుంది. కాబట్టి రోజుకి ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల జలుబు మరియు దగ్గును దరిచేరనివ్వదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక అల్లం గురించి తెలుసుకుందాం. మనం నిత్యం ఏదో ఒక వంటకంలో అల్లాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. అల్లం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అల్లం మన శరీరానికి రోగ నిరోధక శక్తిని అందిస్తుంది. అందుకే అల్లాన్ని మన రోజువారీ వంటలో తప్పక వాడటం చాలా మంచిదని, దానివల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక తరువాత నిమ్మ. అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి విటమిన్ సి అనేది చాలా అవసరం. వైరస్, బ్యాక్టీరియా నుంచి కాపాడటానికి ఈ విటమిన్ సి చాలా బాగా ఉపయోగపడుతుంది. సాధారణ జలుబును దూరంగా ఉంచడానికి నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది. ఇది యాంటీ ఫంగల్ మరియు క్రిమినాశకంగా నిమ్మ బాగా పనిచేస్తుంది. నిమ్మకాయలో అధికంగా లభించే విటమిన్ సి వలన రోగ నిరోధక శక్తి ఎంతగానో వృద్ధి చెందుతుంది. ఇప్పుడు పసుపు. పసుపుని మనం వంటకాల్లోనే కాకుండా దెబ్బలకు కూడా రాస్తూ ఉంటాము. యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను పసుపు కలిగి ఉంటుంది. పసుపు వ్యాధి కలిగించే బ్యాక్టీరియా మరియు వైరస్లు

0: వ్యతిరేకంగా శరీరం యొక్క సహజ రక్షణను నిర్మించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు తేనె గురించి తెలుసుకుందాం. తేనె కలిగి ఉన్న మంచితనాన్ని ఎంత వివరించినా కూడా తక్కువే. ఆయుర్వేదం ప్రకారం తేనెలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. వ్యాధులను తగ్గించడమే కాకుండా మన శరీరంలోకి అనేక సూక్ష్మక్రిములను నాశనం చేసే శక్తి తేనెకి ఉంది. తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు పుప్పొడి ఉంటాయి. ఇవి క్రిమినాశక మందులుగా తయారయ్యి కాలానుగుణంగా వచ్చి అనేక రకాల అలర్జీల నుండి ఉపశమనం పొందడానికి తోడ్పడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇవే కాకుండా తాజా పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, దుంపలు, పాల ఉత్పత్తుల్లో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి. అలాగే శారీరక వ్యాయామం, యోగా ఇవి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బొప్పాయి, జామ, యాపిల్, ద్రాక్ష, మామిడితో పాటు అనేక రకాల పళ్లలో బీటా కెరోటిన్, విటమిన్ బి, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇక నారింజ, నిమ్మ, బత్తాయి, బెర్రీ తదితర సిట్రస్ జాతి పళ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఆయా కాలాల్లో పండే అన్ని కూరగాయల్లోనూ, సుగంధ ద్రవ్యాల్లోనూ రోగ నిరోధక శక్తిని పెంపొందించే పలు రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభ్యమవుతాయి. కొన్ని పోషకాల లోపం వల్ల వ్యాధుల ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని పోషకాలు మోతాదుకు మించి ఉన్నా కూడా వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి అన్ని పోషకాలు సరైన మోతాదులో ఉండేలా సమతుల ఆహారం తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. సమతులంగా ఉండేలా చూసుకుంటే మనలో రోగ నిరోధక వ్యవస్థ శక్తివంతంగా తయారవుతుంది. అప్పుడే మన శరీరంపై దాడి చేసే వైరస్, బ్యాక్టీరియా లాంటి వేటినైనా సరే ఎదుర్కొనేటటువంటి శక్తి మనలో ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిట్కాలు వింటారు. మహిళలు నిద్ర లేచింది మొదలు ఉరుకుల పరుగులతోనే రోజు మొదలవుతుంది. పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అందించడం, ఇంకా వారికి కావలసిన సదుపాయాలు చూడటం, ఇలా ప్రతి పనిలో కూడా చాలా హడావుడిగా ఉంటూ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఈ హడావుడిలో భాగంగా చేతి నుండి కొన్ని వస్తువులు కింద పడిపోతూ ఉంటాయి. అయితే ఎక్కువగా దానిలో ఇబ్బంది కలిగించేది నూనె. నూనె కింద పడితే శుభ్రం చేయడం చాలా కష్టం. మరి దీన్ని సులభంగా శుభ్రం చేయడానికి ఒక చిట్కా. నూనె నేల మీద పడిన వెంటనే గోధుమ పిండిని కానీ బియ్యం పిండిని కానీ తీసుకుని నూనె పడిన చోట శుభ్రంగా వేయాలి. 5 నిమిషాల తర్వాత పిండిని దగ్గరగా తీసేయాలి. పిండి నూనెని పీల్చుకుంటుంది. దానివల్ల నేల జిడ్డు లేకుండా శుభ్రమవుతుంది. చిట్కా విన్నారు కదా? ఇప్పుడు మరొక చిట్కా. వేపుళ్ళంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పిల్లలే కాదు, పెద్దవాళ్లు కూడా వేపుళ్ళు ఇష్టంగా తింటారు. అందులో బంగాళాదుంప వేపుడు, బెండకాయ వేపుడంటే పిల్లలు ఆ రోజు పేచి పెట్టకుండా అన్నం తినేస్తారు. అయితే బెండకాయ వేపుడు చేసేటప్పుడు జిగురు వస్తోందని, లేదా బెండకాయ గింజలు బయటికి వస్తున్నాయని, లేకపోతే కూర ముద్దగా అయిపోతుందని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ బెండకాయ గింజలు బయటికి రాకుండా ఉండాలి అంటే ఈ చిట్కా పాటించండి. బెండకాయలను ముక్కలుగా తరిగి మూకుల్లో వేసిన వెంటనే చిటికెడు పసుపు కూడా వేసి వేయించండి. ఈ పసుపు వేయడం వల్ల బెండకాయ గింజలు బయటికి రావడం అంటూ ఉండదు, కూర అద్భుతంగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తినేస్తారు. మరొక చిట్కా. ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలకి చూసినట్లయితే మొహం మీద మొటిమలు ఏర్పడి అవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ మొటిమలు తగ్గించుకోవడానికి ఇప్పుడు ఒక చిట్కా. ఒక గిన్నె తీసుకొని దానిలో కొంచెం కొబ్బరి నూనెని తీసుకోండి. దానిలో కొద్దిగా పసుపు, అలాగే కలబంద గుజ్జును కూడా కలిపి మొటిమల మీద రాయండి. ఇలా రోజు ఒక వారం పాటు చేసినట్లయితే మొటిమలు మెల్లగా తగ్గుతాయి. చిట్కాలు విన్నారు కదా?
1: కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వింటారు.

0: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమంలో సెయింట్ ఆన్స్ స్కూల్ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: ముందుగా కనువిప్పు నాటిక విందాం. ఇందులో టి చైతన్ చంద్ర, పి తనిష్, ఎం రాఘవేంద్ర, బి అభిజిత్ కుమార్, ఎన్ వంశీ, ఎస్కే తన్వీర్, ఎస్కే అశ్వక్, ఏ రేవంత్, జే శ్రీలక్ష్మి, టి నిత్యశ్రీ.

0: പി ഗ്രേസി, എസ് ശ്രുതി, ഡി യമുന, ഇ സായിവർഷിത, സി എച്ച് ഹേമശ്രീലത, കെ ശ്രീലേഖ, എൻ ഭാർഗവി.
1: മഹാമന്ത്രി, మాకు ఒక మంచి ఆలోచన వచ్చినది.
2: ఏమి ఆ మంచి ఆలోచన మహారాజా?
1: మన రాజ్యమున అస్సలు ముసలివారే ఉండకూడదు, అందరూ యవ్వనులే ఉండవలెను.
2: ఇది అసాధ్యం మహారాజా. పుట్టిన ప్రతి మనిషి వయస్సు మీరిన పిదప వృద్ధులు కాక తప్పదు.
1: కానిమ్ము, వృద్ధులు కారాదని మేమనలేదే. 60 సంవత్సరముల నిండి వృద్ధులైన వారిని ప్రతి ఇంటి నుంచి బహిష్కరించి ఇక్కడికి తూర్పు వైపున 100 యోజనముల దూరంలో దండకారణ్య ప్రాంతంలో గల లోయలో వదిలిరావలను. ఇది మా ఆజ్ఞగా చెప్పండి.
2: ఇందుకు ప్రజలెవ్వరూ ఒప్పుకోరు మహారాజా. అయినను తమరు ఇట్టి నిర్ణయం తీసుకొనుటకు గల కారణమేమి ప్రభు?
1: వృద్ధుల వల్ల ఏ ప్రయోజనము లేదు. వారికి ఇంటిలోని వారందరూ సేవలు చేయాలి. అంతేకాకుండా రోగాలు రష్టులతో పనిచేయు వారికి కూడా ఆటంకములు కలిగించుచుందురు. అందువల్ల ఆలోచించి మరీ ఈ నిర్ణయము తీసుకొంటిమి.
2: కన్న తల్లిదండ్రులను ఎవ్వరూ వదులుకోలేరు మహారాజా. కనుక ప్రజలు మీ ఆజ్ఞను ఒప్పుకోరు.
1: ఒప్పుకోక తప్పదు. రాజాజ్ఞ ధిక్కరించిన వారికి మరణదండన తప్పదని మా మాటగా హెచ్చరించండి. మహామంత్రి, వెంటనే మన సేనాపతిని, కోశాధికారిని పిలిపించండి.
2: అటులనే మహారాజా.
3: రాజుగారికి సేనాపతి రణధీర్ ప్రణామములు.
4: మహారాజా, నేను మీ కోశాధికారి ధనుంజయుడిని. తమరెందుకో పిలిపించారట?
1: ముందుగా సేనాపతి, మీకు నేనొక క్లిష్టమైన, అతి ముఖ్యమైన బాధ్యతను అప్పగించుచున్నాను. సక్రమముగా నిర్వర్తించవలను.
3: మహారాజా, ఆజ్ఞాపించండి. మీరెంతటి కష్టతరమైన బాధ్యతను అప్పగించినా దానిని ఎంతో సునాయాసంగా నిర్వర్తించగల సమర్థుడు ఈ సేనాపతి రణధీర్. తక్షణమే ఆజ్ఞ ఇవ్వండి ప్రభు.
1: రణధీర్, మీరు కొంతమంది రహస్య గూఢచారులను నియమించి ప్రతి గృహములోనూ వృద్ధులు లేరని నిర్ధారించవలను. ఒకవేళ వృద్ధులు ఉన్నచో?
3: తెలుసు మహారాజా, ఒకవేళ ఉన్నచో వారిని తక్షణమే లోయలో వదిలి రావాలను మంత్రివర్యులు ముందే చెప్పి ఉన్నారు ప్రభు.
1: బలా సేనాపతి, అంతే. మీరు మరి ఒక ముఖ్య విషయం గమనించవలసి ఉంది.
3: ఏమది ప్రభు?
1: ఈ వృద్ధుల పరిశీలన నిరంతరం కొనసాగుతూనే ఉండవలెను. అంతేకాకుండా ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించవలెను. కొందరు తల్లిదండ్రుల మీది మమకారంతో మా ఆజ్ఞను ఉల్లంఘించి ప్రయత్నించవచ్చును.
3: సందేహము వలదు మహారాజా. మీరు ఈ రణధీర్కు అప్పగించిన పనిని సక్రమముగా నిర్వర్తించగలడు.
1: ఇక మీరు వెళ్లి ఆ పని మీద ఉండండి. కోశాధికారి ధనుంజయ్, మీరు సేనాపతి నిర్ధారించిన ప్రతి ఇంటి యజమానికి 100 బంగారు నాణములు బహుమతిగా అందజేయండి.
4: అటులనే మహాప్రభు. మహారాజా, ఒక చిన్న మనవి. ప్రతి ఇంటికి 100 బంగారు నాణములు ఇచ్చినచో మన ఖజానా మొత్తం కొద్ది రోజులలోనే ఖాళీ అగును. మీరు ఈ విషయమై మరొక్కసారి ఆలోచించండి ప్రభు.
1: మా మాటినే వ్యతిరేకించుచుంటిరా?
4: క్షమించండి మహారాజా, మీకు ఎదురు చెప్పుటలేదు. ముందు ముందు రాచకార్యములకు ధనము కొరత ఏర్పడునని గుర్తు చేసి తిని ప్రభు.
1: అయినను పర్వాలేదు, మా నిర్ణయము మారదు. ఇక మీరు వెళ్ళి రండి.
4: మీ ఆజ్ఞ సరిసావహించదును ప్రభు.
5: కామాక్షి, కామాక్షి, రాజుగారి ప్రకటన విన్నావా?
6: విన్నాను మీనాక్షి. వృద్ధులు ఏ ఇంట ఉండరాదటగా. వృద్ధులు అంటే ఆడ మగ.
7: ఆడైనా మగైనా 60 ఏళ్ళు నిండినవారట కామాక్షి. అవునా మీనాక్షి?
5: ఓహో, నువ్వు ఇక్కడే ఉన్నావా అండాళ్ళు?
7: నేనే కాదు, అదిగో గాయత్రి కూడా ఇక్కడే ఉంది.
8: అయినా ఇంట్లో పెద్దవాళ్ళు లేకుండా ఎలా ఉంటారు? నువ్వు చెప్పు సరస్వతి.
9: ఎందుకున్నరే గాయత్రి, నువ్వున్నావుగా, నీకెవరూ లేరుగా, నీ పని హాయే.
8: ఏమి హాయిలే సరస్వతి, ఉండి ఉంటే మాకు వచ్చేవి 100 బంగారు నాణాలు.
9: అమ్మయ్యా, మాకైతే మంచి పని జరిగింది. మా మావగారు ఎలాగూ పోయారు. మా అత్తగారిని కూడా త్వరగా సాగనంపి మేము 100 బంగారు నాణాలు తెచ్చుకుంటాం.
10: మహాలక్ష్మి, సంబరపడకు. అత్తామావలుంటే ఉండే ఉపయోగాలు మీకేం తెలుసు. వాళ్ళుంటే మన వాళ్ళు మన వరాళ్ళ మీద ప్రేమతో

0: పనులన్నీ వాళ్ళే చేస్తారు. మనం బయటికెళ్తే ఇంటికి కాపలా ఉంటారు. అవునా కాదా సీతాదేవి? నీకు అత్తగారు మామగారు ఇంట్లోనే ఉన్నారుగా, చెప్పు మరి.
1: అవుననుకో ఆదిలక్ష్మి, అత్తగారేమో అంట్లు బట్టలు వంట అన్నీ ఆవిడే చూసుకుంటారు. మామగారేమో బయట బజార్ పనులన్నీ చక్కబెట్టుకొస్తారు. కానీ వాళ్ళ చాదస్తం మనం భరించాలే అనుకో.
2: చాలే ఆపండి, పెద్దవాళ్ళను భరించడం ఎలాగైనా కష్టమే. ఆ గొనుగుళ్ళు సనుగుళ్ళు అస్సలు భరించలేం బాబు. వాళ్ళుంటే హాయిగా స్వేచ్ఛగా ఉండలేము. ప్రతి దానికి వంకలు పెడతారు, ప్రతి పనికి తప్పులు పడతారు, పిల్లల్ని గారాబం చేసి చెడగొడతారు.
3: ఎలాగైతే నేను పార్వతి, ఇప్పుడు మనకి బంగారు నాణాలు సంపాదించి పెడుతున్నారుగా. సరే సరే, రాజుభటులు వస్తున్నారు, పదండి పదండి.
1: చూడపోతే అందరివి దేవతల పేర్లే, కానీ బుద్ధులేమో ఇవి. విన్నారుగా
4: నారాయణ, నన్నిప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నావు?
5: రాజాజ్ఞ ప్రకారం నిన్ను లోయలో పడేయడానికి తీసుకెళ్తున్నాను. నీకు బాధగా లేదా నాన్న? ఎందుకు నవ్వుతున్నావు?
4: నాకేదో గుర్తుకొస్తోంది, అందుకే నవ్వుతున్నాను.
5: అదేమిటో చెప్పు నాన్న. కన్న తండ్రిని చంపుకోలేక నేను చాలా బాధపడుతుంటే నీకది నవ్వులాటగా ఉందా నాన్న?
4: అలా అయితే విను, రేపు వయస్సు మీరాక నీ పరిస్థితి మీ రాజుగారి పరిస్థితి ఇంతే కదా అని నవ్వొచ్చింది.
5: అవును, నువ్వు చెప్పింది నిజమే నాన్న, మరేం చేయను.
4: నేనొక ఉపాయం చెప్తాను విను. నీవు ఎలాగూ రాజుగారి ఆంతరంగికుడివే కదా, కాబట్టి నేను చెప్పినట్లు చెయ్యి.
6: నారాయణ, ఆంతరంగికుడు అయి ఉండి ఆలస్యమా?
5: రాత్రంతయ్యూ మీ గురించే యోచిస్తున్నాను ప్రభు.
6: మా గురించా? ఎందులకు?
5: మీకును వయస్సు మీరు చిన్నది కదా. ముందు ముందు మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారము మీకును ప్రమాదం రానున్నది, దానిని ఎట్లు పరిష్కరించవలెను అని చింతించుచున్నాను మహారాజా.
6: అసంభవం, అట్లు జరుగుటకు వీలు లేదు. మహామంత్రి మేధావులైన గొప్ప గొప్ప జ్ఞానులను పిలిపించి ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయమని ఆజ్ఞాపించండి.
7: అటులనే మహారాజా, మహారాజా మీ సమస్యకు పరిష్కారం చూపగలవారు వీరే.
8: నా పేరు చిదానంద స్వామి.
6: నమస్కారం స్వామి.
8: నిరంతరం హిమాలయాలలో తపస్సు చేసుకుని చుందుము. మీ సమస్యకు అతి కష్టతరమైన ఉపాయము కలదు, అది సామాన్యులకు అసాధ్యము ప్రభు.
6: అటులైనా మేమే స్వయముగా వెళ్ళి సాధించుకొందుము.
8: ఉత్తరము వైపు కొన్ని మైళ్ళు ప్రయాణం చేసి కొండలు ఎడారులు దాటిన తరువాత జీవముఖి అను జలపాతము కలదు. ఆ నీటిలో సూర్యాస్తమయం లోపు శిరస్సు పైన కొన వెంట్రుకలన్నీ తడియునట్లు 3 మార్లు మాత్రమే మునగవలెను. నీటిలో మునుగునప్పుడు ఏమాత్రము గాలి పీల్చకుండా ముక్కు మూసుకొనవలెను. ఆ పిదప్ప 3 దోసిళ్ళు నీళ్లు 3 గుటకలలోనే సేవించవలెను. అట్లు ఆచరించిన వృద్ధాప్యము దరిచేరదు.
6: ధన్యుణ్ణి మునీంద్ర, విన్నారుగా మహామంత్రి, తక్షణమే ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి.
7: అటులనే మహారాజా.
5: నాన్న, నిన్ను నేను ఇన్నాళ్ళు ఎంతో జాగ్రత్తగా దాచి ఉంచినాను, కానీ నేను రాజు వెంట వెళ్ళవలసి వచ్చింది. మిమ్మల్ని ఏమి చేయవలెనో తెలియటలేదు.
4: చింతించుకు నాయనా, దీనికి నేనొక ఉపాయం చెప్పెదను. ఒక పెద్ద పెట్టెను తయారు చేయించి దానిలోకి గాలి వచ్చినట్లు రంధ్రములు పెట్టించి నన్ను అందులో పరుండపెట్టి నీవు ప్రయాణించు. ఎడ్ల బండిలో ఆ పెట్టెను ఉంచుము.
9: అప్పుడే మనం బయలుదేరి 2 రోజులు దాటుచున్నది. సేనాపతి, మన వద్ద ఉన్న ఆహార పదార్థములు నీరు కూడా అయిపోయినవి.
8: అవును పల్లవా.
5: నాన్న, మన ఇప్పుడు ఎడారిలో ఉన్నాం, మన వద్ద ఉన్న నీరు అయిపోయినది. ఏమి చేయాలో తెలియక మహారాజు కూడా చింతించుచున్నారు.
4: దిగులు పడకు, నేను చెప్పినట్లు చేయి. ఈ ఎద్దుబండికి కట్టిన ఒక ఎద్దును తాడు విప్పి వదిలిపెట్టుము. అది భూమి మీద ఎక్కడ నీరు ఊరుతుందో పసిగట్టగలదు. అది కాలితో గీరిన ప్రదేశంలో మీరు తవ్వితే తప్పక నీరు దొరుకుతుంది.
5: అట్టిలనే నాన్నగారు. మిత్రులారా, ఇక్కడ తవ్వండి.
9: ఆహా, అద్భుతం నారాయణ, నువ్వు చెప్పినట్లే ఇచ్చుట నీరు ఉబికి ఉబికి వచ్చుచున్నది.
5: నాన్నగారు మీరు

0: చెప్పినట్లు చేశాము, మీరు కూడా దాహం తీర్చుకొనుడు.
1: సరే నాయనా, ఇదిగో నేనిస్తున్న ఈ విత్తనాలు, ఏ వైపు నీరు ప్రవహిస్తోందో ఆ ప్రాంతంలో పాతిపెట్టు.
0: సరే అటులనే నాన్నగారు.
2: మహారాజా, ముని చెప్పిన కొండ ఇదే, దీనికి ఆవల వైపున జీవముఖి జలపాతం కలదు.
0: నాన్నా, ఇచ్చట చాలా జలపాతములు కలవు, ఏది జీవముఖినో తెలియటలేదు.
1: ఇది చాలా సులభం నాయనా, ప్రవహిస్తున్న నీటిలో నుంచి ఒక చేపను తీయుము, అది చనిపోతుంది కదా, దానిని అన్ని జలపాతముల్లోనూ ముంచుము, అది తిరిగి ఏ జలపాతంలో బ్రతుకుతుందో అదే జీవముఖి.
0: సరే నాన్నగారు.
3: నారాయణ, చనిపోయిన చేపతో ఏమి చేయుచున్నావు?
0: మీకొక విచిత్రము చూపించను, చూడండి.
3: అరే, చేప బతికిందే!
4: ఇదే జీవముఖి జలపాతం అన్నమాట. మనం వచ్చిన పని పూర్తి అయినది, తిరుగు ప్రయాణానికి సిద్ధం కండి.
3: మహామంత్రి, మనం వెళ్ళవలసిన దారి ఎవ్వరూ గుర్తించలేకున్నారు.
4: కంగారు పడకుండా అందరూ నలువైపులా పరికించండి.
0: నాన్నగారు, ఎవ్వరూ తిరిగి వెళ్ళుటకు దారి గుర్తించలేకున్నారు.
1: నారాయణ, నారాయణ, ఏదైనా ఒక ఎత్తైన రాయిపైకి ఎక్కి చూడు, నువ్వు నాటిన విత్తనాలు ఆ చుట్టుపక్కల ప్రాంతమంతయు పాదుగా పాకి ఉండును, దానిని బట్టి మార్గము గమనించుము.
0: మహామంత్రి, నేను మార్గము గుర్తించాను.
4: అటులైనా అందరూ నారాయణునే అనుసరించుము.
3: నారాయణ, మనం వచ్చినప్పుడు దారిలో ఈ చెట్లు లేవు కదా?
0: మనం తిరిగి వచ్చినప్పుడు దారి గుర్తించుటకు వీలుగా ఈ విత్తనములను నేనే నాటి తిని.
3: అబ్బా, ఇవి పుచ్చకాయలు.
4: తిరుగు ప్రయాణంలో అందరికీ ఆకలి దప్పులు నారాయణ వల్లే తీరినే అన్నమాట. నారాయణ, ప్రయాణంలో వచ్చిన సమస్యలకు పరిష్కారం మీకెట్లు తోచినది?
0: మహారాజా, మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను. మా తండ్రిని లోయలో పడవేయవలసిన మీ ఆజ్ఞ ఉల్లంఘించినాను. ఆయన సలహా ప్రకారం ఆయన్ని మన వెంట తెచ్చినాను. ప్రయాణంలో జరిగిన సంఘటనలన్నింటికీ సలహాలు మా నాన్నగారే సూచించినారు. అందువల్లనే మనం విజయవంతంగా తిరిగి రాగలిగాము. మీకును వృద్ధాప్యం వచ్చినన్న ఆలోచన కూడా ఆయనే చెప్పారు. ఇందుకు మీరు విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధము.
5: మహామంత్రి, ఇతడు చేసిన మేలు ముందు ఇతడు చేసిన నేరం శిక్షింపదగినది కాదని నాకు తోచుచున్నది. మీరేమందురు?
4: మీ ఆలోచన సరైనదే ప్రభు. ఏ ఇంట్లోనైనా వృద్ధులు అండగా ఉండాలి, వారి అనుభవముల ద్వారా మన జీవితాలకు మార్గదర్శకులు అవుతారు. అందుకే పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు.
5: అవును మహామంత్రి, మీరన్నది అక్షరాల నిజం. నేను చేసిన అపరాధమునకు ప్రాయశ్చిత్తముగా ఈనాటి నుండి రాజ్యంలోని వృద్ధులందరి పోషణాభారం నేనే భరిస్తానని రేపు సభాముఖంగా ప్రజలందరికీ ప్రకటించనున్నాను. సేనాపతి, మీరు కోశాధికారి ఇచ్చే 100 బంగారు నాణములు వృద్ధుల సకల సదుపాయములకు మాత్రమే వెచ్చించేలా నిరంతరం పర్యవేక్షణ చేయవలెను.
6: చిత్తం ప్రభు, మీరు చెప్పినట్లే చేయుదును.
0: మహామంత్రి, ఇప్పటికైనా రాజుగారికి కనువిప్పు కలిగింది, రాజ్యానికి మేలు జరిగింది. నేటి యవ్వనులే రేపటి వృద్ధులు అని రాజుగారు గ్రహించారు, అంతే చాలు.
4: అవును నారాయణ, ఇక నుంచి మన రాజ్యము సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తులతూగలదు.
7: ముందు తరాల వారికి ఉమ్మడి కుటుంబాల ప్రాముఖ్యత ఈ నాటకం ద్వారా తెలియజేశాం. నాటిక విన్నారు కదా, ఇప్పుడు ఒక పాట విందాం. పాడేవారు టి నమ్రతాసాయ్, జె శ్రీలక్ష్మి, ఎస్ శృతి, ఎన్ భార్గవి, ఇ సాయి వర్షిత, సిహెచ్ హేమశ్రీలత, ఎస్ స్వాతి, ఏ శ్రీవల్లి, జి గ్లోరీ, డి యమున, టి గ్రేసీ.

0: ఇప్పుడు కేలికితా చెల్లాయి చెప్పే వింతలు విశేషాలు విందాం.
1: ప్రపంచ వీరుడు అలెగ్జాండర్ కళ్ళు విచిత్రంగా ఉండేవట. ఒకటి నీలం రంగులోను మరొకటి గోధుమ రంగులోను మెరిసేవట. మనకి కంటిన్యూస్గా 2 వారాలు నిద్ర లేకపోతే చనిపోతామట. కోహినూరు వజ్రం మొట్టమొదట గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఓ వజ్రాల గనిలో దొరికిందట. చైనా రాజధాని బీజింగ్ నగరంలో గింగు కోబిలోబా అనే చెట్టు ఉంది. దాని వయసు 500 సంవత్సరాలు. ఈ చెట్టును బ్లెస్సింగ్ ట్రీ అని పిలుస్తారు. రబ్బర్ కనుక్కోవడానికి ముందు పెన్సిల్ గీతలను రాతలను చెరపడానికి బ్రెడ్ను ఉపయోగించేవారట. మొట్టమొదటిసారిగా బహుమాస్లో సముద్రం లోపల పోస్ట్ ఆఫీసును ప్రారంభించారు.
0: ఇప్పుడు ఒక చిన్న కథ విందాం.
2: నాగయ్య వీరయ్య అనే ఇద్దరు ఇరుగు పొరుగు ఇళ్ళ వాళ్ళు. ఒకరోజు వీరయ్య ఇంటికి ఓ అతిథి వచ్చాడు. ఆ రోజు రాత్రి పక్కింటి నాగయ్య ఇంట్లోంచి వచ్చే చప్పుళ్ళకి అతిథికి అస్సలు నిద్దరే పట్టలేదు. తెల్లారాక అతిథి వీరయ్యను అడిగితే ఆ నాగయ్య రోజు అంతే, రాత్రిపూట నిద్రపోకుండా ఇల్లు సర్దుతాడు. తలుపులు కిటికీలు దబేల్ దబేల్ మని శబ్దాలు చేస్తూ వేస్తాడు. తన కాపలా కుక్కల్ని మురిగేలా ఉసుగొల్పుతాడు. ఇంట్లో వాళ్ళని అందరికీ వినబడేలా గట్టిగా అరిచి పిలుస్తాడు. తాను చేస్తున్న పనుల వల్ల ఇరుగు పొరుగుకి ఇబ్బంది కలుగుతోందని తెలిసే నాగయ్య కావాలనే అలా చేస్తాడు. అతడికి అందులోనే ఆనందముంది అని వీరయ్య అతిథికి చెప్పాడు. అప్పుడు అతిథి నాగయ్య ఇంటికి వెళ్ళి, మీలాంటి గొప్పవాళ్ళుండటం ఈ ఊళ్ళో వాళ్ళు చేసుకున్న పుణ్యం అన్నాడు. నేను అంత గొప్ప పని ఏం చేశాను అన్నాడు నాగయ్య. రోజు తెల్లవార్లు నిద్రపోకుండా మెలకుగా ఉండి దొంగల బెడద లేకుండా ఊరిని రక్షిస్తున్నారంటే మీరు గొప్పవారు కాదా? మరి అదే మా ఊళ్ళో అయితే రోజు ఒక దొంగతనమైనా జరుగుతుంది అన్నాడు అతిథి. అయ్యో, అందరినీ ఇబ్బంది పెడుతున్నాను అనుకొని సంబరపడుతుంటే నా వల్ల 4 మంచి జరుగుతోందా అని మనసులోనే అనుకున్నాడు నాగయ్య. దొంగవాడికి తేలు కుట్టినట్టయింది. అంతే, ఆ రోజు నుంచి రాత్రిళ్ళు నాగయ్య ఇంటి నుంచి ఏ చప్పుళ్ళు అరుపులు అస్సలు వినిపించలేదు.
0: జీ గ్లోరీ చెప్పిన కథ విన్నారు కదా. ఇప్పుడు కొన్ని జోకులు విందాం.
3: నాన్న, అతివృష్టి అనావృష్టి అంటే ఏంటి నాన్న?
4: మీ అమ్మ షాపింగ్ బిల్లు అతివృష్టి, మీ ప్రోగ్రెస్ రిపోర్టులో మార్పులు అనావృష్టి. ఒరే వెంగళప్ప, తాడు నీళ్లు పట్టుకెళ్తున్నావు, ఎక్కడికి రా?
3: అమ్మగారు ఫ్యాన్ కట్టేసి లైటు ఆర్పమన్నారండి, అందుకే తీసుకు.

0: చేస్తున్నాను.
1: ఎరా రవి, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ నాకు చూపించలేదేంట్రా?
0: నీకు ఆందోళన కలిగించే విషయాలేమి డాక్టర్ చెప్పొద్దన్నారు కదా, అందుకే చూపించలేదు నాన్న.
1: గోపి, రాజు గారు ఏడు చేపల కథ చెప్పాను కదా, ఎలా ఉంది?
0: బాగుంది గాని నాన్న. రాజుగారు అడవికి వెళ్ళి జంతువులను వేటాడి తేకుండా చేపలు వేటాడి తెచ్చారేంటి? ఎరా రవి, రేపు మీ నాయనమ్మ బర్త్డే కదా, నువ్వేం గిఫ్ట్ ఇస్తున్నావు?
1: ఫుట్బాల్.
0: అదేంటి, మీ నాయనమ్మ ఫుట్బాల్ ఆడలేదు కదా.
1: మరి ఆవిడ నా బర్త్డేకి భగవద్గీత ఎందుకు ఇచ్చింది? నారు పోసిన వాడే నీరు పోస్తాడు, ఇలాంటి సామెత ఇంకోటి చెప్పరా రాము?
0: పాఠం చెప్పిన వాళ్ళే పరీక్ష రాయాలి. నాన్న, నాతో అబద్ధం ఎందుకు చెప్పావు?
1: నేనేం చెప్పానురా?
0: నన్న చెల్లాయి ఏంజల్ అని చెప్పావు కదా.
1: అవును చెప్పాను.
0: మరి నేను దాన్ని బాల్కనీలో నుంచి తోసేస్తే అది ఎగరలేదేంటి?
2: జోకులు విన్నారు కదా, చెప్పిన వారు టి సూర్య, సి కృష్ణ చైతన్య. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.
3: పల్లెను లేపి, పల్లెను లేపి, గుండె గుండెను ఊపి,

దేశమంటుకు పోతాదిరో, తెలవక నువ్వు ఉంటే దేశమంటుకు పోతాదిరో. పల్లెను లేపి పల్లె పల్లెను లేపి, గుండె గుండెను ఊపి, నిడు శక్తిని చూపి, నింగి నేలను చూపి,

0: వెంకినదుంకు.
1: జానపద గీతం విన్నారు కదా, ఇప్పుడు కే ఫదీలా చెల్లై ఝాన్సీ రాణి ఏకపాత్ర విందాం.
2: తల్లి భారత జనైత్రి, ఈ ఆంగ్లేయుల నిరంకుశత్వాన్ని చూచుచు ఊరకుంటివా. సర్వసంగ పరిత్యాగులైన దేశభక్తులను దేశద్రోహులుగా చిత్రించి చిత్రహింసల పాలు చేయుచుండా బొమ్మ వలె కిమ్మనకుంటివా. రాజ్యకాంక్షతో, రాజకీయ కుయుక్తులతో, స్వార్థ చింతనతో అన్యం పుణ్యమెరుగని స్వతంత్ర రాజ్య సంస్థానములను కబళించుచుండగా కన్నెత్తి కాంచకుంటివే. పవిత్ర చరిత్రవే తుకారాం పురంధర దాసాది భక్త కవి సంతాన మాతృకవే. ఒరీత్తుచ్చుడా రోజెస్, నా భారత జాతిని బానిస జాతి అంటావురా నీచుడా. ఈ పవిత్ర జాతిలో పుట్టిన ప్రతి పసిబిడ్డకు సత్యం, ధర్మం, న్యాయం, త్యాగం, శౌచం పంచ ప్రాణాలురా. ఈ పవిత్ర జాతిపై మారణ కర్మలు చేయ తలపెట్టినచో ప్రతి రక్తపు బొట్టు ప్రళయ రుద్రుల్ని సృష్టిస్తుందిరా. అప్పుడు సంఘటిత భరత జాతి హస్తాలలో మీరు మాడి మస్సైపోతారురా, మస్సై నొస్సైపోతారురా. ఒరీ ఫాల్గన్ పౌరుష.

0: చేసినచో మా మరాఠా పఠాన్ వీరులలో ఒక్కరంటే ఒక్కరిని ఎదిరించి చూడరా. ప్రతి వీరుడు శత సహస్ర రూపధారి అయితే మీ ఫిరంగులు గాలిలోకి ఎగిరిపోగలవు. మీ కల్లాబొల్లి మాటలతో మా జాతి దయా దాక్షిణ్యములతో ఇక్కడ చోటు చేసుకొని మాపైనే అధికారము చెలాయింతురా. ఈ ఝాన్సీ లక్ష్మి తలపెట్టిన స్వాతంత్ర్య మహోద్యమము ప్రపంచ నేల నాలుగు చెరగుల జయ జయ ధ్వానాలు వినిపింపక మానవు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దుహతి పావకః అను ఈ గీతా సూక్తి అమరవాణిగా ప్రతిధ్వనించుగాక. స్వరాజ్యం నా జన్మ హక్కు అను మంత్రం జపించుచు నా కొన ఊపిరి ఉన్నంత వరకు ఈ ఆంగ్లేయులతో పోరాడుదును. వీరులారా, మరాఠా సూరులారా, విజృంభించుడు, విజయమో వీర స్వర్గమో తేల్చుకొనుడు. హర హర మహాదేవ శంభో శంకర.
1: ఇప్పుడు కొన్ని పొడుపు కథలు విందాం.
2: అయ్యకు అందవు, అమ్మకు అందుతాయి. ఏంటవి?
3: పెదవులు, అరచేతిలో 60 నక్షత్రాలు. ఏంటది?
2: జల్లెడా. అవ్వ చీరకు పుట్టెడు చిల్లులు. ఏంటది?
3: పాము పుట్ట. కొప్పుంది గాని జుట్టు లేదు, కళ్ళున్నాయి గాని చూపు లేదు. ఏంటది?
2: కొబ్బరికాయ. తోలు నలుపు, తింటే పులుపు. ఏంటది?
3: చింతపండు. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు. ఏంటది?
2: నిప్పు.
4: ఎందరు ఎక్కినా విరగని మంచం. ఏంటది?
2: అరుగు. తెల్ల కోటు తొడుక్కున్న ఎర్ర ముక్కు.
5: ఆకాశవాణి

0: బొమ్మరిల్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: రచన శ్రీ మూటుకూరి సత్యనారాయణరావు, నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు, సంగీతం శ్రీ ఊలూటి వెంకటేశ్వర్లు, గాయని గాయకులు శ్రీ ఎన్సిబి జగన్నాథాచార్యులు, శ్రీ ఊలూటి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం, రాణి ఇందుమూడి లక్ష్మి, సోఫియా శ్రీమతి ఎన్ నాగరత్నమ్మ, అక్బర్ శ్రీ ఎన్వీఆర్ సాంబశివరావు, సలీం శ్రీ ఏబి ఆనంద్, టాన్సేన్ శ్రీ బందా, అబ్దుల్ ఫజల్ శ్రీ సి రామ్మోహన్ రావు, మాన్సింగ్ శ్రీ కె లక్ష్మీ నర్సయ్య, వార్తాహరుడు శ్రీ నందూర్ సుబ్బారావు పాల్గొన్నారు. వినండి అనార్కలి నాటకం.

0: కాంతేజీ షాజా డాక్టర్ని తమ పాఠశాల దర్శించడానికి వస్తున్నారు అన్నారు కళి. ఈనాడు షహజాదా సలీం మన పాఠశాల దర్శించ వస్తున్నారు. షహజాదా వారి వద్ద ప్రదర్శనమివ్వాలి. జాగ్రత్త వేసి.
1: ఏమి చేస్తానో గురూజీ?
0: పర్వాలేదు, కళాభిరుచి గల వారికి మనస్సులోంచి ఉత్సాహం ముసుగు తీసుకుని వస్తుందన్నమా. ఆ బలంతో ఆ ఆవేశంతో అపూర్వమైన ప్రదర్శనం చేస్తారు కళాకారులు కాదారుని.
1: అవును, మన అన్నారు అలాగే చేస్తుంది. నృత్యం చేసేటప్పుడు కాలు జారుతుందేమో గురూజీ.
0: బేటి, భయము లేదు. జహాపన రసికుడు, కళోపాసికి 1000 మంది ప్రేక్షక సమూహము కన్నా ఒక్క రసిక హృదయమే ప్రోత్సాహమిస్తుంది. కాంతేజీ షహజాదా సలీం దయచేస్తున్నారు. సలాం సలాం షహజాదా సలీం వారికి.
2: అలైకుం సలాం.
0: షహజాదా వారి శుభాగమనం చేత మా పాఠశాల పునీతమైంది. ప్రభువుల ఆశ్రయము చేత భారతదేశమున కళాభిరుచి విస్తరించినది.
2: దానికేమి, నాగరిక దేశం అనిపించుకోవటానికి కళాశాసనమే ముఖ్యమైంది. ఏ దేశమున కళ జీర్ణించినదో ఆ దేశమున మానవత్వము కూడా నశించినట్లే. మీలాంటి వారి వలనే సార్వభౌమ ప్రభుత్వానికి అజరామరమైన కీర్తి వస్తుంది.
0: చిత్తం చిత్తం. ఉపక్రమింపన ప్రభు.
2: మంచిది.
0: అనర్కలి గజ్జకటమ్మ ప్రారంభించు.

0: ఈమె ఎవరు కాంతి?
1: ఈమె జీవిత చరిత్ర చాలా జాలికరమైంది. పశుతనంలోని మాతాపితలు ఈమెను ఈ జగన్మాత ఒడిలో వేసిపోయిన పోషించలేని నిరుపేదల చేతిలో ఎట్లో ఈ వయస్సునకు వచ్చింది. ఈమె శరీరపు పొందిక నాట్యకలకు ఒక అపూర్వ సందేశం ఇస్తుందని బిడ్డలా తెచ్చుకుని నేర్పుతున్నాను ప్రభు.
0: మహాశయ, విరియబోచిన దానిమ్మ ఎందలి శోకను చూచి ఔదార్యం చూపించలేక అరసికులు నిరాదరణ చేస్తారు. మీరు ఈమె జీవితానికి చేసిన మహోపకారాన్ని ప్రశంసిస్తున్నాను.
1: చెప్తా
0: పేరు?
1: అనర్కలి.
0: మీరు పెట్టినారా?
1: లేదు, ఆమె చెప్పుకున్నది.
2: ఏమి మీ అదృష్టం అన్నా?
0: సహజంగా వారికి సార్వభౌముని సెలవైంది. ఈమె తన విశ్రాంతి కాలంలో జనాలలోనికి రావచ్చును. ఫర్మానాయే వ్రాసి ఇచ్చేదను. నాకు ప్రియములై ప్రియతమములైన దానిమ్మ మొగ్గలు నన్ను నా హృదయమును సంపూర్ణముగా ఆక్రమించుకోవటానికేమో మోహనమైన మానవాకృతి దాచి అనార్కలి అయి నాట్యము చేస్తూ ఎదురు వచ్చినది. ఆ నడుములోని వంపు, ఆ నున్నని భుజముల పక్కగా సుడి తిరిగి వచ్చిన పొంగు నన్ను ఆహరించినది. ఆ నృత్యములో ఎంత పారవశ్యము! అమాయకములు ముగ్ధములోనైన ఆ కళ్ళలోకి ఉబికి వచ్చే యవ్వనపు కైపు నాపై మత్తు చదివినది.
3: ప్రభు, గాయకులు తాన్సేంజీ దయచేసినారు.
0: రమ్మను. తాన్సేంజీ
1: జహాపన,
0: ఆమెకు నాట్య కళాభ్యాసం అంతా పూర్తి అయినదా?
1: చాలా భాగమైపోయినది. హస్తభేదాలు, భూభేదాలు, గ్రీవాభేదాలు అన్నీ నేర్చినది జహాపన.
0: ఏదైనా భావమునిచ్చి అభినయించు మనతో స్వతంత్రముగా అభినయించగలరా?
1: అది ఇప్పుడు చెప్పుతున్నాను.
0: చురుకైనదే.
1: ఒక్క వారంలో అంతా అభ్యసించగలదు.
0: నాట్యం అభ్యసించినతో చాలా చిక్కులున్నవి.
1: ఏమి ప్రభు?
0: బహిరంగముగా దర్బారులో పురుషుల మధ్య ప్రదర్శించవలేను కదా.
1: నిర్బంధమేమున్నది?
0: ఆమె దాస్యముచే జీవిస్తూ ఉంటే అన్ని నిర్బంధాలే రావచ్చు.
3: కాంతించే కొరకు పాదుషా వారి సెలవైనది.
1: జహాపన సెలవు.
0: మహాశయ, ఏమీ లేదు.

0: అనర్కలి, ఈ నడతి వద్దుటకు కూడా ఇవే నాట్యపు పంజమాలను అభ్యసిస్తున్నావా?
1: అనర్పణ, అది నడకలి, నాట్యం కాదు. పాలు చల్లారిపోవు.
0: చల్లారిన హృదయాలు వేడి పాలు త్రాగి ఉత్సాహం పొందుతాయి. హృదయమే వేడిగా ఉంటే చల్లారినా భయం లేదు. అనర్కలి, ఈ పాలల్లో ఏం పెరుగుతున్నా?
1: పాల సుగంధి చక్కెర
0: కాదు. నిన్నటి నుంచి ఈ పానీయానికి ఏదో క్రొత్త రుచి, క్రొత్త ఉత్సాహం కలిగించి ఏదో స్వభావం కలిగింది కాదా?
1: నాకెన్నో తెలియదు ప్రభు.
0: తెలియకుండానే జరిగిపోతాయి కొన్ని. ప్రపాతపు గాలి తొందరలు పువ్వు కన్య నాట్యం చేసుకుంటూ పారవశ్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కాని దానిలోని సుగంధమంతా ఆ గాలి తరంగాల్లో కలిసిపోతున్నదని దానికి తెలియనే తెలియదు.
1: జాపన, ఆ పువ్వు కన్నీ ఎంత పుణ్యం చేసుకున్నదో కదా.
0: పుణ్యమనగా?
1: ఏదో గొప్ప తపస్సు.
0: కాదు కాదు, గొప్ప పుణ్యం అంటే ఉత్కృష్టమైన ప్రేమ, నిర్వ్యాజ నిర్మలమైన ప్రేమ అని. అలాంటి ప్రేమ సృష్టిలో ఒకరి హృదయంపై నుండి ఇంకొకరి హృదయముపై పడినప్పుడు అపూర్వ సౌందర్య రచనలు విరిసిపోతాయి. దాన్నే పుణ్యమని, ప్రేమ అని అంటారు.
1: అది ఎప్పుడు ఎవరిపై పడును ఎవరు చెప్తారు? ఏక జాతి, ఏక గౌరవం, ఏకైక సాంప్రదాయము ఎన్ని కలియవది ప్రభు. దాసిని ప్రభు, దాసిని.
0: దాసి అని, చక్రవర్తి అని, ఇవి సమాజంలో అంతరాలు. ప్రేమమూర్తి అయిన సర్వేశ్వరుని అభిప్రాయాలు కావు అనర్కలి. ఇటు చూడు అనర్కలి, నీ చూపుల కాంతి పారినంత వరకు ఈ ఆరామం సజీవంగా కనిపిస్తుంది. నీవు నా దగ్గర నుంచి పోతే నేనేమైపోతాను అనర్కలి?
1: అదే మీ ప్రభు, నీ కొరకే ఈ దాసి, నీకు సేవ చేయటమే చెప్పినది కదా.
0: అది కాదు అనర్కలి. అనా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అనా, వర్షస్థలం ఉదిటేట్టు నిశ్చయించిన నీ ఊర్పు గాలి ఎంత వేడిగా ఉంది. ఏ ప్రేమించడం లేదా అనా?
1: నేనే చెప్పలేకుండా ఉన్నాను. ఈ పువ్వులు నాలో శక్తిని వింత పెట్టి నన్ను ముందుకు తోస్తున్నాయి. ఈ గాలి నా చెవిలో ఒకే ధ్వనిగా నీవు దాసికి కావమంటున్నాయి. ఎంత అపచారం జాపన.
0: నువ్వు నాకు కావాలనా? దానిమ్మలు పూసినట్లున్న ఉద్యానవనం లాంటి నీ శరీరంలోని చుట్టుకుపోయి అమృత కలశం లాంటి నీ హృదయంలో మధుర రసమును ఊర్పుల కాకకు ఆవిరి

0: ఇవ్వకుండా ఒక్క బొట్టు కూడా మిగుల్చకుండా నేను త్రాగి వేయాలనిపిస్తుంది
1: అన్నది కోరుతాను.
0: వేయి కోరుకును
1: ప్రియా. నేటి నుండి భారత సింహ పీఠికపై నీ భౌతిక దేహం మాత్రమే ఉంచి అనార్కలి హృదయ పీఠికపై నీ ప్రేమమూర్తి సదా నివసింపబడి.
0: అంతేకాదు అనా, ఈ సలీం ఈ క్షణం నుండి అనార్కలి అసర సుతారసం త్రాగే జీవిస్తాడు. అనార్కలి కలలోని కాంతి కిరణాలు చల్లుకొని అలంకరించుకుంటాడు. అనార్కలి బహుబంధంలోని సుగంధ ధూమాల పైపులు నిదురిస్తాడు. నడిస్తేనే నాట్యాలు ఒలికించే చిగుళ్ళ లాంటి అనార్ పాదాలు కందకుండా తన చేతులను పరిచి నడిపించుకుంటాడు అనా.
1: అలా అనకూడదు ప్రభు.

0: 也，我靠，
1: 哎呀呢，咱肯定。மகாசே, சார்வபௌமனுக்கு அனர்கலி நாட்டிய பிரசஸ்தி தெரிய வச்சி நான் பிரிச்சினார்.
0: அந்தேனா?
1: ఈ రాత్రి 9 గంటలకు దర్బారులు ఆమె నాట్య ప్రదర్శనానికి అనుజ్ఞయింది. ఏమమ్మా?
0: ఏమి విధిగా చేయవదిన
1: చిత్తం
0: నాట్యము నేర్పి విధి వచ్చి
1: ఏమి
0: ఏమీ లేదు.
1: ప్రభువులకు ఆనందం కలిగించుటకే కదా. నేను
0: అంత మాత్రమున తులకన చేయకూడదు.

తాన్ సేంజి జహాపన మానవ లోకానికి అంతకు ఒక మనుష్యులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా ఆనందం కలిగించే నృత్యగానాలు నీవు అభ్యాసం చేసి ప్రపంచమంతటిలో విఖ్యాతుడవై భారతదేశానికి కీర్తి తెచ్చావు. నీ వలన మా సార్వభౌమత్వానికి ఇరుమడించిన గౌరవం కలిగింది. ఈ కళాభిరుచిని దేశంలోని నలుమూలలలోనికి ప్రాచిస్తున్నావని విని చాలా సంతోషమైనది. శాంతి, నీ శిష్యురాలు అపూర్వంగా నృత్యగానాలు నేర్చినదని విని ఆమె ప్రదర్శనానికి ప్రత్యేక సావకాశం కలిగింపదరిచి ఈ సమావేశం నిర్ణయించాము. సార్వభౌమ, ఈ కళలు పరిపక్వమై పారముట్టిన జీవితం జన్మ జరాదుఃఖాలు నశించిపోయి అఖండ బ్రహ్మానంద తేజస్సులో అంతర్లీనమైపోతుంది. ఏ దేశంలో ఇలాంటి కళలు పరమోత్కృష్టములని భావింపబడతావో అక్కడ సాంఘిక రాజకీయ విద్వేషాలకు తావు లేకుండా జాతీయ జీవిత నాగరిక సభ్యత ప్రతిష్ఠితమవుతుంది. ఆ మహాభాగ్యం కళాపోషకులైన అక్బర్ సార్వభౌముల ఏడుబడి కింద భారతదేశం నేడు పొందుతోంది. ఉపక్రమించు నా ప్రభువు.

0: ಅದೇಲಿ ಅನಕ್ಕಡಿ ಸಲೀಮ್ ಯುವರಾಜ್ ಓಡಿಲು.
1: ಯುವರಾಜ್
0: ಇದು ಪರಪಾಟೆ, ಕಾನಿ
2: ಶರಣಿ
0: ತಾವು ವಿಶ್ರಾಂತಿ ಭವನಾನಿಕ ದೈತ್ಯ ಎಂದು ಮನವಿ ಚೇಸ್ತಾನು. ಶಹಜಾದ ಸಲೀಂ ವಾರು ಕೂಡ ವಿಶ್ರಮಿಸಾರು. ತಾನು ತೇಂಜಿ ತಮರು వెళ్ళండి. దర్వాన్ ఈమెను ఒక ప్రత్యేక మందిరమును విచేర్చి కనిపెట్టి ఉండదు. రాజా మాన్సింగ్ సౌందర్యపడకండి.
2: చాలా అనుచితమైన కార్యం జరిగింది. ఒళ్ళో ఎంత ధైర్యంగా ఒరిగింది.
3: ముసల్మానం తెలియ అవమానం.
0: దిలే ఖాన్జీ, ఇది అమానుషం, అకృత్యం. ఎవరు కాదండి,
2: క్షత్రియుడైన వానికి తల తిరిగేటంత ప్రాభవం జరిగింది. శరదా తాను మందలించక నెత్తిలెక్కించుకుంటాడా ప్రభు?
0: క్షమించాలి మాన్సింగ్జీ. దిలే ఖాన్జీ, మీరు తొందరపడకండి. మీరు శాంతించిన చెప్పగలరు?
2: నేను శాంతించాలి. వానిసల పెట్టుకుని సైత కళాడు నీచ ప్రదర్శనాలకు మా మేల పిలువాలి. క్షత్రియ జాతితో తులతూకగల గౌరవం తెచ్చుకున్నారని సంబంధం చేసినందులకు ఇంత నీచత్వం నేను ప్రేమపదాలను. క్షత్రియ జాతి గర్భిత మస్తకంపై అభిమాన కిరీటం అవమాన కళంక కష్మలానికి తావీయదు. ఈ దర్బార్తో నాకు పని పేరిపోయింది.
0: రాజు సహా, ఆ విషయమై చక్రవర్తితో చెప్పి ఒక నిర్ణయం
3: చేద్దాం.
0: హిందూ ముసల్మానులందరి గౌరవాలను తృణీకరించి అనార్కలి చేసిన పరాభవానికి కఠినమైన శిక్ష నిర్ణయింపబడుతుంది. ఈనాడు తెల్లవారే వరకు అంతా తీరిపోతుంది. మీరేమి చింతించారు?
4: ఎంత చక్కనిది ఈ దాడి మొక్క. అరుణారుణ కంపులు వెరసలుతుంది. ప్రకృతిలోని సౌందర్యాలంతా గొప్పకున్నది. ఈ గులాబీలతో ఈ అనార్కలిని అలంకరించి పూజిస్తాను. ఎవరు? సోఫియా. నిజం చెప్పు, భయం లేదు.
5: నగర్లో నుంచి తెల్లవారేసరికి దానిమ్మలను బహిష్కృతం చేయమన్నారు చక్రవర్తి.
4: నగరిలో నుంచి బహిష్కృతం చేయమన్నారు?
5: పశువుని చేయమన్నారు.
4: అలాగా
5: ప్రభు, చక్రవర్తి సేవకులందరికీ ఒక కఠోరమైన శాసనం చేశారు. తెల్లవారే లోపల దానిమ్మ చెట్లు పూలు కాయలు ఫలించి ఉన్నా సరే ఒక్కసారిగా చిప్పలో కాల్చి వేసి భస్మం చేయమన్నారు ప్రభు.
4: సరే, నీవు కఠోర శాసనం. సంకుచితమైన రాజరికపు వాతావరణంలోని వేడి చక్రవర్తి మానవత్వము ఆవిరి అయి ఎగిరిపోయినప్పుడు శాసన రూపమైన పైశాచిక శక్తులు విజృంభించి ఇట్టి కఠోర శాసనాలు చేయక మరించేస్తారు. వజీర్జీ, చక్రవర్తి తన కఠోర శాసనాలను తనకై శిరసు వంచుకున్న పాలితులపైన కాక ఈశ్వరుని తిరుహాసం లాంటి రమణీయమైన ఫలపుష్పాదులపై కూడా సాగించుతున్నట్టు కాదా? ఎంత వెరితనము!

0: అక్బర్ చక్రవర్తి మేధా సంపన్నత పైన, అసమాన ప్రతిభ పైన నాకు అప్రతిమానమైన గౌరవం కలదు. కానీ సృష్టి అతడితో ఆగిపోలేదు. సృష్టికర్త మనకిచ్చిన ఈ శక్తులతో అతనిని సాధింపలేదు. అది పరిహాసకర, అది మానవుని అల్పత్వానికి చిహ్నం. అతని చిరుహాసం చిరులాడు ఈ ప్రశాంత మధురమము శిరీష కోమల రమణీయములు అయిన సృష్టిపై కత్తివి తరుట కథాయి కార్యం.
1: జహాపన మనవి చేయుటకు అవకాశం ఇవ్వలేదు.
0: మంచిది, కూర్చోండి.
1: నేను కేవలము చక్రవర్తి సందేశహారినవనే రాని, సహృదయముతో విషయం సమక్షముల చర్చించటకు కూడా వచ్చి. జహాపన, అప్పుడప్పుడే సృష్టి తొంగి చూస్తున్న నాటి మీ బాల్యావస్థను ఎత్తుకొని లాలించి విద్యా శిక్షణలనిచ్చి రాజతంత్రమును బోధించి నా శిక్షాఫల రూపమైన సార్వభౌమమూర్తితో మీరు భావి భారతమును ఆదర్శంగా పాలించుట చూడవలనని ఆకాంక్షపడినాను. తమ వయస్సు కన్నా త్రిగుణీకృతమైన వయస్సులో ఈ జీవితంలోని అనేక భిన్న సంఘటనలను ఎదుర్కొనటం, ఒక్కొక్క సంఘటనకు ఒక్కొక్కటిగా నా వెంట్రుకలన్నీ నెరసిపోయినవి. జాపన, పుష్ప సామ్రాజ్యంలో రాజగౌరవం సంపాదించుకున్న సర్వరసిక సమాదరణీయమైన గులాబీ సుకుమారమైన తన వాసనలతో మనుష్యుల జీవితానికి ఒక ఆశ్వాసం ఇస్తున్నది. దాని వర్ణం ముష్కరమైన రక్తపురంగు కాక తన లేత కాంతులతో హృదయ మేధస్సుల అపూర్వ సుధా సమ్మేళనము వంటి, అందుకే అది మొఘల్ రాజవంశ చిహ్నముగా అంకితమైంది.
0: అయినా
1: ప్రభువులు సామ్రాజ్య లాంఛితమైన పతాకాన్ని గాని రాజచిహ్నాన్ని గాని గౌరవించడం కర్తవ్యంగా భావిస్తారు కదా. ఎట్టి విషమస్థితిలోనైనా అన్యభావానికి దాసులై వాటిని అగౌరవం చేయ.
0: సామ్రాజ్య భావముల కన్నా మహోన్నతాదర్శాలను ఉపాధ్యాయం చేసుకునేవారు దేనికి ప్రాధాన్యం ఇవ్వలేను, దేనిని గౌరవించవలే?
1: తమ అభిప్రాయం
0: యథార్థమునే వచిస్తాను. నా హృదయ సామ్రాజ్య వైభవ లాంఛితమై నా ప్రేమరస తరంగ లహరి విహార నౌకలు దాడిమ ప్రసవ సుందరి అనార్కలిని గౌరవించడం.
1: అది బానిస జాతి పువ్వు గదో జహాపన, దానికి గులాబీతో సహచరులు కూడా.
0: బానిస పుష్ప సామ్రాజ్యానికి అధినేత అయిన గులాబీ తన ఔదార్యంతో దాడిమమును తెచ్చుకునే సంస్కారం తెచ్చుకోలేదా?
1: సంస్కారం అన్నా అంత తేలికయా జహాపన? మానవుడెప్పుడు ఒక సంప్రదాయానికి బద్ధుడు. పరంపరాగతములైన సాంప్రదాయ సిద్ధాంతాలు వాని శరీరంలో ప్రవేశించి రక్తాణువుల్లో బలమైన స్థానాన్ని ఆక్రమించుకుంటాయి. అట్టి సాంప్రదాయాన్ని విచ్ఛేదం చేతామనుకునే సామ్రాజ్యాలలో గొప్ప విప్లవాలు చెలరేగవచ్చు. ప్రజాభిప్రాయములు మన్నింపవలసి ఉంటుంది.
0: ఏమి, ప్రజలకు నా వివాహంతో ఏం పని? నేనేమి ప్రజలకు బానిసనా? సామ్రాజ్య కాంక్షానిబద్ధ వైభవుడైన మా తండ్రి ప్రజాభిప్రాయమునకు బానిస అయ్యవు కాదు. నేను స్వేచ్ఛాజీవి, నాకు సామ్రాజ్యం ఒక లెక్క కాదు. నేను ప్రజలకు బానిసను కాను. నాకు ప్రేమయే జీవన, ప్రేమయే స్వర్గం, ప్రేమయే మోక్షం. నేను అనార్కలిని ప్రేమించాను, ఆమెను వివాహం ఆడి తీరుతాను. నా ప్రయత్నంలో సామ్రాజ్యాలు సైన్యాలు గాలిపింజలలో ఎగిరిపోతాయి. వజ్రసి, ఈ సంగతి మా తండ్రికి నివేదించండి. నా ప్రయత్నాన్ని రత్నమయ స్వరణ కిరీటం మళ్లించలేదు. ఇది నా నిశ్చయం, తిరుగులేదు, ఇక చర్చించటకు తావులేదు.
1: పరమేశ్వరుడు మీ హృదయానికి శాంతి నగ
0: అవసరమైనతో

0: బోలు
1: జహాపన
0: సామ్రాజ్య స్థాపన ఉద్దేశంలో మానవత్వం కూడా మరుగున పడిపోవలసిందేనా? ఈ నిష్ఠుర విధానానికి అంతం లేదా అబులు?
1: జహాపన ప్రజానీకం యొక్క క్షేమాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నం మానవత్వానికి దూరమవుతుందా? మీరు మిచ్చి అందు చక్రవర్తి స్వార్థ

0: త్యాగమే ప్రతిబింబింపబడుతుంది. దానికై అవలంబించే శిక్షాక్రమం నిష్ఠులతో అనిపించుకో విదేహాపర.
1: అందులకే కదా జాతి మత సాంప్రదాయాలను తోసి రాదని, భావి భారత క్షేమానికి హిందూ మహమ్మదీయ సఖ్యానికి అంబర్ కుమారిని వివాహమాడాను.
0: అక్బర్ చక్రవర్తి ప్రణాళికను ఆమోదింపని వారెవరు? మూఢ విశ్వాసం గల ఏ మౌల్వీలు, సనాతనులైన ఏ హిందువులు తప్ప తదితరులు మీ సంస్కారాన్ని హర్షింపలేదా?
1: అవును, అట్లే సలీం అనార్కలీల వివాహం కూడా సాంఘిక సంస్కారంగా ఏల భావింప రాదు.
0: భావింపవచ్చు, కానీ ఆత్మగౌరవావేశపురులైన రసపుత్ర వీరులు, ముఘల్ సర్దారులు దానికి వ్యతిరేకులు.
1: ఏమి?
0: భావి భారత సింహాసనానికి బానిసకుడుగా వారసుడు అని.
1: యదార్థం మొఘల్ జాతి నానాటికి నిర్వీర్యమైపోవునేమో.
0: రాకుమారుడు ఆమెను నిష్కల్మషంగా ప్రేమించాడు. ఆమె ప్రేమను చూరగొనే ప్రయత్నాల్లో సామ్రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచే వైఖరి స్పష్టపరిచినాడు.
1: నా తదనంతరం ఈ అవకాశాన్ని పురస్కరించుకుని రసపుత్రులు సింహాసనమాక్రమంటారా?
0: అది సంభవమే జహాపన. మనము చేతులారా తెచ్చిపెట్టుకున్నామని చింతించవలసి వస్తుంది.
1: రాకుమారుడు ఒక బానిస విలాసంలో మునిగి తేలే వాంఛ వల్ల మొఘలులకు భారతదేశంలో తావు లేకుండా పోవలసిందేనా?
0: కావున
1: కావున మనము ఈ వివాహమును అడ్డుకొనవలే, ఎట్లయినను ఆపవలే. ఇందులకు నిష్ఠుర విధానాన్ని అవలంబించాలి.
0: రాచరికపు జన్మ వలన వారికి వారి సంతతికి కూడా ప్రేమ దయా దాక్షిణ్యాదులు దూరమైపోవలసి వస్తాయి కదా.
1: ఆ మాత్రమే మా సౌఖ్యం. ప్రవేశపెట్టము. నీవు పోయి ద్వారము ముందు పహరా చేయి. అనార్కలి, నిన్నెందుకు పిలిపించానో తెలియనా?
2: తెలియదు.
1: నీవు దర్బారులో చూపిన అసభ్యవర్తనం మాకు ఆగ్రహం కలిగించింది. సమర్థించుకోగలవా?
2: చెప్పలేకుండా ఉన్నాను ప్రభు. చెప్పదలిచిన ఎవరో నా కంఠనాళాన్ని వేస్తున్నట్లవుతుంది.
1: నీవు ఉన్మత్తురాలివి కాకపోతే యువరాజైన సదీం పైన అలా పడిపోతావా?
2: నాకేమీ తెలియలేదు ప్రభు.
0: నీవు అలా పడిపోవడం పిచ్చితనం కాదు.
2: అవును, ఈ మహాప్రపంచంలో ఎందుకు పసితనంలో నా తల్లిదండ్రులు వదిలిపోయినారు? ఈ ప్రకృతి అంతా ఎందుకు నన్ను పోషించిందో ప్రభు. నిన్న మొన్నటి వరకు నాకు నాన్న వారు ఎవరూ లేరు. అది ఏ సృష్టి సందేశమో కాని, రాకుమారుని తొలిసారి దర్శించినప్పుడు నాలో ఈ రక్తవాహితలన్నీ పొంకులెత్తి నా కళ్ళ ఎదుట ఒక చోసి మెరిసిపోయింది. ఒక మాటకి నా చైతన్యాన్ని అణచివేసి బలవత్తర ఆకర్షణతో లోకొని నన్ను వారి పాదాల కింద పడవేసి నేను ప్రయత్నంగా శిరస్సు వంచుకున్నా. కన్నింటితో వారి పాదాలు కడిగి ఆత్మార్పణం చేసుకున్నాను ప్రభు. అప్పటి నుంచి నేనేమి చేస్తున్నాను నాకేమీ తెలియటం లేదు ప్రభు. నాకేమీ తెలియటం లేదు. ఇది నా అపరాధమే అయితే ఏ శిక్ష వేసినా సిద్ధంగానే ఉన్నాను ప్రభు, సిద్ధంగానే ఉన్నాను.
1: నీవు సలీం రాకుమారుణ్ణి ప్రేమించటానికి వీల్లేదు.
2: ప్రేమ అనగా?
1: ప్రేమ అనగా అనగా రాకుమారుని సాంగత్యాన్ని వాంఛించటం.
2: నేను వారి సాంగత్యాన్ని అభిలషించటం లేదు జహాపన.
1: అది కాదు, వారిని నీవు

0: వారితుడనకు నిరాశలు లేవు, కేవలం ఆ మూర్తి దర్శనం ఇస్తాను.
1: దానినే కొలదనిషి ఆశిస్తున్నాను, దానినే ప్రేమ అంటాను.
0: దర్శనం కూడా వీల్లేదు. తేజోరాశి అయిన వారి మూర్తి మరుగైనప్పుడు లోకమే పాడైనట్టు తోస్తుంది ప్రభు. సూర్యుడు లేడేమో అనిపిస్తుంది. సృష్టి వ్యాపారం ఆగిపోయినట్లు అవుతుంది. వాంఛించుటలేదు, పేదనై తొమ్మిదినతో చించుటలేదు. కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే, కేవలం రాకుమారుని దర్శన భాగ్యం ఒక్కటే ప్రభు. ఇది ఒక్కటే, ఇది ఒక్కటే అపేక్షించాను ప్రభు.
1: మీ రాకుమారుని దర్శనాపేక్ష మృత్యుదేవుని ఆహ్వానించుకోవటం
2: అని నీవు రాకుమారుని అపేక్షించటం రాకుమారులకు వారి రాజ్యానికి క్షేమం కదమా? నీవు నిశ్చలంగా రాకుమారుని ప్రేమించావని ఎరుగుడు. నిశ్చల ప్రేమ స్వార్థాన్ని అపేక్షించదు. నీ ప్రేమ నిష్కళంకమై నిర్మలమై స్వార్థరహితమై సత్యమే ఎదుగుతూ నీవు వాంఛించే ఏ కార్యం వారికి శ్రేయస్సు కాదు. ఆ వాంఛని మళ్లించుకుని నీ స్వార్థ త్యాగాన్ని ప్రకటించాల్సి ఉంది. కావున నీవు రాజకుమారుని దర్శన వాంఛ కూడా నిర్మూలనం చేసుకోవాలి. ఇది చక్రవర్తి సామ్రాజ్య ప్రజల తీవ్రమైన కోరిక.
0: ప్రభు, ప్రభు, నీకు నీపై అవిధేత చేయటం లేదు. నీ ముందు మాట్లాడటానికి ఈ కంఠం వణికిపోయి ఊపాడటం లేదు ప్రభు. రాకుమారుడు నాకు లేడా? రాకుమారుడు నాకు లేడా? అయ్యో, ఈ హృదయం అంతా ఈ భూమిపై పరచుకొని పోతుంది. ఒక్కమారు ఈ అనార్థని ప్రేమమయ జీవితం మీదుగా ఆ సుకుమారమైన పవిత్ర పాదాలతో నడిచిపోమనండి ప్రభు, నడిచిపోమ్మనండి. జాకుల, నేను రాకుమారిని చూడకుండా ఉండలేదు. అది నాకు అసాధ్యమైన పని. సమనిశ్చితమైన ఖడ్గంతో ఈ కంఠాన్ని తుంచివేసి నాకు ఉపకారం చేయండి ప్రభు, నాకు ఉపకారం చేయండి. అంతే, అంతే నేను కోరేది ప్రభు. ప్రభు,
1: ఈ ముష్కరమైన సామ్రాజ్యపు ఇనుప కిరీటం కింద తలయొగ్గిన మహాపాపములు, నా మేధస్సు కలుషితమై కఠిన శిలాఖండమై నిర్జీవమై మీకు నిలువ నీడ లేకుండా చేసింది. నన్ను క్షమించు. ఎవరక్కడ ఈమెను ఆ అవతలకి తీసుకుని పండు. ఒక వంక అఖిల భారత సామ్రాజ్య లాంఛనమైన ఈ కిరీటం వేరొక వంక అమాయక ప్రేమ స్వరూపిందుకు ఈ అలాక జహాన
2: రాజనీతి తంత్రజ్ఞుడైన అబుల్, ప్రకృతి సుషమా సుకుమారమైన స్వర్గీయ కవితా గీతికలు ఉపాసించే
1: అబుల్, కిరీటం శిరస్సున లేని అక్బరు అనార్కలి కలింగ వివాహాన్ని అంగీకరించడానికే ప్రయత్నిస్తాడు అబుల్.
2: జహాపర, కవి అయిన అబుల్ దాన్ని గానం చేస్తాడు.
1: జహాపర కౌన్ హై?
3: మే రాజా మాన్సింగ్ హూ.
1: మాన్సింగ్ కూర్చో.
3: జహాపన, లాహోర్ అంతా గబ్బోలుగా ఉంది.
1: ఏ విషయం?
3: షహల్జాదా సలీం బానిస కూతుర్ని పరిణయం ఆడుతారని నగరమంతా ఒక్కటే అల్లరిగా ఉంది. రాజపుత్రులందరికీ చాలా కోపంగా ఉంది. క్షత్రియ వీరసింహులకు బానిస జాతి సంతానం క్రింద తలలోగుటకు అంగీకారం లేదు.
1: పవిత్ర ప్రేమతో కల్పించుకునే వారి హృదయ సంబంధాన్ని ఎలా త్రెంచమా?
3: రాజకీయంగా అలా పనికిరాదు. భిన్న జాతుల పౌరుష జీవనానికి ఇది అవమానం.
1: వారిని అవమానింపవలనని ఎవరంటున్నారు?
3: కర్తవ్యము
1: ఏమీ లేదు. నీవు వెళ్ళి
3: ఎక్కడ ఈ తిరుగుబాటు జరుగునో అక్కడ

0: నీ ప్రజ్ఞాబల దర్పాలతో చేసుకుని
1: సార్వభౌముని రెండవ రాజధాని లాహోర్లో ఇంతటి ప్రజాందోళనము సంతృప్తి పరపకుండా
0: ఉండవచ్చునా? మాన్సింగ్, నీ సార్వభౌముడు శాసిస్తున్నాడు.
1: ఖేదాలను జ్ఞాపన క్షమింపుడు. ఖేదాలు ఎవరు అంగీకరించినను మానినను క్షత్రియ జాతి మాత్రం అంగీకరింపదాలు. ఉగ్గుపాలతో పెట్టిన క్షాత్ర రస ప్రధాన జీవనులకు క్షత్రియ సూరతిఖామణులు రణరంగంలో దురికి మృత్యుదేవి కరాల సంతాత్మలలో వీర విహారం చేస్తూ సర్వార్పణం చేయగలరు, కాని అవమాన పరాజితులు కావటాన్ని భరించదాలు. నృత్యతకు సమరస భావానికి ముగ్ధుడనై హిందూ ముసల్మానుల శాశ్వత సఖ్యం కోసం పెనగులాడే మీ శ్రీయుతగా ఉండడానికి మా సోదరి అంబర్ రాకుమార్ని భార్యగా ఎలుపొమ్మనిచ్చారు. ఈ సంస్కరణ ఎందరెందరో సుక్షత్రియుల కంటకింపైపోయింది. క్షత్రియలోక మూర్ధన్యుడైన మా చిత్తూరు ప్రభు రామ ప్రతాప సింహం మొఘల్ సామ్రాట్యునకు సామంతుడుగా ఉన్నదాలకనే కదా నేటికి కందమూలాలు తింటూ తన పవిత్ర దేహాన్ని అడవి కల్పించుకున్నాడు.
0: సర్వ సైన్యాధిపతి
1: ప్రభు, నాకు సర్వ సైన్యాధిపతిత్వంతో పనిలే. ఒక క్షత్రియ జాతి అయిన నేల సమస్త భారతీయ సభ్య జాతులకు తలవంపుగా భారత సామ్రాజ్య సింహాసనం మీద బానిస కూతురు కనుసన్నలతో పాలించు చక్రవర్తి శాసనాలను ఫర్మానాలను శిరోధార్యమని తలచి నా వంటి ఆత్మాభిమానం గలవాడు సేవించలేడు. ప్రభు క్షమించండి.
2: మాన్సింగ్, మాన్సింగ్,
0: రాజధర్మం నిర్వర్తించే ఈ హృదయంలో దయా ప్రేమలకు స్థానం లేదు. ఎవరక్కడ
3: లేదు.
0: తెల్లవారక పూర్వమే అనార్కలిని సజీవ సమాధి చేయించు
2: రహస్యంగా. జహాపన, మనసారా ప్రేమించినందుకు మరణదండన మా జహాపన. అట్లయినచు భావి పరిణామాన్ని శంకించకుండా పరమశుడై ప్రేమించిన సహజాగా సలించేమి శిక్ష? ఆమె అపరాధము కన్నను రాకుమారుని అపరాధమే ఎన్నో విధములు అధికతరమైనది. క్షమించింది ఉత్తరవాత్సల్యం అతనిని శిక్షించకుండా మీకు అడ్డము వచ్చాడు. అసహాయ గదా అని ఇంత పని చేశారు కదా ప్రభు. ఒక్క మాట మనవి చేయకుండా ఉండలేదు. మీ సామ్రాజ్యంలో ఆమెకు రక్షణ లేకుంటే ఇట్టి ఘోర సాంఘిక నియమాలు మృత్యు క్రీడలు లేని ఏ దూర దేశాలకు పంపించి వేయలేకపోయినా ఇంత అన్యాయం చేస్తారా?
0: తొందరపడ్డాను. దారుణమైన శాసనం చేశాను. కరుణార్ద్రమైన నా హృదయాన్ని ఈ రాజకీయ లోహ కవాటాలు నిర్బంధించి పైకి పొందిలేదు.

0: అనాథ నా బిడ్డ, ఈ దీనగాయకుణ్ణి ఒక్కడిని శూన్య ప్రపంచంలో వదిలివేసి స్వర్గధామం చేరుకున్నావా? నీలోని కళాప్రావీణ్యమే నీకు మృత్యప్రాయమైపోయిందా? ఈ జీవితమంతా ఇక నిర్వేదంతో నీ మృత్యు వేదనలనే పాడుకునవలెనా బిడ్డ? బిడ్డ, అప్పుడే ఏనాడో ఏ చెట్టు క్రిందో నీ దిక్కులేని జీవితం రాలిపోతే ఏమయ్యేదాని ఓ బిడ్డ? నా చేతులారా తెచ్చి పెంచి సర్వ జగన్మోహనమైన నృత్యగాన కళలను అలంకరించుకొని తుడకు క్రూర వ్యాఘ్రములకు బలి చేశానా? సూర్యులలోని జ్యోతిస్తూ పోయింది, వృష్టికాల
1: అంధకారమైపోయింది. ఇక నీవు నాకు లేవా అనా? నీవులను విడిచిపెట్టావా? నేనే నిన్ను విడిచిపెట్టాను. ఆకాశ సీమల నుంచి అవతరించిన నీ అనంత ప్రేమతో కరగ్రహణం ఆశిస్తే అందుకోలేక అతాసుడు నేను నిర్భాగ్యుని. నేను నిర్భాగ్యుని. నువ్వు మరణింపలేదు. ఈ సరి నేను నిశ్చిత్ర ఒక చేశాడు, జయించాడు. మృత్యుని ఆహ్వానించుకుంటూ దీర్ఘ నిద్రపోయినావా? నేను పరిగెత్తి కలుపుకుంటాను.
2: కలుసు ప్రభు. చక్రవర్తి శాసనం.
1: శాసనం ఇష్టవరి పైన శాసనం. ఈ కఠోర శాసనాలకి అమృతమూర్తి అయిన నా అనర్హుడి బలి అయిపోయింది. మీ దాహం తలారది. ఈ శాసనాలు ఈ నిర్బంధపు పరమానాడు. ఇక అనార్కలిని చేరవే. అనార్కలి అప్పుడే మీ సామ్రాజ్యపు సరిహద్దులను దాటిపోయింది. అయ్యో అమ్మాయి శక్తి అబలైన అనార్పై ఎంత ముష్కరపు శాసనం. అసహాయ ప్రాణి కదా ఆయన చెలాయించిన మీ

0: కదా కలాపము. ఆమె కృంగిపోయి పడిన వేదన ధూమములో నుండి అగ్ని ప్రజ్వరిల్లి వికృత నినాదాలతో మీపై మీ సామ్రాజ్యముపై శపక్తురుద్ఘోషిస్తోందిరా. ఇది తరతరములా తగలగలదు. మొఘల్ రాజవంశాల్లో మానవత్వమే లభిస్తోంది. ఇక బంగారు కడ్డపై రత్నమయ కిరీటం పెట్టుకుని మీ చక్రవర్తి సామ్రాజ్యాన్ని గుండెల్లో దాచుకొని గాఢ నిద్రపోవాలి. ఈ స్త్రీ జీవ శివలో బ్రతికే ఉంటాడు.
1: మీరింతవరకు అనార్కలి నాటకం విన్నారు. రచన శ్రీ బూటుగూరి సత్యనారాయణరావు. నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు. సంగీతం శ్రీ ఓలటి వెంకటేశ్వర్లు. కాయనీ గాయకులు శ్రీ ఎన్సీబీ జగన్నాథాచార్యులు, శ్రీ ఓలటి వెంకటేశ్వర్లు. ఇందులో అనార్కలి ఎస్ గోపాలరత్నం, రాణి వింజిమూరి లక్ష్మి, సోఫియా శ్రీమతి ఎం నాగరత్నమ్మ, అక్బర్ శ్రీ ఎన్వీఆర్ సాంబశివరావు, సలీం శ్రీ ఏబీ ఆనంద్, తాన్సేన్ శ్రీ బందా, అబ్దుల్ ఫజల్ శ్రీ సి రామ్మోహన్ రావు, మాన్సింగ్ శ్రీ కె లక్ష్మీ నరసయ్య, వార్తాహరుడు శ్రీ నండూరి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి హైదరాబాద్.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. 4:03.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. యువలయ నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు తెలిస్తే మెసేజ్ చేయాలనిపిస్తే 8662848812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

ఈరోజు యువలయలో నేను అడగబోతున్నాను మొట్టమొదటి ప్రశ్న. ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు? ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి మీకోసం, ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు? ఇది ప్రశ్న.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా
1: సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
3: ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు అని అడిగాను. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు షేక్ హబీబుల్లా నర్తు ఆములూరు అల్లర్ మండలం నుంచి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి. ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య వీరందరూ పంపించారు లక్కవరం ఏలూరు జిల్లా నుంచి. అయితే నేను అడిగాను ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు అని అడిగాను, దానికి ఆన్సర్ పంపించండి. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో

భారతి కిషోర్ అనంతపురం నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా విజయవాడ నుంచి దుర్గాంబ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్, బిట్రా వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు గ్రామం నుంచి రాంగ్ ఆన్సర్ రండి ఒకసారి చెక్ చేసుకోండి, శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పెమ్మరాజు లలితా కుమారి తణుకు నుంచి, గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్, ఆయ్ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి సత్యనారాయణ భట్టి ప్రోలు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం దగ్గర రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ కరెక్ట్ ఆన్సర్, అడవి జ్వాల దేవులపల్లి హనుమంత్, ఓకే దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్, దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా పొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, రాజర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్, మహేంద్ర తెనాల నుంచి, మీ ఆన్సర్ నాకు అర్థం కాలేదండి, నేను అడిగాను ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా హుబ్బిల వెంకటేశ్వర్లు లక్ష్మీ నరేంద్రరెడ్డి రామకృష్ణయ్య మస్తాన్ బాషా కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, ముంతా పెద్దన్న గురుకుంట్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్తో ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్న మిరియం ఓకే పంపించారు. మీ పేర్లకి ఆన్సర్కి కొంచెం వేరియేషన్ ఉండేలా మెసేజ్ చేస్తే చదవడానికి తేలిగ్గా ఉంటుంది. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మన్మధరావు, శోభారాణి, ఉదయవంశి, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయ, కె శ్రీనివాస్, కృష్ణానగర్ గుంటూరు నుంచి పీర్జాదిగూడెం నుంచి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్, చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి, ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్, నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రఘువీర్ సింగ్, సూనాభాయి, రాధ, మున్నా ఏలూరు నుంచి, మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రముగుళి పద్మరాణి అక్షర కృప కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ క్వశ్చన్ అడుగుతున్నారు ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు, ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలకమరి నరసింహాచార్యులు విద్యుత్ నగర్ భెల్ హైదరాబాద్ నుంచి, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య.

అంతా అఖిల్. నాగార్జున, లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు మంగళగిరి నుంచి ఆదిశేష్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామ్దాస్ అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రాచారి. కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. కరెక్ట్ ఆన్సర్. కల్బకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్. కరెక్ట్ ఆన్సర్. దంపూరు బలరామ్ రెడ్డి, సుగుణమ్మ. ఇనమడుగు నుండి సౌదామిని, వసుంధర, తుమ్మా పద్మావతి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. దాసిరిపాలెం నుండి శివదాసరెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి ఉన్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, వెల్లుల్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి దుర్గాంబ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మిడతల్ రామ్మూర్తి, ఉరవకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరగంటి, బదరి, విశాల. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్మల్లి, ఫాతిమా. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కూనపరెడ్డి, రమేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో కొనుకొల్ల రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ. ఓకే, గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో శ్రీతేజ, సాయి చరణ్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఉప్పల్ నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామం నుండి మోక్షశ్రీ, నందు. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఎడ్లపల్లి లీలామహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్న, స్నిగ్ధ. లక్కవరం ఏలూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో సర్విశక్తి సుబ్బరామయ్య, చీరాల నుంచి. నాకు అందిన మెసేజెస్ మొత్తం చదివేశాను. ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని దేనిని పిలుస్తారు అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మోదుగు చెట్టు. కొంతమంది ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అనేది బ్యూటియా మోనోస్పెర్మా అనే శాస్త్రీయ నామం కలిగిన ఒక అందమైన ఆకురాల్చే చెట్టు. అయితే ఈ శాస్త్రీయ నామం కూడా చెప్పేశారు, వాళ్ళని కూడా కరెక్ట్ ఆన్సర్గానే చెప్పాను. దీనిని పలాష్, మోదుగా, అడవి జ్వాల అని కూడా పిలుస్తారు. ఇవి కూడా మెన్షన్ చేశారు, కంగ్రాచ్యులేషన్స్. ఇంకా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆకులు రాలిన తర్వాత ఈ చెట్టు నిండుగా ప్రకాశవంతమైన నారింజ, ఎరుపు రంగు పూలతో నిండి ఉంటుంది. ఇది కూడా కొంతమంది మెన్షన్ చేశారు. ఇంకా ఏంటంటే దూరం నుండి అడవిలో మంటలు అంటుకున్నట్లుగా కనిపిస్తుంది, అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇది కూడా కొంతమంది మెసేజ్ చేశారు. ఇంకా మెసేజెస్ వస్తున్నాయి, చూసేద్దాం. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, అవ్య, బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్ పంపించారు డాక్టర్ శ్రీనివాస్, శామల, గజ్వేల్ నుంచి. ఇంకా ఈ ప్రశ్నకి సమాధానం ఎవరూ పంపించొద్దు, ఎందుకంటే మాట్లాడేసుకున్నాం కాబట్టి. ఇక ఈరోజు యువలయలో రెండవ ప్రశ్న, లైబ్రరీ అనే పదం ఏ భాష నుండి పుట్టింది లేదా ఏ భాష నుండి వచ్చింది? లైబ్రరీ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. లైబ్రరీ అనే పదం ఏ భాష నుండి పుట్టింది?

లైబ్రరీ అనే పదం ఏ భాష నుండి పుట్టింది అని అడిగాను. చాలా మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం తెలగలపాలెం నుండి వెంకటేశ్వర్లు రెడ్డి జ్యోతి తులసి కౌశిక్. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని సత్యనారాయణ అరుణ్ కుమారి అశోక్ కుమార్ మానసవీణ మోక్షశ్రీ మోనిష్ సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా.

నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్. ఆకురాతి రామకృష్ణ రాజ్యలక్ష్మి చినమిరం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య సురేష్ రుక్మిణి రమ్య అఖిల్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహేంద్ర తెనాల్ నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో బి శివకుమార్ ముదిరాజ్ బీసీ కాలనీ నంద్యాల నుంచి. అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్హాని కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుంటూరు నుండి మల్లాది పాల్ చక్రవర్తి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్. భారతి కిషోర్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి. మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ అంటూ సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్సీ పాండు అశోక్ బాబు శోభన్ బాబు సాయిప్రకాష్ సుష్మ బ్రహ్మయ్య భవ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అగైన్ కరెక్ట్ ఆన్సర్తో దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం తెలంగాణ నుంచి. మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి అక్షరకృప. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ కరెక్ట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ వచ్చింది రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం రామ్మోహన్ రావు సత్యవతి శ్రీనివాసరావు సూర్యతేజ ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి రావిపాటి సత్యనారాయణ లక్ష్మీ సౌమ్య ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి గీతిక సిరి గాహ్న స్నిగ్ధ లక్కవర ఏలూరు జిల్లా నుంచి. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కె శ్రీనివాస్ కృష్ణానగర్ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కరెక్ట్ ఆన్సర్. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి భట్టిప్రోలు సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామం నుండి మోక్షశ్రీ నందు నాగూర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్వల్లి ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. ఓకే రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకసారి చెక్ చేసుకోండి. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సరోజిని మాయ ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఎం కొండరెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. గుండుగొలను కొనుకళ్ళ రమేష్ రామోజీ ముకుందాచార్యులు ముకుందాచార్యులు ఓకే శ్రీనివాస్ బాబు వీరందరూ పంపించారు కరెక్ట్ ఆన్సర్ని. కరెక్ట్ ఆన్సర్తో వెలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ తెలంగాణ. గుడ్ ఈవినింగ్ అంటూ యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మి కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఒంగోలు నుంచి హనుమంతు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి కుంచివన్పేట నుంచి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలకమర్రి నరసింహాచార్యులు విద్యుత్నగర్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మీ కామేశ్వరి పూర్ణచంద్ర మానస లలిత గుంటూరు నుంచి

అయ్య చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు గోపాల్ ఆచారి, అక్కయ్యమ్మ, శ్యామలరాణి, ప్రకాష్ రాజ్, తమిళనాడు దొడ్డేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపల్లి నుండి శివదాసరెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో ఉప్పల్ నుంచి శ్రీతేజ, సాయి చరణ్. కరెక్ట్ ఆన్సర్తో ప్రణవి, ప్రణుతి, ఆర్కేపురం న్యూఢిల్లీ నుంచి. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా దగదర్త మండలం చెన్నూరు నుంచి వనం, శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్. సుచరిత నాగప్రసన్న ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. మీ నుంచి వచ్చిన మెసేజెస్ అన్నీ చదివేశాను. లైబ్రరీ అనే పదం ఏ భాష నుండి పుట్టింది అని అడిగాను. లాటిన్ భాష నుండి వచ్చింది లైబ్రరీ. ఈ పదం లాటిన్ పదమైన లిబర్ అనే పదం నుండి ఉద్భవించింది. దీనికి పుస్తకం అని కూడా అర్థం. అక్షరాల ఇది పుస్తకాలను భద్రపరిచే స్థలాన్ని సూచిస్తుంది. అదన్నమాట సంగతి. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకో ప్రశ్న, పిఎం ఉషా పథకం దేనికి సంబంధించింది? పిఎం ఉషా పథకం దేనికి సంబంధించింది తెలిస్తే 8662488812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, పిఎం ఉషా పథకం దేనికి సంబంధించింది?

పిఎం ఉషా పథకం దేనికి సంబంధించింది అని అడిగాను, ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కుంకలమరు గ్రామం తెలగలపాలెం నుండి వెంకటేశ్వర్లు, రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని, సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇంకా ఎవరు విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, చెబ్రోల్ రామకృష్ణయ్య, సుభాషిణి, ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో ఎం కొండరెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద. కరెక్ట్ ఆన్సర్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో సుదర్శనం, శ్రీకుమార్, పెరుమాల్, శ్రీవాణి, ఢిల్లీ నుండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు హనుమంతు, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో ఆర్ఎన్ మియన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి, సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతిక, సిరీస్, గాహ్న, స్నిగ్ధ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివశరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో అంగర్ కళాధర్, శారద, న్యూఢిల్లీ నుంచి. శేషాద్రి, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, అక్షర కృప, శ్యామ్, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం దగ్గర రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే మహేంద్ర, తినాల నుంచి. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా, ఇంకా బిట్రా, వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లె, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి. కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మీ పేరు షేక్ మహబూబ్ సభాని, కొత్తపేట నుంచి. కరెక్ట్ ఆన్సర్తో సుబ్రహ్మణి, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఆత్మకూరు నుంచి ఆదిశేష్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, కె శ్రీనివాస్, కృష్ణానగర్, గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. నమస్తే అంటూ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామం నుండి మోక్షశ్రీ, నందు, నాగూర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఇంకా కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, ప్రవీణ. కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్, హోస్కోట్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు చంద్రశేఖర్, కొల్లాపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తోనే ఆశా శ్రీనివాస్.

నెల్లూరు నుంచి. గణేష్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో అనంతపురం నుంచి భారతి కిషోర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కే బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి. ఇంకా ఎవరంటే యూపీ వారణాసి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగప్రసన్న సుచరిత ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోలి మండలం వీవర్స్ కాలనీ నుండి మోదుగుండు రాజేష్ చరణ్ సాహిత్య సౌమ్య అంజలి సరళ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. బి శివకుమార్ ముదిరాజ్ విసి కాలనీ నంద్యాల నుంచి. మహమ్మద్ ఇనాయతుల్లా అష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి కుంచివాన్పేట నుంచి కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే తంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి. సౌదామిని వసుంధర తుమ్మ పద్మావతి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎవరు దుర్గాంబ విజయవాడ నుంచి. హైదరాబాద్ నుంచి చిలకమరి నరసింహాచార్యులు విద్యుత్ నగర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఏ రాధాకృష్ణ లక్ష్మీ మానస వాసు లలిత గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కేదర్ వీరేష్ రాజోలి మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. ఉప్పల్ నుంచి శ్రీతేజ సాయిచరణ్ కరెక్ట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరపాలెం నుండి శివదాసరెడ్డి తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాస శ్యామల గజ్వేల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి రాంగ్ ఆన్సర్ అండి ఒకసారి చెక్ చేసుకోండి. మార్కపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వెళ్ళి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనన్ శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఆన్సర్ ఏంటంటే, అసలు క్వశ్చన్ ఏంటంటే, పిఎం ఉషా పథకం దేనికి సంబంధించింది అని అడిగాను. ఉన్నత విద్యకు సంబంధించింది. పిఎం ఉషా ప్రధానమంత్రి ఉచ్చతారు శిక్షా అభియాన్, ఇది కూడా కొంతమంది మెన్షన్ చేశారు, అనేది భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖ వారు 2023 జూన్ నెలలో ప్రారంభించిన ఒక కేంద్ర ప్రాయోజిత పథకం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలలో నాణ్యత, మౌలిక సదుపాయాలు, సమానత్వం, ఇంకా విద్యా సంస్థల శ్రేష్ఠతను మెరుగుపరచడం. ఇది కూడా చాలామంది మెన్షన్ చేశారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. రేపటి యువలయలో కలుసుకుందాం. మీ అందరి కోసం ఈ పాట.

0: యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. లయ విన్యాసం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నాకు 3,000 ఇవ్వండి.
3: ఎందుకురా?
2: నా పాకెట్ మనీ.
3: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
2: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
3: అరేవా, నాకు కూడా నేర్పించి. నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
2: మరి మీ మొబైల్ ఇవ్వండి.
3: ఇదిగో,
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
5: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
0: ఈనాటి లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ ఎం దక్షిణామూర్తి గారి ఢోలు వాయిద్యం వింటారు. తిస్రజాతి తాళం, తిస్రజాతి త్రిపుట తాళం.

0: మీరు ఇంతవరకు లైవ్ విన్యాసం కార్యక్రమంలో శ్రీ ఎం దక్షిణామూర్తి గారి ఢోలు వాయిద్యం విన్నారు. తిస్ర జాతి త్రిపుట తాళం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటారు. నిలయంలో సమయం 5:10. ఇప్పుడు మీరు వింటారు ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం వనితావాణి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అదేవిధంగా కెరీర్ గైడెన్స్, ఇంకా యువతకు నచ్చేటువంటి సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు వింటారు. అనంతరం విహారీ కార్యక్రమంలో బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. ఇంకా జానపద గేయాలు కూడా వింటారు. 7:00 అలనాటి మధుర గీతం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వింటారు. హోమ్ గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్ యాజమాన్యం. అనంతరం పొలం కబుర్లు. 7:45 చిత్రసీమ సినీ గీతాలు. 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన కార్యక్రమానికి తెలుగు అనువాదం మనస్సులో మాట హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. ఇక 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 11:10 మా కార్యక్రమాలు సమాప్తం.

మీరు వింటున్నారు ప్రసార విశేషాలు 102.7 మెగాహెడ్జ్ పై. తిరిగి రేపటి ప్రసారంలో 5:50 చరిత్ర పుటల్లో ఈరోజు కార్యక్రమం వింటారు. 6:00 దేశభక్తి గీతం, 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శివస్తోత్రాలు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీ పి పెంచలయ్య గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 పొలం కబుర్లు. ఇక 7:00 ప్రసార విశేషాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమాలు వింటారు. సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన భక్తితోటి ఈ కార్యక్రమం వింటారు. ఇంకా కథానిక వింటారు. చిట్టి కర్తవ్యం రచన మరియు సమర్పణ శ్రీ అన్నం శివకృష్ణ ప్రసాద్.

ఇంకా ఒక్కసారి వాడి పారవేసే ప్లాస్టిక్ వస్తువుల నిర్మూలన గురించి శ్రీనివాసరావు గారి ప్రసంగం కూడా వింటారు. ఇక 8:35 ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం వింటారు. సమర్పణ బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీతవనం నాగేశ్వరరావు. 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు శ్రోతలు కోరినటువంటివి. 9:30 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. ఇక తిరిగి రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 ప్రసార విశేషాలు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు కార్యక్రమం వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం. ఇక 6:30 గ్రామదర్శిని కార్యక్రమాలు వింటారు. సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం కూడా వింటారు. ఇక 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలు. మీరు ఇంతవరకు ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఈనాటి వనితవాణి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. మరి మీరు చేయవలసిందల్లా 0861233311 లేదా 0861233311కు కాల్ చేసేవచ్చు. మరి ఒక కాల్ మనం ఫస్ట్ కాల్ తీసుకోబోయే ముందు ఒక ప్రకటన వినేసేద్దాం.
1: मेरा जूता है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी चेप्पुल संगति वच्चिंदि काबट्टी मन श्रोतलकु ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి
2: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్
0: వనిత వాణి కార్యక్రమంలో ప్రకటన విన్నారు. ఇప్పుడు మరి మహిళా శ్రోతలు ఫోన్ చేయడానికి మరి ఫోన్ చేయవలసినటువంటి ఫోన్ నంబర్స్ కూడా తెలియజేశాను. మరి ఫస్ట్ కాలర్తో అయితే మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో
3: హలో
0: హలో గుడ్ ఈవినింగ్.
3: నేను నెల్లూరు బాలాజీ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు లిఖిత.
0: లిఖిత గుడ్ ఈవినింగ్. లిఖిత చెప్పు, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నావు?
3: శోభన్ బాబు దేవత నుంచి గాలి చెప్తోంది ఏమని, ఆ సాంగ్ కావాలి.
0: చల్లగాలి చెప్తోంది. ఓకే లిఖిత, మరి వినేసేస్తావా ఈ పాట? విందామా పాట? యా వినేసే సాంగ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: వనితావాణి కార్యక్రమంలో మరి యొక్క కాలర్తో అయితే ఇప్పుడు మనం మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, నమస్తే, వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం. బాగున్నాను వెంకటమ్మ, బాగున్నావా? ఏంటి, వర్షం పడుతుందా పడట్లేదా? పడలేదా? ఓకే, కానీ వర్షం అయితే పడుతుంది ఈరోజు. అవునా? ఓకే, మరి ఈరోజు మరే పాట విందా మీ మబ్బుల్లో నీకోసరం? ఏం పాట, ఎందులో నుంచి, ఏ చిత్రం? రంగూన్ రౌడీయా? ఓకే, మరి సరే, మరి వినేస్తామా పాట? ఓకే వెంకటమ్మ, ఇలాగే కాల్ చేస్తుంది, వినేసే సాంగ్.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి,
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ATM లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: ప్రకటనలు విన్నారు, తరువాతిగా వనితావాణి ప్రత్యక్ష

0: నేను కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలి అనుకున్నట్లయితే 0861233311 లేదా 102కు కాల్ చేసేయవచ్చు. ఓకే అండి, మరి ఒక కాలర్తో అయితే మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం. ఓకే, కాల్ కట్ అయింది. హలో హలో హలో, నమస్తే అండి.
1: హలో,
0: నమస్తే అండి. నమస్తే, శుభ సాయంత్రం అండి. చాగుల్ గారు బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. లాస్ట్ వీక్ కూడా కాల్ చేయలేదు అనుకుంటా కదా. అవును, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, మరి ఈరోజు ఏ చిత్రం నుంచి పాట కోరుతూ ఉన్నారు?
1: మాయని మమత పాట చిత్రం.
0: మారని మమత, మారని మమతనా, మాయని మమతనా? ఓకే, మారని మమత. ఇంకొకసారి చెప్తారా మూవీ నేమ్ ఏమైనా, చిత్రం పేరు? మాయని మమత. ఓకే ఓకే, ఓ మై గాడ్, 1970s. ఓకే, అందులో నుంచి ఏ పాట అండి? ఓకే, అంతేనా, ఇంకేమైనా పాడతారా? పాడలేరా? సరే, మరి మీకోసం ఈ పాట వచ్చేసింది, వినేసేయండి. ఓకే,
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి, వినండి.

0: వనితవాణి కార్యక్రమంలో మరి ఒక కాలర్తో అయితే ఇప్పుడు మనం మాట్లాడేసేద్దాం. హలో,
1: మేడం.
0: నమస్తే అండి.
2: హలో
0: హలో, నమస్తే అండి.
2: నమస్తే మేడం.
0: నమస్తే, ఐ థింక్ లక్ష్మి గారు.
2: లక్ష్మి గారు.
0: ఓకే అండి, లక్ష్మి గారు. సో ఫస్ట్ కాల్ మీరు చేస్తారు, బట్ కాల్ వెళ్ళిపోయింది. బట్ కలవలేదా? బట్ కలిసిందిగా చివరికైనా కూడా. యా, చెప్పండి లక్ష్మి గారు, ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నారు ఈరోజు?
2: నిత్యమ్మ సినిమాలో.
0: ఓకే.
2: వృందావన మది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఆ పాట ఏంటి మేడం?
0: బా, ఇంత చక్కగా పాడుతున్నారండి, కొంచెం పాడొచ్చు కదా?
2: అవునా?
0: సరే, అయితే చాలా బాగా పాడారు. ఓకే, నెక్స్ట్ టైం ఈసారి కాల్ చేసినప్పుడు కొంచెం పాట ప్రిపేర్ రిహార్సల్ అయ్యండి, పాడండి. మీరు ఇప్పుడు కోరినటువంటి పాట అయితే వచ్చేస్తుంది, వినేసేయండి. ఓకేనా? ధన్యవాదాలండి. యా, వినండి.

0: చక్కటి సినీ గీతాలను శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలనైతే మీరు వింటూ ఉన్నారు. మరి ఒక కాలర్తో అయితే ఇప్పుడు మనం మాట్లాడేసిద్దాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: మేఘనా మేడం గారికి ప్రత్యేకమైన గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: మేడం గారు
0: చెప్పండి.
1: ఇప్పుడు దాకా మా పాప మీకోసం చూసి చూసి ఇప్పుడే రొటీల్ పండగకి వెళ్ళిపోయారు మేడం.
0: అయ్యో, అవునా? ఓకే ఓకే.
1: అసలు నిజంగా ఈ రోజు అంత డిసప్పాయింట్ నేను ఎప్పుడు కాల. అసలు
0: అవునా అండి? సరే, తను ఏదైతే కోరిందో పాట చెప్పండి, నేను వేస్తాను. ఓకే,
1: క్షేమంగా వెళ్ళి లాభంగా రాండి సినిమాలో.
0: ఓకే,
1: ఆడవాళ్ళం అండి మేము. ఆ పాట అంటే ఆ అమ్మాయికి ఇష్టం.
0: సరే అండి. తన పేరు
1: వెళ్ళిపోయారు.
0: అవునా? ఓకే అండి.
1: మీరు కూడా వచ్చే

0: అండి మేఘనా మేడం గారు.
1: నేను వెళ్ళేసి వచ్చేసాను కూడా అండి.
0: ఎప్పుడు మేడం?
1: వెళ్ళాను, ఫస్ట్ డేనే వెళ్ళేసి వచ్చానండి.
0: ఈరోజు ఏంటంటే నెల్లూరు జిల్లా మొత్తం పోతారు మేడం.
1: అవునవును. యా అండి, ఓకే, థ్యాంక్ యూ.
0: అవునవును, చేస్తుంది కదా ఒక మూడు రోజుల నుంచి.
1: ఓకే.

ఓకే అండి, చక్కటి సినీ గీతాలను అయితే విన్నారు. మరి శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను వనితవాణి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మరి సమయానుభావం వలన కాల్స్ అయితే స్వీకరించలేకపోతున్నాం. ఇంకా అయితే కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో మరి ఈరోజు కాల్ చేసినటువంటి లిఖిత, వెంకటమ్మ గారు, చాగులు గారు, లక్ష్మి గారు అండ్ లాస్ట్గా సయ్యద్ జాకీర్ గారు వారి యొక్క కుమార్తె ఆయేష. ఓకే అండి, మరి మీరందరూ కాల్ చేసినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతటితో ఈనాటి వనితవాణి కార్యక్రమం సమాప్తం.

ఈనాటి యువత.

0: ంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, అలాగే విధంగా కెరీర్ గైడెన్స్ కూడా వింటారు. ఇంకా యువతకు నచ్చేటువంటి కొన్ని సినీ గీతాలను. మరి ముందుగా అయితే ఒక ప్రకటన వినేసేద్దాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మరి ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ముందుగా అయితే మనం విందాం ఉద్యోగ సమాచారాన్ని. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి భారత వాయుసేన అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకైతే నోటిఫికేషన్ విడుదల చేసింది. బట్ దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు విధానం, అదేవిధంగా మరి చివరి తేదీలు, ఎవరెవరు వయోపరిమితి, అర్హత, దీనికి సంబంధించినటువంటి వివరాలను నేను మీకు ఇప్పుడు తెలియచేస్తాను. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపత్ స్కీమ్ కింద అగ్నివీర్ వాయు 2027 బ్యాచ్ నియామకం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చేసరికి దీనికి సంబంధించినటువంటి అర్హత కనీసం 50% మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ 10+2 ఇంటర్మీడియట్ సైన్స్ కానీ ఇతర సబ్జెక్టులు లేదా ఇంటర్ వొకేషనల్ లేదా 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ లేదా కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా తత్సమాన ఉత్తీర్ణత. సో నిర్దిష్ట శారీరక దారుఢ్య అండ్ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి, ఇవి అర్హతలు. అండ్ వయోపరిమితి చూసినట్లయితే 1/7/2005 నుంచి 1/1/2010 మధ్య జన్మించి ఉండాలి. మరి చూసినట్లయితే పురుషులు లేదా మహిళలు వారి యొక్క ఎత్తు 152 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. ఈశాన్య లేదా ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతాలకు చెందినటువంటి మహిళలు అభ్యర్థులకైతే 147 సెంటీమీటర్లు సరిపోతుంది. మరి దీనికి సంబంధించినటువంటి వేతనం కూడా 30,000 రూపాయల వరకు ఉంటుంది మొదటి సంవత్సరంలో, 2వ సంవత్సరం 33,000, అదేవిధంగా 3వ సంవత్సరం 36,500, 4వ సంవత్సరం 40,000. వీటితో పాటు అదనంగా రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్సెస్ ఉంటాయి. సో 4 సంవత్సరాల సేవ అనంతరం సుమారు 10.04 లక్షలు వడ్డీ మినహా కూడా అందుతుంది. సో ఎంపిక ప్రక్రియ చూసినట్లయితే ఫేజ్ 1లో ఆన్లైన్ రాత పరీక్ష ఉంటుంది, ఫేజ్ 2లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, అడాప్టబిలిటీ టెస్ట్ ఒకటి ఉంటుంది, అడాప్టబిలిటీ టెస్ట్ 2 రెండు ఉంటాయి. అదేవిధంగా దీంట్లో ఫేజ్ 3లో కూడా మళ్ళీ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది. సో తర్వాత దీని ఎంపిక ఏ విధంగా చేస్తారు అంటే ధృవపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ అనేటువంటిది నిర్వహిస్తారు. మరి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజు వచ్చేసరికి 550 రూపాయలు ప్లస్ జిఎస్టీ యాడ్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి తేదీలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇంకా ప్రారంభమైతే అవ్వలేదు, 6/7/2026 ప్రారంభమవుతుంది. సో ఆన్లైన్ పరీక్షలు ఎగ్జామ్స్ కూడా మీకు మరి అవుతాయి. లైక్ రిజిస్ట్రేషన్ గడువు వచ్చేసరికి 26/7/2026, ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం వచ్చేసరికి సెప్టెంబర్ 22, 23 ఈ డేట్స్లో టినాంట్గా ఇచ్చారు. మరి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో సో ఇందులో చక్కటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మరి ఇంకా సెప్టెంబర్ అంటే మనకు చాలా మంత్స్ ఉన్నాయి. సో చక్కగా ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క వయోపరిమితి కలిగి అండ్ శరీర ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా, మరి అదేవిధంగా మీకు మార్క్స్ కూడా 50% మార్క్స్ తోటి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లో ఉన్నట్లయితే కనుక చక్కగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి యూటిలైజ్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా. ఓకే, మరి అదేవిధంగా మీరు చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి https://iafrecruitment.edcil.co.in లేదా అగ్నివీర వాయు. సో దీంట్లో చూడవచ్చు. మరి ఈ నోటిఫికేషన్లో మీరు ఇంకా అయితే నోటిఫికేషన్ విడుదల చేయలేదు, ఐ మీన్ 6th ఈ నెక్స్ట్ జూలై 6న నోటిఫికేషన్ అనేటువంటిది ఆన్లైన్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ముందుగానే ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉన్న వారికి ఇదొక గొప్ప అవకాశంగా కూడా

భావించండి, లైక్ యూ హ్యావ్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, సో 3 మంత్స్ ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వచ్చు ఎగ్జామ్కి. ఓకే, మరి ఒక ఉద్యోగ సమాచారాన్ని మనం యువత రంగంలో వినబోయే ముందు ఒక సినీ గీతాన్ని అయితే వినేసేద్దాం ఫ్రమ్ కోర్ట్ మూవీ.

0: యువతరంగం కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: ప్రకటనలు విన్నారు. తరువాతిగా విందాం మరి యొక్క ఉద్యోగ ప్రకటన, ఉద్యోగ సమాచారాన్ని విందాం. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ CUHP డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి వివరాలు మీకు నేను మీకు ఇప్పుడు తెలియచేస్తాను. పోస్ట్ వివరాలు వచ్చేసి మెడికల్ ఆఫీసర్ మహిళ ఒకటి పోస్ట్ ఖాళీగా ఉంది. ప్రైవేట్ సెక్రటరీ గ్రూప్ బిలో ఒక పోస్ట్. హిందీ ట్రాన్స్లేటర్ ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. లోయర్ డివిజన్ క్లర్క్ LDC ఒకటి. ల్యాబొరేటరీ అటెండెంట్ వచ్చేసరికి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి 6 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి అర్హత, గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 10వ తరగతి లేదా ITI లేదా సైన్స్ స్ట్రీమ్, ఇంటర్మీడియట్ డిగ్రీ MCA MCI అండ్ MBBSలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. మరి గరిష్ట వయోపరిమితి వచ్చేసరికి 32 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వరకు ఉండాలి. మరి దీనికి సంబంధించి వేతనం 18,000 రూపాయల నుంచి 56,100 రూపాయల వరకు కూడా ఉంటుంది. అదే కాకుండా ఇతర అలవెన్సెస్ కూడా అదనంగా లభిస్తాయి. సో మరి దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్ లేదా OBC EWS వారికి వచ్చేసి 1750 రూపాయలు అండ్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది 250 రూపాయలు ప్లస్ పరీక్ష ఫీజు, మొత్తం 1500. సో SC ST PWD మహిళా అభ్యర్థులకు వచ్చేసి 1500 రూపాయలు అండ్ ప్రాసెసింగ్ ఫీజు అయితే లేదు, కేవలం పరీక్ష ఫీజు వచ్చేసి 1500 రూపాయలు. సో దరఖాస్తు ప్రక్రియ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎంపిక విధానం స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. మరి దరఖాస్తుకు చివరి తేదీ జూలై 26, 2026. సో ఇది దరఖాస్తుకు చివరి తేదీ. అండ్ ఒకవేళ అఫీషియల్ వెబ్సైట్ని మీరు చూడాలి అనుకున్నట్లయితే https://cuhimachal.ac.in cuhimachal.ac.in ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్. మరి మీ ఎవరైనా అర్హులుగా ఉన్నట్లయితే దీనికి కూడా మీరు నోటిఫికేషన్కి అప్లికేషన్ వేసుకోవచ్చు. ఓకే, అండ్ మరి యొక్క ఉద్యోగ సమాచారాన్ని మనం వినబోయే ముందు ఒక సినీ గీతాన్ని అయితే వినేసేద్దాం ఫ్రమ్ ఆ చిత్రం నుంచి.

0: చక్కటి సినీ గీతాన్ని అయితే విన్నారు. మరి ఇప్పుడు కొన్ని ప్రకటనలు అయితే వినేసిద్దాం.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: యువతరంగం కార్యక్రమంలో మరి చివరి ఉద్యోగ సమాచారాన్ని అయితే మనం విందాం. ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్లో తాత్కాలిక ప్రాతిపాదికన ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతోంది. మరి దీనికి సంబంధించినటువంటి అర్హత చూసినట్లయితే ఆ పోస్టుల వివరాలు వచ్చేసరికి ఇంజనీర్ ఎలక్ట్రికల్ దీనికి సంబంధించినటువంటి పోస్ట్ అండ్ అర్హత వచ్చేసరికి ఏఐసిటిఈ గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్తో బీఈ లేదా బీటెక్లో ఉత్తీర్ణత అయి ఉండాలి. అండ్ అర్హత పొందినటువంటి తర్వాత కనీసం 5 ఏళ్ల పాటు పెద్ద ఆసుపత్రులు లేదా

సంస్థలు, పారిశ్రామిక ప్రాజెక్టులలో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉండాలి. అండ్ హెచ్టీఈ లేదా ఎల్టీఈ సబ్స్టేషన్స్, ట్రాన్స్ఫార్మర్లు, డీజీ సెట్లు, లిఫ్ట్లు, ఎస్కలేటర్ అండ్ సెంట్రల్ యూపీఎస్, సో ఇలా వాటన్నిటి మీద కూడా, ఎలక్ట్రికల్ వ్యవస్థలపై అన్నిటి మీద పరిజ్ఞానం అనేటువంటిది ఉండాలి. మరి సో వేతనం చూసినట్లయితే నెలకు 80,000 రూపాయల నుంచి 100,000 రూపాయల వరకు ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. మరి దరఖాస్తు వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దరఖాస్తుకు చివరి తేదీ 8/7/2026. సో మరి మీరు సందర్శించవలసినటువంటి వెబ్సైట్ https://tmc.gov.in. ఇందులో చూడవచ్చు. అండ్ ఇంకొక పోస్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో కత్రాలో ఉన్నటువంటి 67 టీచింగ్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతోంది. మరి దాంట్లో ప్రొఫెసర్ ఒక పోస్ట్, అసోసియేట్ ప్రొఫెసర్ ఒకటి, అసిస్టెంట్ ప్రొఫెసర్ 65, మొత్తం ఖాళీలు వచ్చేసరికి 67 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి దీంట్లో విభాగాలు చూసినట్లయితే ఆర్కిటెక్చర్ అండ్ ల్యాండ్స్కేప్ డిజైన్, బయోటెక్నాలజీ లేదా బిజినెస్ లేదా కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, ఎకనామిక్స్, ఫిలాసఫీ, ఫిజిక్స్, సంస్కృతం, హిందీ తదితరాలు అయితే విభాగాలు ఉన్నాయి. అండ్ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషాలిటీలో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లైక్ ఇన్ సివిల్, మెకానికల్, సిఎస్సి, ఈసీఈ, బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి వాటిలలో ఉండాలి. బిజినెస్ వచ్చేసి మేనేజ్మెంట్, ఇంకా సిఏ లేదా ఎంకామ్, ఆర్కిటెక్చర్ లేదా తత్సమాన డిగ్రీ, పీజీ, పిహెచ్డితో పాటు యూజీసీ లేదా సిఎస్ఐఆర్, నెట్, స్లెట్, సెట్, గేట్ లేదా జీపాట్ లేదా సిఈఈడిలో ఉత్తీర్ణులై ఉండాలి. సో ఇన్ని అర్హతలు ఉండాలి. దరఖాస్తు ఫీజు వచ్చేసరికి 1,000 రూపాయలు జనరల్ కేటగిరీ, అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎంపిక విధానం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ 22/7/2026. మరి మీరు సందర్శించవలసినటువంటి వెబ్సైట్ https://smvdu.ac.in. సో ఇదొక అఫీషియల్ వెబ్సైట్, చూడవచ్చు. ఓకే, ఉద్యోగ సమాచారాన్ని విన్నారు. మరికొన్ని ప్రకటనలు అయితే ఇప్పుడు మనం విందాం.

ಸಹಕಾರಿ, ಮೀ ಯಾತ್ರಾ ಸಹಾಯಕಾರಿ. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారీ కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారీ సంచికలలో గతంలోలాగా పుణ్యక్షేత్రాలతో పాటు ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారీ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి. విహారీ, మీ యాత్ర సహాయకారి.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: మీరింతవరకు యువతరంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

0: అన్ని కావాలంతే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
1: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
0: ఏది నీ కార్డు పిన్ ఇయ్యి, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
1: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
0: బై గర్ల్స్,
2: ఎక్కడికి వెళ్తున్నావు?
0: వినలేదా? నో షేరింగ్.
3: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రక్షణ విమానయాన రంగాల్లో దేశం స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య చివరి T20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఫలితంగా రాష్ట్రంలో రానున్న 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణం కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. రక్షణ విమానయాన రంగాల్లో స్వావలంబన సాధించే దిశగా భారత్ ఇప్పటికే అనేక మైలురాళ్లను చేరుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై మాట్లాడారు. డిఆర్డీఓ దేశీయంగా అభివృద్ది చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ ను విజయవంతంగా పరీక్షించిందన్నారు. ఇటీవల నావికాదళంలోకి ప్రవేశించిన 3 యుద్ధనౌకలు పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారయ్యాయని పేర్కొన్నారు. దేశీయంగా తయారైన తొలి C-295 విమానం కార్యకలాపాలు ప్రారంభం దేశ సాంకేతిక స్వావలంబనకు నిదర్శనమన్నారు. C-295 విమానంతో పాటు మరో 40 విమానాలు దేశంలో తయారవుతున్నాయని, దీనివలన దేశీయ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు కూడా బలోపేతమవుతాయని తెలిపారు. దీనివల్ల వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం మరింత బలపడుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ
5: ఏవియేషన్ సెక్టర్ మే దేశ్ నే ఏక్ బడీ సఫలతా పాయీ. C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
4: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పిలుపు మేరకు పొదుపు చర్యలు పాటించిన దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ బంగారం కొనుగోళ్లను తగ్గించడంతో పాటు ఇతర పొదుపు చర్యలను ప్రజలు చేపట్టారని అన్నారు. ప్రపంచ స్థాయి సంక్షోభాన్ని భారతీయులు కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. వర్షపు నీటిని పొదుపు చేయాలనే సంకల్పంతో క్యాచ్ ది రెయిన్ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకువెళ్లాలని నరేంద్ర మోదీ కోరారు. రానున్న గణేష్ చతుర్థి ఉత్సవాల కోసం ప్రజలు కేవలం మట్టి వినాయక విగ్రహాలనే కొనుగోలు చేయాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూర్తిగా దూరం పెట్టాలని ప్రధానమంత్రి సూచిస్తూ
5: గణపతి బప్పాకి జో మూర్తి స్థాపిత హో వో హమారే దేశ్ కి మిట్టి సే బని. జో లోగ్ గణేష్ జీ కి మూర్తియాం బనాతే హై ఉన్సే భీ మేరా ఆగ్రహ హై కి వే మిట్టి కి మూర్తియోం కో ప్రాథమికతా దే ఔర్ జో లోగ్ మూర్తియాం ఖరీదతే హై వే భీ యహ జరూర్ దేఖే కి గణపతి బప్పా కి మూర్తి కిస్ సే బని హై ఔర్ కిస్ దేశ్ మే తయార్ హుయీ హై. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సే బని మూర్తియాం బిల్కుల్ న ఖరీదే. జబ్ హమ్ స్థానీయ కారీగరో సే మూర్తి ఖరీదతే హై హమ్ వోకల్ ఫర్ లోకల్ కే సంకల్ప్ కో మజబూత్ కర్తే హై.
4: రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్ర

చంద్రబాబు నాయుడు చిన్నారులకు ఈరోజు పోలియో చుక్కలు వేశారు. జాతీయ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి వేయించాలని తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం అమలుకు చేసిన ఏర్పాట్లను కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలోపు వయసు ఉన్న సుమారు 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని అధిగమించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ పీడీపీఎస్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ పరిణామాలతో మ్యాంగో పల్ప్ ఎగుమతులు నిలిచిపోవటం, పరిశ్రమలు కొనుగోళ్లు నిలిపివేయడంతో మార్కెట్లో తోతాపురి ధరలు పడిపోయాయని లేఖలో పేర్కొన్నారు. మామిడి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 281 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్ఏ కోరి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ జూలై 1వ తేదీన నిర్వహించే విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారని అన్నారు. జాతీయ విద్యా విధానం మార్గదర్శకాలను 100% అమలు చేసిన తొలి విశ్వవిద్యాలయంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని, 1200 మందికి పైగా విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారని తెలియజేశారు. మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా పలువురు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం వేదికగా నివాళి అర్పించారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాజనీతిజ్ఞుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన పివి నరసింహారావు తెలుగువారు కావటం మనందరికీ గర్వకారణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశంలో ఏ ఒక్కరూ పోలియో బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవనం సాగించడానికి పల్స్ పోలియో కార్యక్రమం దోహదపడుతుందని రాష్ట మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈరోజు సాలూరు పట్టణంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వ కార్యక్రమానికి సహకారం అందించాలని కోరారు. భారత్ ఐర్లాండ్ల జట్ల మధ్య చివరి టీ20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు 1 ఓవర్లో 13 పరుగులు చేసింది. శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. వాతావరణం. ఉపరితల ఆవర్తనం ద్రోణి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణం కేంద్రం తెలిపింది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. ఈదురుగాలులకు గంటలకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రక్షణ విమానయాన రంగాల్లో దేశం స్వావలంబన సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య చివరి టీ20 క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు మరి.
1: వెళ్ళి
0: లేదా ఇంటర్నెట్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
1: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
0: ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. నిలయంలో సమయం 6:30 దాటి 13 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు గ్రామదర్శిని కార్యక్రమాలు. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు, అనంతరం విహారీ కార్యక్రమంలో బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం కొన్ని జానపద గేయాలు. మరి ముందుగా విందాం కొన్ని ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా
2: సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు. మరి ముందుగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వార్తలను విందాం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు నిర్వహించనున్నటువంటి పల్స్ పోలియో కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. మరి 0 నుంచి 5 ఏళ్లలోపు వయస్సున్నటువంటి పిల్లలకు పోలియో వ్యాక్సిన్ 2 చుక్కలు కూడా వేశారు. అదేవిధంగా 7074 బృందాలను అందుబాటులో కూడా ఉంచారు. మరి 1620 పోలియో బూత్లను కూడా ఏర్పాటు చేశారు. 82 మొబైల్ బూత్లు ఏర్పాటు చేయగా వాహనాల ద్వారా కూడా గుర్తించినటువంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పిల్లలకు చుక్కల మందులు కూడా వేశారు. ఇందులో ఆర్టీసీ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో 85 ట్రాన్సిట్ పోలియో బూత్లను అదనంగా కూడా ఏర్పాటు చేశారు. పర్యవేక్షణకు 252 మంది రూట్ సూపర్వైజర్లు, 166 మొబైల్ టీంలు నియమించినట్లు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి ఉమామహేశ్వరి తెలిపారు. మరి ఒక స్థానిక సమాచారం. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి బారా షాహీద్ దర్గా ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోతుంది. మరి అమరవీరుల సమాధుల దర్శనం అనంతరం ప్రాంగణంలోని మిగతా వాటిని కూడా దర్శించుకుంటూ ఎర్ర దర్గాలో నమాజులు కూడా చేస్తున్నారు. మరి మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ ఏదైనా మంచి జరగాలని కోరుకునేటువంటి వారు చిల్లర నాణ్యాన్ని గోడలపై అతికిస్తే శుభం జరుగుతుంది అన్నటువంటి నమ్మకంతో గోడలపై కూడా అతికిస్తున్నారు. అదేవిధంగా దర్గాలో ఉన్నటువంటి భక్తులు ప్రార్థనలు చేసి గాజులు, ఇతర కానుకలను కూడా సమర్పించారు. ఇంకా మనం విందాం సమాచార వేదికలో స్థానిక వార్తలు. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టమైనటువంటి గంధ మహోత్సవం ఘనంగా జరిగింది. శనివారం అర్ధరాత్రి నెల్లూరులోని కోటమిట్టలో ఉన్నటువంటి అమీనియా మసీద్ నుంచి ఊరేగింపుగా బారా షాహీద్ దర్గాకు తీసుకొచ్చారు. మరి మత పెద్దలు పవిత్రమైనటువంటి గంధాన్ని 12 బిందెల్లో అత్తరు, సుగంధ ద్రవ్యాలను కలిపి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. భక్తులు గంధం కోసం బారికేడ్లలో భారీగా వేచి ఉండి అనంతరం భక్తులకు పంచిపెట్టి స్వర్ణాల చెరువులో కలిపారు. దీంతో 3వ రోజు రొట్టెల పండుగ ప్రారంభమైంది. మీరింతవరకు సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు విన్నారు. తరువాతిగా ప్రకటించిన అంశం విహారీ. ఈనాటి విహారీ కార్యక్రమంలో మనం విందాం బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ విశేషాలు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం వినబోయే ముందు మనం కొన్ని ప్రకటనలు అయితే వినేసేద్దాం.
3: మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
4: తెలీదు.
3: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
4: తెలీదు.
3: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
4: తెలీదు.
3: ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
4: తెలీదు, తెలీదు, తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
5: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
3: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
5: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:30

0: తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
1: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901804415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
0: కార్యక్రమంలో ప్రకటించిన అంశం ఇప్పుడైతే మనం వినేసేద్దాం. విహారీ కార్యక్రమంలో బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ విశేషాలు సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. కార్యక్రమం విందాం.

0: బాహీబిహారీ కార్యక్రమంలో శ్రోతలు దర్శనీయ స్థలాలు, వాటి చరిత్ర, ప్రత్యేకతతో కూడిన అంశాలుంటాయి. నెల్లూరులో మొహరం పండుగ అంటే మనకు గుర్తుకు వచ్చేది ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన రొట్టెల పండుగ. నెల్లూరు పట్టణంలో రొట్టెల పండుగ ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీకి కొనసాగింపుగా ఈ సంవత్సరం అనగా 2026 జూన్ 26 నుంచి జూన్ 30 వరకు రొట్టెల పండుగ జరగనుంది. అసలు ఈ రొట్టెల పండుగకు నెల్లూరికి ఉన్న అవినాభావ సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రొట్టెల పండుగ నెల్లూరులోని బారా షాహిద్ దర్గాలో ఉన్న స్వర్ణాల చెరువు వద్ద జరుగుతుంది. అసలు ఈ బారా షాహిద్ దర్గా యొక్క చరిత్ర ఏంటి, ఆ రొట్టెల పండుగ వివరాల గురించిన విషయాలు ఇక్కడి ముజావర్ జనాబ్ షేక్ షావుల్ హమీద్ గారి మాటల్లో విందాం.
1: అస్సలాము అలైకుం యా రహమతుల్లాహి వబర్కాతుహు. నా పేరు షేక్ షావుల్ హమీద్. ఈ బారా షహీద్ దర్గా ముజావర్ ని, ముజావర్ అంటే పూజారి అన్నమాట. ఈ బారా షహీద్ దర్గా చరిత్ర చెప్పుకోవాలంటే దర్గా స్థాపించే 283 సంవత్సరాలు అవుతుంది. దానికి ముందర ఎన్ని సంవత్సరాలు ఏంది అని చెప్పేసి చరిత్ర చెప్పలేము. బారా షహీద్ అంటే 12 మంది అన్నమాట. ఇస్లాం గురించి దేవబోధనలు చెప్పుకుంటూ తుర్కిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, వచ్చి ఢిల్లీ ఆ పక్క నుంచి వస్తా ఇక్కడ మన గండావరంని ఒక గ్రామం ఉన్నింది. ఆ గ్రామం దగ్గర వచ్చేసి దేవబోధనలు చెప్పుకునే ఉండేటప్పుడు యుద్ధం జరిగింది. చాలామంది యుద్ధం చేశారు. ఆ యుద్ధం చేసినప్పుడు చాలామంది షహీద్ అయ్యారు. షహీద్ అంటే వీరమరణం పొందారు. కానీ వీళ్ళు 12 మందికి మాత్రమే ఇంత దూరం మనము పూజలు పురస్కారాలు అంటారు, ఫాతిహా దరూద్ అంటాం. వీళ్ళకి ఎందుకు ఇంత దూరం మహత్యం ఇచ్చి వీళ్ళకి ఎందుకు అంత పెద్ద దర్గా ఇదంతా చేస్తున్నామంటే, వీళ్ళు షహీద్ అక్కడ అయ్యారు. ఇక్కడ తలలు తగి గండావరంలో తెగి పడ్డాయన్నమాట. అక్కడి నుంచి ఇక్కడ దాకా తలలు లేకుండా ముండాలు మాత్రమే గుర్రాల మీద ఇక్కడ దాకా యుద్ధం చేసుకుంటూ వచ్చారు. ఇది బారా షహీద్ వారి మహత్యం. ఇది జరిగి ఎన్ని సంవత్సరాలు అయిందో ఎవరికి ఏమనేది తెలియదు. అట్టే కొన్ని రోజులు గడిచిన తర్వాత వీళ్ళు హిస్టరీ చెప్పాలంటే వీళ్ళు పూర్వీకులు ఉండాలి, వీళ్ళు బంధువులు ఉండాలి. వీళ్ళ బంధువులు అనేది ఎవరు లేరు, అందరూ ఆ యుద్ధంలో చనిపోయారన్నమాట. వీళ్ళు చరిత్ర ఎవరికి ఏమని తెలియదు.
0: బారా షాహీద్ దర్గాలో 12 మంది అమరులైన వారి సమాధులే కాకుండా ఇతర సిద్ధ పురుషుల సమాధులు కూడా ఉన్నాయి. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1: బారా షాహీద్ దర్గాలో చాలా మంది ఉన్నారు. చాలా పెద్ద పెద్ద హస్తి అంటారు, చాలా పెద్ద సామెలు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి ఎర్ర దర్గా కనిపిస్తుంది ఎంట్రన్స్ లో నుంచి నేరుగా. ఆయన నెల్లూరు ఆయనే. ఆయన పేరు సయ్యద్ అహ్మద్ బాబా. సయ్యద్ అహ్మద్ బాబా వచ్చేసి ఒక కాలంలో వచ్చేసి దేవభక్తుడు, చాలా విశ్వాస కళ్యాణం ఆయన అన్నమాట. ఆయన వచ్చి ఇంతకుముందు బీడి చుట్టుతారు కదా, ఆ పని చేసి ఆయన కొన్ని రోజుల తర్వాత ఆ పని వదిలేసి ఆయన పాటు ఆయన తిరుగుతూ ఉంటాడు ఊరి మీద. ఎర్ర దుప్పట కట్టడం, తలప ఎర్రలు కట్టడం, తర్వాత వచ్చేసి ఎర్ర బట్టలు వేసుకోవడం అట్టా ఉన్నారు. అది ఏంది అంటే మన షహీద్ బారా షహీద్ అంటే మన షహీదులకి ఎర్రది అంటే ఇష్టం అన్నమాట. దానికోసం ఆయన కూడా షహీదులు కూడా భక్తుడు కాబట్టి ఆయన కూడా ఎర్రది వేసుకుని ఆయన అందరూ వచ్చేసి ఏంది ఆయన మెంటల్ అయిపోయాడా ఏంది అట అనుకునేవాళ్ళు. ఆయన ఎంత పెద్ద మహాత్ముడో చెప్పాలంటే ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ సమాధి చేయడానికి, ఇక్కడ స్థలం ఇవ్వడానికి చాలా మంది వెనకలాడారు. ఆయన కళ్ళలో కనిపించి చెప్పాడు ఒకే మాట, అయ్యా ఇక్కడ ఉండే చెరువులో, స్వర్ణాల చెరువు అంటారు కదా,

0: ఈ సోనాల చెరువులో పోయి ఆ నీళ్లు తీసుకుని వచ్చి దీపం వెలిగించండి. నీళ్లలో దీపం వెలిగితే నన్ను ఇక్కడ సమాధి చేయండి, లేకపోతే నన్ను సమాధి చేయబాకండి అని ఆయన చెప్పాడు అన్నమాట. ఆ చెప్పిన తర్వాత ఆ నీళ్లు తీసుకుని వచ్చి ఇక్కడ దీపం వెలిగిస్తే ఆ ఇక్కడ దీపం నీళ్లలో దీపం వెలిగింది అన్నమాట. అందరు నూనె పోసి దీపం వెలిగిస్తారు, ఎన్నో రకాల నూనె, కానీ ఆయన మహత్యం చూస్తే నీళ్లలో దీపం వెలిగింది. అప్పుడు ఆయన నిజమైన ఒక స్వామి అని చెప్పేసి ఆయన ఇక్కడ సమాధి చేయబడింది. ఆయనకి వచ్చేసి ఇప్పుడు ఉండే దర్గా ఈ బాలాషయ దర్గా ప్రాణాంగంలో చూస్తే సయ్యద్ అహ్మద్ బాబా వచ్చేసి 43 సంవత్సరాలు. దానికి వెనకాల చెప్తే జలాలుద్దీన్ బాబా ఉంది, జలాలుద్దీన్ బాబా దర్గా ఉంది. ఆయన చూస్తే 78 సంవత్సరాలు ఏమవుతుంది. ఆయనది కూడా చాలా పెద్ద పవర్ఫుల్ దర్గా అన్నమాట. దాని తర్వాత చూస్తే ఎదురుగా బాలాషయ దర్గా ఎదురుగా చూస్తే పచ్చదర్గా ఒకటి ఉంటుంది, ఫిక్కే పీర్ సాహెబ్. ఆయన ఫిక్కే పీర్ సాహెబ్ అంటే ఫిక్క అంటే తీపి లేదు, ఏం లేకుండా చక్కెర గిక్కెర ఏం లేకుండా ఏం వేయకుండా ఒక మనం ఖీర్ చేసి ఆయనకి ఫాత్యా చేస్తాం అన్నమాట. అట్లాంటిది ఆయన ఫిక్కే పీర్ సాహెబ్. ఆయన కూడా కొన్ని 70 సంవత్సరాల ముందర అన్నమాట. ఇంకోటి దర్గా అని చెప్పుకోవాలంటే వెనకాల ఆషుఖ్ హుసేని, మాషుఖ్ హుసేని అని దర్గా ఉంది. ఆయనది కూడా చరిత్ర ఎప్పుడుదో ఏమో అనేది ఎవరికి తెలియదు, చాలా పాత ప్రాణమైన దర్గా అన్నమాట. అక్కడ కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ రొట్టెల పండగ టైంలో చూస్తే అన్ని దర్గాలు కళకళకళకళని ఆడుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు ఈ దర్గాలన్నీ సందర్శించి అక్కడ కూడా పోయి నమ్మ ప్రార్థనలు చేసుకుని పోండి.
1: బారా షహీద్ దర్గాకి రొట్టెల పండుగ ముడిపడడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
0: నవాబు గారు వాళ్ళ ఆవిడ కలిసి ఇక్కడ దాకా ఎత్తుక్కుంటూ వచ్చారు. ఆ కాలంలో వచ్చేటప్పుడు ఆహారం దొరికేది కాదు. ఇప్పుడైతే హోటల్స్ ఉంటాయి, మళ్ళా ఏదైనా సదింపులు తీసుకోవడానికి, ఏదైనా ఫాత్యా ఓదడానికి, ఏదైనా ప్రసాదం లాగా తీసుకోవాలంటే అన్ని దొరుకుతాయి అన్నమాట. నవాబు గారు వచ్చేటప్పుడు వాళ్ళకి ఆహారం కోసం అన్నం 3 పూట తినాలని చెప్పేసి వాళ్ళు బియ్యం బస్తాలు, గోధుమ పిండి బస్తాలు తీసుకుని వచ్చారన్నమాట. ఆ గోధుమ పిండితో రొట్టెలు చేసి సదింపులకి పెట్టారనమాట. చపాతీలు, మళ్ళా బాజీ అంటే ఆ కూర సదింపులు పెట్టేసి దర్గా అంతా స్థాపించిన తర్వాత సదింపులు చేసి ఆ రొట్టె అందరికీ వచ్చిన వాళ్ళు భక్తులకు అందరికీ పంచారన్నమాట. ఆ తినిన వాళ్ళు ప్రతి ఒక్కరు కోరికలు తీరాయి. అప్పటి నుంచి ఈ రొట్టెల పండుగ అనేది ప్రారంభమైంది.
1: ఈ రొట్టెల పండుగ ఎప్పుడు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి అనే విధి విధానాన్ని ముజావర్ గారు ఇలా చెప్తున్నారు.
0: అస్సలాము అలైకుం యా రహమతుల్లాహి వబర్కాతుహు. బారా షహీద్ దర్గా ముజావర్ని షౌల్ హమీద్. ఈ రొట్టెల పండగ కార్యక్రమంలో మొదటి భాగంగా జెండోత్సవం జరుగుతుంది. ఆ రాత్రి 6:30కి జెండోత్సవం జరుగుతుంది. వైభవంగా ఈసారి బాగా చేస్తున్నాము. ఇన్షాల్లా జెండోత్సవం నైట్ అయిపోయిన తర్వాత ఉర్దూ ప్రకారంగా 1వ తేదీ అంటే దీని నుంచి మనకి కార్యక్రమాలు మొదలవుతాయి. కార్యక్రమాలు మొదలవుతాయంటే మళ్ళీ దర్గా శుభ్రం చేయడం కానీ, అదంతా క్లీన్ చేయడం కానీ ఆ టైంలోనే చేయాలన్నమాట. దానికన్నా ముందర మనం చేసుకోము. ఈ రోజు నుంచి మొత్తం కార్యక్రమాలు మొదలవుతాయి. స్వామికి ఏమేమి చేయాలో పూజలు కానీ మనం ఉర్దూలో ఫాత్యా అంటాం, ఆ ఫాత్యాలు ఆ సదింపులు చేసేయడం అంతా చేసుకుని మొత్తం అంతా జరుగుతూ ఉంటుంది. కొంతమంది 7వ తేదీ నుంచి వచ్చేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు రొట్టెలు. కానీ ఇది ఏంటంటే మనకి ఉర్దూలో వచ్చేసి తరీఖా అంటాం, పద్ధతి అని తెలుగులో చెప్తాం. పద్ధతి ప్రకారంగా ఏంటంటే గంధ మహోత్సవం జరుగుతుంది. గంధమహోత్సవం మొహరం నెల 11వ తేదీ రాత్రి గంధం ఎక్కుతుంది. గంధం ఎక్కిన మరటి రోజు మొహరం 12వ తేదీ రొట్టెల పండుగ జరుగుతుంది. రొట్టెల పండుగ జరిగిన తర్వాత తహలీల్ ఫాత్యా అని ఉంటుంది. ఆ తహలీల్ ఫాత్యా జరిగిన తర్వాత ఆ రోజు ఉదయాన్నే 8:30 లోపల తహలీల్ ఫాత్యా అయిపోతుంది 3వ రోజు. దాని తర్వాత 4వ రోజు ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ స్వామిలకి చేసే కార్యక్రమం అన్నమాట. ఆ స్వామిలకి చేసే కార్యక్రమం అంతా చేసిన తర్వాత సాయంత్రం ఫంక్షన్ పెట్టి మంచి సిబ్బంది, మనకి సహకరించిన సిబ్బంది ప్రతి ఒక్క సిబ్బందికి పిలిచి వాళ్ళకి మనము ప్రోత్సహించడం, ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసేలాగా మనము వాళ్ళకి బంధించడం అంతా జరుగుతుంది. గంధమోక్షం రాత్రి జరుగుతుంది. 2వ రోజు ఉదయాన్ నుంచి రొట్టెలు పట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. అది ఆ ఒక్కరోజే అనుకుంటారు, ఆ ఒక్కరోజు కాదు, ఆ 5 రోజులు అన్ని రోజులు మనం రొట్టెలు పట్టుకోవచ్చు హాయిగా. ఇది పద్ధతి ప్రకారంగా జరిగేది. ఇది గంధమోక్షం అయిన తర్వాత వదలడమే మనకి సాంప్రదాయం. సాంప్రదాయం బద్ధంగా చేయాలంటే గంధం అయిన తర్వాత

0: ఉదయాన్నే మనం రొట్టెలు పట్టుకోవడం కానీ వదలడం కానీ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో చాలామంది పెద్దలు, మత పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ విష్ చేస్తారు. అందరికీ ఈ సంవత్సరం అంతంత వైభవంగా చేయాలని చాలా దర్గా ఈసారి చాలా వెడల్పు చేశారు. వచ్చిన వాళ్ళకి, భక్తులకి చాలా ఇబ్బంది అవుతుంది అని, తొక్కులాష్ట జరుగుతుందని చాలా పెద్దదిగా చేసి ఉన్నారు. చాలా అంతంత వైభవంగా బాగా చేయాలని మేము కూడా ఉద్దేశిస్తున్నాం. అందరూ వచ్చి దీనిలో పాల్గొనాలని మేము కూడా ఆశిస్తున్నాం.
1: ముజావర్ గారు, రొట్టెల పండుగ సందర్భంగా జిల్లా యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, ఆ వివరాలు మాకు తెలియజేస్తారా?
0: ఈ రొట్టె పండుగ సందర్భంలో చాలా సిబ్బందులు వస్తారు. దానిలో ముఖ్యమైన పాత్ర ఉండేది పోలీస్ సిబ్బంది. వీళ్ళు ఈ నెల్లూరు జిల్లా మాత్రం కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా తెప్పించుకొని చాలామందికి మన పోలీస్ సిబ్బందిని తీసుకుని వచ్చి వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఈ సంవత్సరం మాత్రం మన పోలీస్ కమిషనర్ గారు కూడా చెప్పి ఉన్నారు, ఇక కార్యక్రమానికి ఏ అడ్డంకాలు రాకుండా, ఏ ప్రాబ్లమ్స్ ఉండకుండా, ఒక చిన్న ఒక సందర్భం ఏది కూడా జరగకుండా చూసుకోవడానికి మన పోలీస్ శాఖ కూడా చాలా దూరం మనకి ముందు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా చేస్తారని మేము కూడా, సార్ కూడా చెప్పారు. మనం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చారు. ఆయన కూడా వచ్చి ఈ సంవత్సరం మనకి చాలా ఫండ్ రిలీజ్ చేశారు. చాలా దూరానికి పనులు తొందరగా జరుగుతున్నాయి. ఎంత తొందరగా జరుగుతుందంటే చూస్తుంటే ఆశ్చర్యం పడుతున్నాం. అంత తొందరగా మన మున్సిపల్ కమిషనర్ గారు పక్క నుండి అన్ని పనులు చేపిస్తున్నారు. తర్వాత సిబ్బంది అని చెప్పుకుంటే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా దూరానికి మనకి సహకరిస్తున్నారు. రెండవది వక్ఫ్ బోర్డ్ డిపార్ట్మెంట్లో కూడా బాగా చేయాలని బారా షాయిద్ దర్గా కమిటీ వచ్చేసి లైటింగ్స్ కానీ డెకరేషన్స్ కానీ చేపిస్తున్నారు. దీనికి వచ్చే ఏమేమి కార్యక్రమాలు ఎట్ట చేయాలి, ఎక్కడెక్కడ మనకి వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా షట్టర్స్, టెంపరీ షట్టర్స్ వాళ్ళు ఉండడానికి కానీ, నీళ్లు సదుపాయం కానీ, మనకి లేడీస్ స్నానాల కోసం వాళ్ళకి బట్టలు మార్చుకోవడానికి సపరేట్గా ఏమీ ఇబ్బంది కలగకుండా చేపిస్తున్నారు. ప్రతి ఒక్క సిబ్బందికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సంవత్సరం వైభవంగా జరిగేలాగే భక్తులు కూడా చాలామంది వస్తున్నారని మేము కూడా ఆశిస్తున్నాం. చాలామంది వస్తారని మనకి అంచనా ఉంది. ముఖ్య పార్తగా ఈ దర్గాలో పోలీస్ సిబ్బంది వచ్చేసి ఒక్కరు కూడా ఇబ్బంది జరగకుండా నీట్గా వచ్చేసి వాళ్ళకి బ్యారిగేట్స్ పెట్టడానికి ప్లానింగ్ చేసుకున్నారు. ఆ బయట అవుట్లో కూడా ఏ ఒక్క ప్రాబ్లం జరగకుండా, ఇక్కడ దర్గా లోపల, దర్గా గ్రౌండ్లో మాత్రం కాకుండా నెల్లూరు ఈ ప్రాంతంలో వచ్చేసి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా మళ్ళీ పోలీస్ సిబ్బంది మనకి చాలా దూరం ట్రై చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అస్సలాం అలైకుం.
1: నెల్లూరు పట్టణానికి భక్తులు తరలి రానున్నారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ పోలీస్ శాఖ వారితో సమన్వయం చేసుకుని ఆయా రూట్లలో ఆర్టీసీ బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటున్నారు. దర్గా ప్రాంతంలో త్రాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. రాత్రివేళ లైటింగ్ ఏర్పాట్లు పటిష్టం చేస్తున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్ని వైపులా సమీప కూడళ్లలో పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఇక ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ బారా షాహీద్ దర్గా నెల్లూరు రైల్వే స్టేషన్ కు 6 కిలోమీటర్లు, నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కలదు. కనుక ఆటోలలో సులభంగా చేరుకోవచ్చు.

0: రాజీ లేదు, ధరలో సాటి రాదు. నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

షాహిద్ ల యొక్క దుఆయే అనగా ఆశీస్సులు భక్తులందరిపై కురవాలని కోరుకుంటూ వచ్చే వారం మరో ఆసక్తికర క్షేత్ర విశేషాలతో కలుద్దాం. అంతవరకు సెలవు.

మీరింతవరకు విహారీ కార్యక్రమంలో బారా షాహీద్ దర్గా రొట్టెల విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు మీరు వింటారు అలనాటి మధుర గీతం. అలనాటి మధుర గీతంలో మీనా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించినటువంటి గీతం. సాహిత్యం ఆత్రేయ, సంగీతం రమేష్ నాయుడు. ఈ పాట విందాం.

మీరింతవరకు అలనాటి మధుర గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వాతావరణంలో మార్పులను ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యలు నిష్పాక్షికంగా బాధ్యతాయుతంగా సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో ఇదే వాతావరణ న్యాయం సారాంశమని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించాలే ఉండే వాతావరణాన్ని సీషల్స్ భారత్ 2 కోరుకుంటున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రధానమంత్రి చెప్పారు.
1: It is a special honor to stand before you as the first Indian Prime Minister to address this National Assembly. I thank you, Madam Speaker, for your warm words. I also thank President Armani and the people of Seychelles for honoring me with the guardian of the Blue Horizon earlier today. It will encourage all those who are making sustained efforts for environment conservation. I bring with me the warm greetings and best wishes.
0: సీషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవం అని ఆయన అన్నారు. అంతకుముందు సీషల్స్ యొక్క అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్తో తనను గౌరవించినందుకు కూడా సీషల్స్ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సీషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. హిందూ మహాసముద్రం భారత్ను సీషల్స్ను వేరు చేయడం లేదని, బదులుగా రెండు దేశాలను అనుసంధానిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు మ్యాప్ చూసినప్పుడు సీషల్స్ను హిందూ మహాసముద్రంలోని కేవలం ఒక దీవుల సమూహంగా చూడవచ్చునని, కానీ భారత్ మాత్రం దాని సరిహద్దుల కంటే చాలా విస్తృతమైన పరిధులున్న ఒక దేశంగా సీషల్స్ను చూస్తుందని మోదీ చెప్పారు. పర్యావరణ పరిరక్షణ సుస్థిర అభివృద్ధిలో నాయకత్వానికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీషల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ ఈరోజు లభించింది. సీషల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రధానమంత్రి మోదీకి ప్రదానం చేశారు. మోదీ పర్యావరణ నాయకత్వాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన చేసిన కృషిని బ్లూ ఎకానమీ ప్రచారం, వాతావరణ చర్యలు, సముద్ర వనరుల సుస్థిర నిర్వహణ, అలాగే చిన్న ద్వీప అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధి మొదలైన వాటికి గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ విశిష్ట గౌరవాన్ని అందచేయడం ఇది మొదటిసారి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకే నామ్, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ వంటి కార్యక్రమాలతో సహా పచ్చని భూగోళం కోసం ప్రధానమంత్రి చూపిస్తున్న సుదీర్ఘమైన నిబద్ధతను ఈ పురస్కారం గుర్తిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి రంగాల్లో నాయకత్వానికి గాను ప్రధానమంత్రికి ఈ అత్యున్నత పురస్కారం లభించడం పట్ల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అభినందనలు తెలియజేశారు. గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్ అనే పేరు గల ఈ అవార్డును సీషల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ ప్రదానం చేసిన అనంతరం మంత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఇతరులు కూడా ప్రధానమంత్రి మోదీకి తమ అభినందనలు తెలియజేశారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఈరోజు తోసిపుచ్చింది. ఇవి నిరాధారమైనవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇందుకు సంబంధించిన మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని

0: విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 135వ సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి వివిధ అంశాలపై ప్రసంగించారు. స్వదేశీ తయారీ విమానం C-295 విజయవంతంగా తొలి ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: శారీరక మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, యువతరం క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. నాగాలాండ్ బేబీ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ గురించి, నాగాలాండ్ విమెన్స్ ఫుట్బాల్ లీగ్ గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు.
1: देश में अधिक युवा खेलों को कैरियर के रूप में अपना रहे हैं. नागालैंड के दो ऐसे प्रयासों के बारे में जानकारी मिली है. पहला प्रयास है नागालैंड बेबी लीग, जो उनकी रफ्तार को और प्रतिभा के लिए उनको प्रेरित करती है. नागालैंड की विमेन फुटसल लीग हमारी बेटियों को अपनी प्रतिभा दिखाने का अच्छा अवसर दे रही है.
0: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలను ప్రజలందిపుచ్చుకుని ప్రయోజనాలు పొందాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దేశం ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతాయని, గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను స్వీయ క్రమశిక్షణతో శుభ్రం చేయాలని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా బ్యావరాకు చెందిన మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఈకోబ్రిక్స్ తయారు చేయాలని ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: मध्य प्रदेश के राजगढ़ जिले के ब्यावरा की कुछ बहनों के बारे में जानने का अवसर मिला. उन्होंने अपने आसपास फैले प्लास्टिक कचरे को हटाने का संकल्प लिया. उस प्लास्टिक को इको ब्रिक्स में बदला जाने लगा. आज इन्हीं इको ब्रिक्स का उपयोग सार्वजनिक स्थानों को सुंदर बनाने में किया जा रहा है. मैं ब्यावरा की सभी बहनों और इस अभियान से जुड़े साथियों को बधाई देता हूँ.
0: 2047 వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రత కల్పిస్తూనే గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిసి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని చెప్పారు. తృణమూల స్థాయి పాలనను మరింత బలోపేతం చేయడానికి, గ్రామీణ సమాజాలను సాధికారం చేయడానికి పంచాయతీలకు గణనీయమైన ఆర్థిక సహాయం అందుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద 10 కోట్లకు పైగా మహిళలను స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేశామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రిస్క్ ఆధారిత నిబంధనల అమలుకు సంబంధించిన అంతర్గత ఆడిట్ల నిర్వహణ కోసం సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన రూరల్ ఇంటర్నల్ ఆడిట్ పోర్టల్ను మంత్రి ప్రారంభించారు. యూరప్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. ఫ్రాన్స్, జర్మనీ, చెక్ రిపబ్లిక్తో సహా పలు దేశాలు గత 2 రోజుల్లో కొత్తగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు చేశాయి. తీవ్రమైన వడగాడ్పుల కారణంగా తమ దేశం అతలాకుతలమౌండడంతో ఇప్పటి వరకు 1,000 మరణాలు సంభవించినట్లు ఫ్రాన్స్ ఆరోగ్యాధికారులు చెప్పారు. ఈ 1,000 మరణాల్లో 85% మంది వృద్ధులే కావడం గమనార్హం. రెడ్ హీట్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో అనేక చోట్ల ప్రభావితమయ్యాయని ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలియజేసింది. అదేవిధంగా జర్మనీ, చెక్ రిపబ్లిక్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతున్నాయి. జర్మనీలో నిన్నెన్నడూ లేని విధంగా గరిష్టంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో దావాగ్నులు ప్రారంభమయ్యాయి. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరాచీలో ఇటీవల జరిగిన సంఘటనకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖండించింది. మన దేశం ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తితో అన్ని రంగాల్లో స్వావలంబన దిశగా పురోగమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం 7:15 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మీరు వింటారు హోమో గార్డెనింగ్ టెర్రస్ గార్డెనింగ్ యాజమాన్యం, అనంతరం పొలం కబుర్లు. మరి ముందుగా విందాం కొన్ని ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి.
2: నాణ్యతలో రాజీ లేదు, ధరలో సాటి రాదు, నాణ్యతకు నమ్మకానికి మరో పేరు ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు విజయ వంట నూనెలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ప్రకటనలు విన్నారు. తర్వాతిగా ప్రకటించిన అంశం ఇప్పుడు మీరు వింటారు. హోమో గార్డెనింగ్ టెర్రస్ గార్డెనింగ్ యాజమాన్యం, ఈ అంశం గురించి డాక్టర్ పి శ్యామ్ ప్రసాద్ గారితో పరిచయం. ఈ కార్యక్రమం విందాం.
3: నగరాల్లో, పట్టణాల్లో ఇటీవల కాలంలో విశేషమైనటువంటి ఆదరణ పొందుతున్నటువంటి ప్రక్రియ హోమ్ గార్డెనింగ్. అలాగే టెర్రస్ గార్డెనింగ్. అపార్ట్మెంట్స్లో చాలామంది వాళ్ళకి ఎక్కడ స్పేస్ ఉండదు కాబట్టి ఉన్న కాస్త జాగాలోనే అన్ని చక్క పండించుకోవాలని, అలాగే ఎవరెవరైతే మిద్దె మీద అన్ని పంటలు పండించుకోవటము, ఇలాంటిది ఒక విశేషమైనటువంటి ప్రాచుర్యం పొందుతోంది. మరి ఇందులో ఎక్కువగా కృషి చేస్తూ తన ఇంటికి, తన చుట్టుపక్కల వాళ్ళకి ఈ విషయంలో అనేకమైనటువంటి ప్రాతిపదికలు చేస్తున్నటువంటి పెనుమత్స శ్యామ్ ప్రసాద్ గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: చదువుకున్న వాళ్ళకి, ఎంతోమందికి చాలా ఎక్కువగా వాళ్ళు ఇష్టపడుతున్నటువంటి సబ్జెక్టు ఏంటి, వాళ్ళకి కావాల్సిన మొక్కలు పెంచుకోవాలి, వాళ్ళకి కావాల్సిన కూరగాయలు ఇంట్లో పెంచుకోవాలి అట్లా అని. సో అలాంటిది మీరు చేస్తున్నారు కదా, మీ అనుభవాలు చెప్పండి, ఎలాగా మీరు ఇందులో రాణిస్తున్నారు చెప్పండి.
4: నేను గత 6 సంవత్సరాల నుండి అయితే టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నానండి. మా తండ్రి, తాతలు వీళ్ళంతా కూడా వ్యవసాయ కుటుంబం కాబట్టి ప్రస్తుతానికి మాకు భూములు అనేవి లేకపోయినా వ్యవసాయం మీద ఉన్నటువంటి మక్కువతో నేను టెర్రస్ గార్డెనింగ్ 6 ఇయర్స్ నుండి చేస్తున్నాను. జనరల్గా మనం ఏంటంటే మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాం. సో భవిష్యత్తుతో పాటు మనం వాళ్ళకి నాణ్యమైన ఆహారం అనేది ఇవ్వడం చాలా ముఖ్యం. సో బయట కొనుక్కొచ్చే కూరగాయలే కానీ ఇంకేదైనా ఇతర పదార్థాల్లో కానీ నాణ్యత ఉందా అంటే మనకు అక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. ఆ క్రమంలో అసలు నేను నా టెర్రస్ మీద ఎందుకు కూరగాయలు పెంచకూడదు, పెంచి ఆ కూరగాయలని నా పిల్లలకి ఎందుకు పెట్టకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ టెర్రస్ గార్డెనింగ్ అనేది నేను స్టార్ట్ చేశానండి.
3: ఓకే, ఆచరణలో పెట్టడం అనేది కష్టమైన విషయం కదా, మనకు ఆలోచనలు చాలామందికి ఉంటాయి, ఏదో అక్కడ మొక్క ఇక్కడ మొక్క వేసుకుంటాం అలాగా. అలా కాకుండా ఒక చక్కగా పూర్తి స్థాయిలో అన్నీ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా తక్కువ ఖర్చుతో ఎలా చేసుకుంటున్నారు?
4: మొదట నేను ఒక 10

0: కుండీలు వరకే తీసుకున్నాను. ఒక 5 కుండీల్లో వంగ మొక్కలు, ఒక 5 కుండీల్లో టమాటా మొక్కలు పెట్టుకున్నా. 45 రోజుల తర్వాత దీని నుండి నేను దిగుబడి అయితే తీసుకుంటాను. నాకు ఈ 45 రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఒకరోజు కూరగాయ అంటే వంకాయ కానీ టమాటా కానీ సో నేను కొనుక్కునే పని అవసరం లేదు, టెరస్ గార్డెన్ నుండి నేను తీసుకుంటున్నా. ఈ విధంగా నాకు నెలకు వచ్చేసరికి దగ్గర 150 నుండి 200 రూపాయలు నేను సేవ్ చేసుకోగలుగుతున్నా. ఈ అమౌంట్ తోటి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక 2 కుండీలు కొనుక్కోవడం, అలా అలా ఈ 6 ఇయర్స్లో నా దగ్గర 1500 కుండీల వరకు నేను పెంచుకోగలిగాను. ప్రధానంగా మనకేంటంటే సంవత్సరం పొడుగునా వచ్చే కూరగాయలు వంగ, కాకర, దొండ అనమాట. అలాగే మన వాతావరణానికి కూడా కొంచెం అనుకూలంగా పెరిగేవి ఈ కూరగాయలు. ఈ మూడింటిని నేను వారంలో 3 రోజులు వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నా. మిగతా రిమైనింగ్ డేస్ ఏంటంటే ఆకుకూరలు, అలా ప్లాన్ చేసుకున్నాను. నేను చాలా వరకు కూడా 7 రోజుల్లో 5 రోజులు నా టెరస్ నుండే నేను తీసుకోవడం జరుగుతుంది.
1: మరి దీనికి పెట్టుబడి ఎలాగ ఉంటుంది?
0: పెట్టుబడి పెట్టే క్రమంలో ఒక చిన్న సలహా అనమాట. మిద్దె మీద మనం గార్డెనింగ్ చేస్తున్నామంటే స్లాబ్ పాడైపోతుంది, ఇంకొక స్లాబ్ మీద బరువు ఎక్కువైపోతుంది, ఇట్లాంటి అపోహలు చాలా మందికి ఉన్నాయి. సో స్లాబ్ పాడైపోవడం అనేది సహజము. అప్పుడు ఏం చేయాలంటే మనం ప్లాస్టిక్ స్టూల్స్ కానీ లేదా ఐరన్ స్టాండ్స్ కానీ ఇట్లాంటివి ఏర్పాటు చేసుకోవాలి. కుండీ పెట్టే ముందు కుండీకి దాంతోపాటు ఒక స్టాండ్ అనేది పెట్టాలి. ఈ విధంగా పెట్టడం వల్ల మనం స్లాబ్ మీద తడి ఉండకుండా ఎప్పటికప్పుడు ఆరిపోతుంది, స్లాబ్ పాడయ్యే ఛాన్స్ కూడా ఉండదు. వచ్చేటటువంటి ఎండాకులు ఇట్లాంటి వాటిని మనం కంపోస్ట్గా కూడా చేసుకోవచ్చు.
1: మరి అంటే రోజు వాటర్ అది పోస్తుంటారు కదా, మరి ఆ వాటర్ పోసేటప్పుడు నేచురల్గా రెగ్యులర్గా స్లాబ్ తడవటము, నానిపోవటము, లేదా ఎక్కువగా నాచు పట్టి వర్షంలో మళ్ళీ వర్షాలు పడినప్పుడు ఎక్కువగా వాటర్ నిలబడటం, ఇలా కూడా ఏదో జరుగుతాయి కదా.
0: అందుకే ఏం చేయాలంటే ఒక మనిషికి మనం దాహం వేస్తే ఎన్ని నీళ్ళే తాగుతామో అన్ని నీళ్ళే, అలాగే మొక్కకు కూడా ఎంత వాటర్ అవసరం ఉందో అంత వాటర్ రోజుకు ఒక్కసారి అయినా లేదా 2 సార్లు అయినా అలా ఇవ్వడం వల్ల ఎక్సెస్ వాటర్ కుండీలోనే స్లాబ్ మీద పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మీరు అన్నది ఇంకో పాయింట్, వర్షాకాలంలో డ్రైనేజ్ ప్రాబ్లం. మనం కుండీ తీసుకున్నప్పుడు డ్రైనేజీ హోల్ అనేది పెద్దది పెట్టుకోవడం వల్ల అక్కడ నీళ్ళు నిలబడదు, వర్షం పడిన తర్వాత నీరు మొత్తం కూడా స్లాబ్ నుండి వెళ్ళిపోతుంది. ఒకటి సార్, మనం టెరస్ గార్డెన్ స్టార్ట్ ఉన్నా కానీ లేకపోతే మామూలుగా ఉన్న స్లాబ్ అయినా కానీ వర్షం పడితే డ్రైనేజీ హోల్లోకి వాటర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. టెరస్ గార్డెన్ ఉంటే 1 గంట లేటుగా వెళ్తుంది. మనం ఈ స్టాండ్లన్నీ పెట్టడం వల్ల వచ్చేటటువంటి ఎండకి ఈ తేమంతా ఎండిపోతుంది, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు.
1: విజయవాడ లాంటి ఊళ్ళలో విపరీతంగా ఎండలు, దాదాపు మనకి 3-4 నెలలు బాగా ఎండలు ఉంటాయి, ఆ తర్వాత కూడా వేడి కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో చాలా చక్కగా మొక్కలు పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుందా?
0: అంటే ఒకటి గమనించాలి, మనం ఎండాకాలం ఉండే 4 నెలలు కూడా ఆకుకూరలు ఎక్కువ వచ్చే విధంగా ఎక్కువ ప్లాన్ చేసుకోవాలి. ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే మనం షేడ్ నెట్లు వేసుకోవాలి. కొంచెం షేడ్ నెట్లు వేసుకోవడం వల్ల ఏంటంటే ఎండ తీవ్రత మొక్కలకి చాలా తక్కువగా ఉంటుంది. మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ఆకుకూరలు నేను అనుకున్న 5 రోజుల జాబితాలో ఆకుకూరలు భర్తీ చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం ఎండాకాలంలో ఆకుకూరలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి.
1: షేడ్ నెట్లు అంటే గ్రీన్ నెట్స్ వేస్తారా అండి?
0: గ్రీన్ నెట్ అండి.
1: మరి అది వేసినప్పుడు ఎండ తగ్గిపోయి మళ్ళీ వాటికి దిగుబడి తగ్గిపోతుంది అనేది ఏదైనా ఉండదా?
0: జనరల్గా మనం పొలాల్లో చూసుకున్నా టెరస్ గార్డెన్ చూసుకున్నా ఎండాకాలంలో దిగుబడి అనేది తగ్గుతుంది. అంటే మా ఫ్యామిలీ పరంగా చెప్పాలంటే ఎండాకాలం మేము ఎక్కువ పప్పుచారు కానీ ఆకుకూర పులుసు కానీ ఇట్లాంటి ఎక్కువగా తినడానికి ఇష్టపడతాం. సో చాలామందికి కూడా అదే ఇంట్రెస్ట్ అనుకుంటున్నాను నేను. ఆ విధంగా మనం దిగుబడి తగ్గినప్పుడు ఇట్లా ఆకుకూరలు ఇట్లాంటివి అడ్జస్ట్ చేసుకుంటా. అంటే ఒకటి సార్, టెరస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసామంటే ఉన్న దాంట్లో సర్దుకునే మెంటాలిటీ ఉంటే అప్పుడు మనం సర్దుకుంటాం. సపోజ్ ఒక 4 కూరగాయలు వచ్చినాయి అనుకోండి, 4 టమాటాలు 4 వంకాయలు వచ్చినాయి అనుకోండి, పాతకాలం మన అమ్మలు అమ్మమ్మలు చక్కగా రోట్లో నీరు కొంచెం నెయ్యి వేసి వేడి వేడి అన్నం కలిపి పెట్టేవాళ్ళు. సో తలుచుకుంటే అవన్నీ మనం మిస్ అయిపోయాం అనుకుంటాం చాలాసార్లు, మాటల వరకే పరిమితం అవుతుంది. ఇలా అప్పుడప్పుడు కూరగాయలు తక్కువ వచ్చినాయి అనుకోండి, మన ఇంట్లో వాళ్ళ చేత కూడా చక్కగా రోటి పచ్చళ్ళు చేసుకొని వేడి వేడి అన్నంలో చుక్క నెయ్యి బొట్టు వేసుకొని తింటే ఆ రుచి మనం అనుభవిస్తూ నేటి తరాలకు కూడా ఆ రుచిని పరిచయం చేయొచ్చు. మనం
1: పిల్లలకు కూడా కొంచెం అవన్నీ అలవాటు చేస్తారా? మీ పిల్లలు ఇంట్లో చేస్తారా? వాళ్ళు కూడా
0: చేత చేయించుతానండి. అంటే నేను వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాను కాబట్టి నాకు ఏ విత్తనం నుండి ఏ మొక్క వస్తుంది, ఏ మొక్కకి ఏ విత్తనం ఒక అవగాహన ఉంది. కానీ నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు తినే కూరగాయలే కానీ ఆకుకూరలు దాని విత్తనాలు ఎలా ఉంటుంది, దాని లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది తెలియదు అనమాట. మనం ఒకవేళ వాళ్ళకి వీటి గురించి చెప్పాలన్నా ఏ పొలాలకో తీసుకెళ్ళి ఎక్కడికో చూపించాలంటే అయ్యే పని కాదు. అదే మనం ఇద్దరి మీద

0: నాలుగు రకాల కుండీలు పెట్టి వాళ్ళకి ఈ విధంగా ఇదిగో ఇది వంకాయ సీడ్స్, ఇవి టమాటా సీడ్స్, ఇవి వేస్తే ఇలా మొక్కలు వస్తాయి, ఇవి ఇలా ఎదుగుతాయి, దాని పిందె ఎలా ఉంటుంది, దాని కాయ ఎలా వస్తుందని మనం వాళ్ళకి ప్రత్యేకంగా నేర్పించవసల్ల. మన చిన్నతనం నుండి ఎలా తెలుసుకున్నామో మన పిల్లలకు కూడా అలా చెప్పచ్చు.
1: ఇప్పుడు ఈ హోమ్ గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్ అంటే మనం కేవలం అంటే ఈ కూరగాయలు ఆకుకూరలు ఇవి పండించుకోవటమైనా, లేకపోతే మిగతా ఏమైనా కూడా అన్ని చేస్తారా?
0: మిగతావి కూడా పండించుకోవచ్చు. మిగతావి అన్నీ అంటే జనరల్గా పసుపు అంటే మనం యాంటీబయాటిక్ అనుకుంటాం. ఆ పసుపు బయటకు ఉండుంటే ఎంత కల్తీగా ఉంటుందో మన అందరికీ తెలుసు. అందుకని నేను 4 ఇయర్స్ నుండి నా గార్డెన్లోనే పసుపు పండించుకుంటున్నా. ఆకుకూరలు కూరగాయలే కాదు, ఆల్రెడీ నా టెరస్ గార్డెన్లో 4 అరటిగెలలు రావడం, అలాగే పసుపు అనమాట. అది నేను ఎలా పెంచుకుంటున్నానంటే క్రమేణా పెంచుకుంటున్నా. నేను ఎంత బరువు మోయగలను ఉన్న సమయంలో ఎంత గార్డెనింగ్ చేయగలను, అంటే సపోజ్ 2 అవర్స్ ఉందనుకోండి, ఆ 2 అవర్స్లో నేను ఎంత గార్డెన్ మాత్రమే చేయగలను అంతా చేసుకోగలుగుతున్నాను, అంత మించి పెట్టుకోవట్లా. ఎందుకంటే ఇది ఒకరోజుతో పోయే వ్యవహారం కాదు. మనం జీవించి ఉన్నంతకాలం, అలాగే మన నేటి తరాలకి మన ఆస్తులతో పాటు ఈ టెర్రస్ గార్డెనింగ్ అనేది ఇవ్వడం ఒక ఆచారంగా వచ్చేస్తుంది. ఎందుకంటే తినే ఫుడ్ చాలా ముఖ్యమైంది, దాని విలువ చెప్పాలి, అలాగే గార్డెనింగ్ విలువ కూడా మన పిల్లలకి తెలియచేయాలి.
1: ఇప్పుడు అరటి చెట్లు అన్నారు కదా, అరటి చెట్లు రూఫ్ పైన వేస్తారా?
0: రూఫ్ పైన
1: ఎలాగ మరి అంటే?
0: అది గ్రో బ్యాగ్స్ పెడతానండి. గ్రో బ్యాగ్స్ పెట్టి కింద స్టాండ్ పెట్టేసి అందులో అరటి మొక్కలు వేస్తాను. బయట 9-10 నెలలకు వస్తే, గార్డెన్లో వచ్చేసరికి కొంచెం 1.5 సంవత్సరం అలా పడుతుంది, కాకపోతే కాయలు అయితే వస్తాయి అన్నమాట మనకి.
1: బాగా గాలి వేసినప్పుడు అవన్నీ పడిపోవడాలు, దానికి వచ్చి ప్రాబ్లమ్స్, తర్వాత ఈ బరువు ఎక్కువగా స్లాబ్కి ఏదైనా దెబ్బతీయటం, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, వీటి గురించిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి?
0: మనం ఏంటంటే ఈ కుండీలు అంటే బరువు ఎక్కువ ఉన్న కుండీలన్నీ కూడా గోడల అంచుల మీద పెట్టుకుంటే, మనం ఆ బరువు అంతా కూడా గోడలు బేస్ అయి ఉంటుంది కాబట్టి స్లాబ్ మీద బరువు ఎక్కువ అవుతుంది అనే ప్రాబ్లం ఉండదు. జనరల్గా మనం గమనించుకుంటే మన ఇంటిలో టీవీయో ఫ్రిడ్జో మంచమో ఇవన్నీ తీసుకుంటే అవి మనం మోయలేనంత బరువు ఉంటుంది, కానీ మనం పెట్టే కుండి స్లాబ్ మీద మనం మోసే అంత బరువే ఉంటుంది, కాబట్టి అదంత ప్రాబ్లం అని నాకు అనిపించలేదు ఇన్ని సంవత్సరాల్లో కూడా.
1: న్యూట్రిషన్ అవన్నీ కూడా ఎలా వేస్తారు?
0: జనరల్గా మనం డైరెక్ట్గా మట్టి వేయకుండా 60% 50% మట్టి తీసుకొని తర్వాత కనీసం 30-35% మాగిన పశువులు ఎరువు ఏదైనా సరే. ఇది నెక్స్ట్ ఏంటంటే కొంచెం కోకోపీట్ కానీ అంటే మన కొబ్బరి పుట్టు అంటారు, అలాగే ఊక్ అంటాం కదా మనం రైస్ మిల్లుల్లో ఆడించుకుంటే బియ్యం తీయగా వచ్చే ఊక్ అనమాట వేస్ట్, ఇట్లాంటి కలపడం వల్ల ఏమవుతుందంటే మట్టి గుల్లగా ఉండడం, అలాగే కుండి బరువు కూడా మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు అనమాట. మిగతా పర్సంటేజ్ మనకి సాయిల్ నుండి ఏమన్నా ఫంగస్ అవి రాకుండా వేపపిండి అట్లాంటివి కలుపుకోవచ్చు.
1: ఇప్పుడు మీరు ఈ సమ్మర్లో ముఖ్యంగా ఈ టెర్రస్ గార్డెనింగ్ వల్ల మీరు పొందిన ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి? అంటే టెంపరేచర్ అది కూడా తగ్గుతుందా?
0: తప్పనిసరిగా సార్, అంటే మనం జనరల్గా బయటికి వెళ్తే మన దేశానికి ఏదో ఒకటి చేయాలి, లేదా మన రాష్ట్రానికి మన ఊరికి ఏదో ఒకటి చేయాలనుకుంటాం. టెర్రస్ గార్డెనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రధానంగా మనం పొద్దునే ఎక్కడికో వెళ్ళి వ్యాయామం చేయవసల్లా, వాకింగ్ చేయవసల్లా, శారీరక శ్రమ అక్కడ చనిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రశాంతత కోసం ఏ మెడిటేషనో చేయవసల్లా, మొక్కల్లో కూర్చొని ప్రశాంతంగా వాటిని పని చేసుకుంటే ఆటోమేటిక్గా ఏకాగ్రత అట్లాంటిది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆహార విలువ, పెళ్ళిళ్ళలో కానీ ఎక్కడైనా ఫంక్షన్లో గమనిస్తూ ఉంటాం, చాలామంది వాళ్ళకి కావాల్సిన ఆహారం కన్నా ఎక్కువ పెట్టుకొని వృధాగా పారేస్తూ ఉంటారు. అది ఎవరు చెప్పాలి? ఇంట్లో ఉన్న తల్లిదండ్రులే పిల్లలకి చెప్పాలి. సో ఆహారం విలువ ఇది, ఇది ఒక కూరగాయ రావాలంటే దానికి నిర్ణీతమైన ఒక గడువు ఉంటుంది, ఇంత కష్టపడితే కానీ ఆ కూరగాయలు బియ్యం రావు. కాబట్టి ఆహార విలువని పిల్లలకు తెలియజేయచ్చు, అలాగే విత్తనం విలువ అంటే ఏ చెట్టు నుండి ఏ విత్తనం వస్తుంది ఇట్లాంటివి తెలియజేయచ్చు. నెక్స్ట్ కార్పొరేషన్కి మనం చెత్త అనేది ఇవ్వకుండా, అంటే కిచెన్ నుండి వచ్చేటటువంటి వేస్ట్ కానీ, మనం పెంచుకునే మొక్కల నుండి వచ్చేటటువంటి వ్యర్థాలే కానీ, ఇవన్నీ కూడా కంపోస్ట్ చేసుకొని మనం వాడుకోవచ్చు. ఇంకొకటి గమనించింది ఏంటంటే, నేను టెరస్ గార్డెన్ లేని ఇళ్ల కన్నా కూడా మా ఇల్లు కొంచెం చల్లగా ఉంటుంది. అంటే మనకి 35 డిగ్రీస్ ఉంటే మా ఇంట్లో 32-31, మేమైతే గమనించాం అది చాలా వరకు కూడా.
1: అలాగే పొద్దున్న లేవగానే పక్షులు అవన్నీ కూడా వస్తుంటాయా?
0: పక్షులు వస్తాయి సార్. మనకి అబ్దుల్ కలాం గారు అన్నారు, ఒక చెట్టు పెంచితే ఉడత వచ్చేస్తుంది, పక్షి వస్తేస్తుంది, అన్నీ వస్తాయి. మనం టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసామంటే వాటికి ఆవాసం అనేది ఇక్కడ ఉందని ఆటోమేటిక్గా పక్షులు అయితే వచ్చేస్తాయి. నేను గార్డెన్ స్టార్ట్ చేసిన 6 ఇయర్స్ నుండి కూడా అంతరించిపోతున్న జాతుల్లో మన పిచ్చుకలు కొన్ని 50-60 వరకు నా గార్డెన్లో వస్తాయి. నేను అవి గమనించిన తర్వాత వాటికి సపరేట్గా ఫుడ్ పెట్టడం, వాటర్ పెట్టడం, ముఖ్యంగా ఎండాకాలంలో నా డాబా మీద ఉన్నటువంటి

0: 3 4 డేస్లోనే అవి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ కుళ్ళిపోవడం జరిగేవి. నేను పండించుకున్న కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట 4 రోజులైనా కొంచెం వడిలినట్టు ఉంటాయి, కానీ అవి కుళ్ళిపోవడం కానీ అదేం జరగదు మనకి. సో అక్కడ మనకి వేరియేషన్ అనేది కనపడుతుంది కూరగాయలు.
1: తర్వాత మీరు పాదులు అవి ఎలా వేస్తారు? మరి పాదులు అవన్నీ వేస్తే మిగతా వాటికి నీడ వచ్చేస్తుంది కదా.
0: పాదులు వచ్చేసరికి మనకి నిలువు పందిర్లు, అడ్డపందిర్లు రెండు రకాలుగా వేసుకోవచ్చు. మనకి జనరల్గా పొలాల్లో అయితే అడ్డపందిర్లు వేస్తారు, కానీ టెర్రస్ గార్డెన్లో అనేసరికి ఎక్కువ నీడ వచ్చేసింది అనుకోండి, అన్ని మొక్కలు పెరగవు కాబట్టి నీడ కింద వచ్చేటటువంటి మొక్కల్ని మనం అడ్డపందిరి కింద ఏర్పాటు చేసుకొని అలా మనకి ఎలా కావాలంటే మనకున్నట్టు టెరస్ గార్డెన్లో నిలువు పందిరి సెట్ అవుతుందా అడ్డపందిరి సెట్ అవుతుందా అని చూసుకొని అలా వేసుకోవాలి మనం.
1: నిలువు పందిరి అంటే ఎలా వేస్తారు?
0: నిలువు పందిరి అంటే గోడకి ఆ చివర ఒక కర్ర ఈ చివర ఒక కర్ర పెట్టి దానికి మనం వాల్కి తీగలు కట్టుకుంటాం అనమాట.
1: ఆ గ్రిల్కి అలా పాకిపోతాయి అన్నమాట.
0: పాకిపోతాయి
1: అట్లా కాకరపాదు దండపాదు అవన్నీ అట్లానా?
0: అన్ని పాకించవచ్చు, తీగ జాతి ఏదైనా సరే మనం అలా పాకించేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే సూర్యరశ్మి డైరెక్ట్గా మొక్కలకి తగలకుండా కొంచెం మనం ఈ చల్లదనం అనేది అనుకున్నాం కదా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మన గార్డెన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం బేస్ చేసుకొని వేసుకోవాలి.
1: అలాగే కంపోస్ట్ ఎట్లా తయారు చేసుకుంటారు?
0: కంపోస్ట్ అంతా కూడా నేను కిచెన్ నుండి వచ్చేదే కానీ, అలాగే ఎండు ఆకులు, మాకు రోడ్డు మీద పెద్ద మామిడి చెట్టు ఉంది, దాని ఆకులు సీజన్గా రాలిపోతుంటాయి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తానంటే పెద్ద ఒక డ్రమ్ పెట్టుకొని కింద మట్టి వేసేసి ఒక లేయర్ కిచెన్ వేస్ట్, తర్వాత ఎండు ఆకులు, తర్వాత మళ్ళీ కొంచెం మట్టి, అలా లేయర్ వైజ్గా వేసుకుంటూ వెళ్తా. ఒక 3 మంత్స్ అయ్యేసరికి మొత్తం కంపోస్ట్ అయిపోతుంది, అది మళ్ళీ నేను యూజ్ చేసుకుంటా మొక్కలకి.
1: ఎవరి సలహాలు సంప్రదింపులు తీసుకుంటారా? నెట్లో అట్లా ఏమైనా చూసి కొత్త కొత్త జాతులు అట్లా వేస్తుంటారా?
0: కొత్త కొత్త జాతులు అంటే మన వాతావరణానికి పెరిగే మొక్కలైతే మనం చేసే శ్రమ చాలా తక్కువగా ఉంటుంది. అదే మన వాతావరణానికి పెరగని మొక్కలు అనుకోండి, వాటికి మనం చాకరీ చేయాలి, ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. జనరల్గా చాలామంది రైతులు అంటారు దేశవాళీ విత్తనాలనే పెంచితే మన వాతావరణానికి అనుకూలంగా ఉంటుందని చెప్తారు. అలాగా మన వాతావరణానికి పెరిగేటటువంటి మొక్కల్ని మనం పెంచుకుంటే చాలా బాగుంటుంది, మనం చేసే శ్రమ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
1: అంటే పిల్లలు ఎక్కువగా ఈ టీవీలకు అడిక్ట్ అయిపోవడం, తర్వాత ఈ సెల్ ఫోన్లకు అడిక్ట్ అయిపోవడం, వీటి నుంచి కూడా వాళ్ళని తప్పించడానికి ఫ్యామిలీ కానీ పిల్లల్ని కానీ అట్లా ఒక అవకాశంగా అనుకుంటున్నారా?
0: అవును, ఇప్పుడు మా పాప మిగిలిన టైంలో అంటే నార్మల్ డేస్లో కాలేజీకి వెళ్ళినా సండే వచ్చేసరికి నేను పైకి తీసుకెళ్ళిపోతా, తను అలా గార్డెన్లో తిరుగుతా, ఈ పక్షులను చూడడము. అంటే వాళ్ళకి మొక్కలు ఒక అవగాహన ఉంటుంది, కానీ వాటి పువ్వులు కానీ కాయలు కానీ వచ్చినప్పుడు చాలా కొత్తగా ఉంటుంది, ఎప్పుడు చూడనే కదా. అవి చూసినప్పుడు ఆహా ఇది దీని పువ్వు ఇలా ఉంటుందా కాయ ఇలా ఉంటుందా అని వాళ్ళకి ఏంటంటే స్ట్రెస్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. పిల్లలకు కూడా మొక్కల మీద ఒక అవగాహన వచ్చేస్తుంది.
1: అంటే మనం చాలా చిన్న విషయంగా భావించేటటువంటి ఇది కొన్ని వేల లక్షల మంది పిల్లల్లో ఈరోజు లేదు. ఈ అబ్జర్వేషన్ లేదు. ఎంతసేపు కళ్ళకి స్ట్రెయిన్, ఎంతసేపు టీవీల్లోనూ సెల్ ఫోన్స్లోనూ చూసి వైకేరియస్ అంటారు, అట్లా చేయడమే తప్పితే ప్రత్యక్షంగా వాళ్ళు చూడడం అనుభవించడం అనేటటువంటిది లేదు. సో వీటన్నింటినీ ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ స్థాయిలో తక్కువ పెట్టుబడితో అనుభవంతో కూడా తక్కువ శ్రమతో కూడా తృప్తిగా మన ఇంట్లో చేసుకొని మనం ఎంజాయ్ చేస్తూ ఆరోగ్యంగా ఉంటూ పర్యావరణాన్ని కాపాడుతూ డబ్బులు సేవ్ చేసుకుంటూ పిల్లలకి ఎంతో చక్కటి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఇచ్చినట్టుగా ఇస్తూ ఇవన్నీ కూడా చాలా బాగుందండి. ఇలా చాలా సింపుల్గా కనబడుతుంది, ఏమి ఎక్కువ చేసినట్టు కనిపించట్లేదు, కానీ దీని ప్రతిఫలం మాత్రం ఎన్నో రెట్లుగా ఉన్నది. ఇన్నాళ్ళు తరతరాలుగా మన వాళ్ళందరూ చేసినటువంటి వాటిని మళ్ళీ మీరు నగరాల్లో పట్టణాల్లో ఆచరించి చూపిస్తున్నారు. ఇలాంటిది మీకు గ్రూప్స్ అవి కూడా ఉన్నాయా?
0: టెర్రస్ గార్డెన్ గ్రూప్స్ ఉన్నాయండి. జనరల్గా ఇట్లా ఎవరైనా మేము చెప్పిన వెంటనే మేము కూడా పెంచాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి, కానీ ఎలా పెంచాలి ఏంటనే చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. మేము డైరెక్ట్గా వెళ్ళి చెప్పడం అంటే అయ్యే పని కాదు. ఈ టెర్రస్ గార్డెన్ గ్రూపులు ఉండడం వల్ల గ్రూపుల ద్వారా వాళ్ళని మేము యాడ్ చేసుకొని రోజుకి ఆకుకూరలు ఎలా పెంచుకోవాలి, ఆకుకూరలకి కావాల్సిన టబ్బులు ఇవి, మట్టి మిశ్రమం ఇది, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఇలా మేము ఆ గ్రూపుల్లో చెప్తూ ఉంటాం. సో ఇలా టెర్రస్ గార్డెనింగ్ అనేది విజయవాడలో చాలా వరకు డెవలప్ చేయాలని వాట్సాప్ గ్రూపులు కూడా మేము నిర్వహిస్తున్నాం.
1: నంబర్స్ ఏమైనా ఉన్నాయా?
0: నా నంబరే ఉందండి, నేనే వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్నా.
1: ఫ్రీ కదా, దీనికి ఏం ఛార్జ్ చేయరు కదా?
0: ఎటువంటి ఛార్జీ ఉండదు అనమాట, మొత్తం ఫ్రీనే అనమాట. నా నంబర్ వచ్చేసరికి 9290440759. టెర్రస్ గార్డెనింగ్ గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చెయ్యాలి అనుకుంటే, అలాగే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కనుక కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నేను రిప్లై ఇస్తాను.
1: మరొకసారి చెప్పండి నంబరు.
0: 9290440759.
1: చాలా ధన్యవాదాలు.

0: అండి, పెనుమత్స శ్యామ్ ప్రసాద్ గారు, ధన్యవాదాలు, నమస్కారం.
1: నమస్కారం సార్.
2: మీరు ఇంతవరకు హోమ్ గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్ యాజమాన్యం ఈ అంశం గురించి శ్యామ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. తరువాతిగా విందాం పొలం కబుర్లు.

మొక్కల పోషకాలు, వాటి ఆవశ్యకత. ఆహారపు చక్రంలో మానవుడు మొక్కలపై తన ఆహారం కోసం ఆధారపడాల్సి ఉంటుంది. మానవుని శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు, జీవ రసాయన చర్యలకు ఏ విధంగా పోషకాలు అవసరమో, అలాగే మొక్క ఎదుగుదలకు, రసాయన చర్యలకు మరియు ఉత్పాదకతకు కూడా పోషకాలు అత్యావశ్యకమైనవి. ఆవర్తన పట్టిక యందు 118 మూలకాలు గుర్తించబడి ఉన్నప్పటికీ మొక్కలకు 17 మూలకాలే నిర్వర్తించే విలక్షణమైన విధుల ఆధారంగా ఆవశ్యకమైన మూలకాలుగా చెప్పుకోవడం జరిగింది. ఈ 17 మూలకాలు మాత్రమే ఆవశ్యకమైన మూలకాలుగా చెప్పుకోవడానికి ఒక ప్రాతిపదిక ఉన్నది. దాన్ని మూలకాల ఆవశ్యక సూత్రాలుగా చెప్పుకుంటారు. దీని ఆధారంగా మూలకాలు నిర్వర్తించే చర్యలు మరియు వాటి మోతాదు అవసరాన్ని ఆధారంగా చేసుకుని తద్వారా ప్రాథమిక, ద్వితీయ మరియు సూక్ష్మ పోషకాలుగా కూడా విభజించడం జరిగింది. మూలకాల ఆవశ్యక నియమాల విషయానికి వస్తే, ఏదైనా మూలకం మొక్కల్లో లోపించినట్లయితే మొక్క యొక్క జీవిత చక్రం అసంపూర్తిగా ఉంటుంది. ప్రతి ఒక్క మూలకం విధి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఏ ఒక్క మూలకం నిర్వర్తించే విధి మరొక మూలకంతో భర్తీ చేయలేము. మూలకం యొక్క చర్య యొక్క క్రియాజీవుల్లో ప్రత్యక్షంగా ఉండటం. పోషకాల ఆవశ్యక సూత్రాలను అర్థం చేసుకున్నట్లయితే ప్రతి పోషకం ఎంత తక్కువ పరిమాణంగా మొక్కకు అది ఎంత అవసరమో అర్థమవుతుంది. ఆవశ్యక సూత్రాల ఆధారంగా మూలకాలు కూడా విభజించవచ్చు. పత్రహారితం, ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, ఇది ఒక ఆవశ్యకమైన ఆంతరంగిక భాగము. ఇది హరిత వర్ణాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఇది భాస్వరం, పొటాషియం మరియు ఇతర పోషకాలను మొక్క సమర్థవంతంగా వినియోగించుకోవడానికి దోహదపడుతుంది. కావున నత్రజని మూలకం లోపించినట్లయితే కొన్ని చర్యలు మందగిస్తాయి. భాస్వరం మాంసకృతులు, ఫాస్ఫోలిపిడ్లు మరియు ఎంజైముల్లో ఒక అంతరంగిక భాగము. అదేవిధంగా ఫాస్ఫరం క్రోమోజోముల్లో ఒక భాగం. కావున కణ విభజన మరియు మొక్క ఎదుగుదలకు అదేవిధంగా బలమైన వేరు వ్యవస్థ ఏర్పడడానికి అవసరమవుతుంది. అంతేకాకుండా అధిక నత్రజని వేయడం వల్ల కలిగే అనర్థాలను అదుపు చేస్తుంది. మొక్కకి కీటకాలు, తెగుళ్లను తట్టుకునే శక్తిని కూడా అందిస్తుంది. ముఖ్యంగా పప్పుజాతి పంటల్లో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలతను పెంచి వేళ్లలో బుడిపెలు ఆధారంగా ఏర్పడి తద్వారా అధిక నత్రజని స్థిరీకరణకు తోడ్పడుతుంది. పొటాషియం అయితే మొక్కలకు వ్యాధి నిరోధక శక్తిని చేకూరుస్తుంది. అదేవిధంగా మొక్కల్లో జరిగే అనేక చర్యలకు కూడా ఉపయోగపడేటువంటి 60 రకాల ఎంజైములు పనిచేయడానికి దోహదపడుతుంది. పొటాషియం పత్ర రంధ్రాలు తెరుచుకోవడం మరియు మూసుకోవడంలోను, నీటి సంబంధాలను సర్దుబాటు చేయడంలోను, కాండానికి బలాన్ని చేకూర్చి పైరు వాలిపోకుండా ఉంచడంలోను, మొక్క చీడపీడలను తట్టుకోవడానికి కావలసిన నిరోధక శక్తిని కల్పించడంలోను, అలాగే మరియు ఆకుల్లో తయారైన పిండి పదార్థాలను ఇతర ప్రాంతాలకు రవాణా చేయడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. కాల్షియం అయితే కణ కవచం తయారీకి, కణాల ఉత్పత్తికి మరియు సాగుదలకు అవసరమవుతుంది. అంతేకాకుండా విత్తన అభివృద్ధికి, కణాల మధ్య కణ కవచాల ద్వారా సాగే ప్రక్రియల్లో కీలక పాత్రను పోషిస్తుంది. ఇంకా కాల్షియం క్రోమోజోముల్లో, పత్రహరితంలో ఒక ముఖ్య భాగం. ఇది కూడా ఆకులకు వర్ణాన్ని

ఇవ్వడంలో తోడ్పడుతుంది. మెగ్నీషియం అయితే మొక్క వివిధ పోషకాలను వినియోగించుకునే ప్రక్రియను నియంత్రణ చేస్తుంది. అదేవిధంగా నూనె గింజలైతే నూనె ఏర్పడడానికి మరియు ప్రోటీన్ తయారీకి ఇది అత్యంత ఆవశ్యకమైంది. గంధకమైతే గంధకపు ఆవశ్యకత మరియు నిర్వహించే పాత్రలు కొన్ని నత్రజనిని పోలి ఉంటాయి. ఇది అనేక ఎంజైముల తయారీకి, కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరపడానికి, నత్రజని స్థిరీకరణను జరగడానికి, అలాగే నూనె గింజల పైరుల్లో మాంసపకృతులు నూనెలు తయారు కావడానికి దోహదపడుతుంది. అదేవిధంగా ఉల్లి వెల్లుల్లి ఘాటు రావడానికి మరియు విత్తన తయారీకి ఇది ప్రధానమైంది. సూక్ష్మ పోషకాల విషయానికొస్తే ఇనుము ఎంజైముల తయారీకి, మొక్కల్లో జరిగే శ్వాసక్రియకు, పత్రహారితం తయారీకి ఉపయోగపడుతుంది. అలాగే మొక్కల్లో జరిగే అన్ని జీవ ప్రక్రియల్లో ఇనుము ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ముఖ్య పాత్రను పోషిస్తుంది. మాంగనీస్ అయితే మొక్కల్లో ఇనుము పోషకానికి చేదోడువాదోడుగా ఉంటూ వివిధ జీవక్రియల్లో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఇది కిరణజన్య సంయోగ క్రియలో నత్రజని జీవక్రియకు అవసరమైన ఎంజైములను ఉత్తేజపరచడంలో ఆస్కార్బిక్ ఆమ్లం తయారీలో దోహదపడుతుంది. అంతేకాకుండా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే ఆక్సిజన్ మోతాదును నియంత్రించడంలో మాంగనీసు ప్రధాన పాత్రను పోషిస్తుంది. రాగి, ఇది మొక్కల్లో విటమిన్ తయారీలోను ఎంజైముల వ్యవస్థలోను అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది. జింక్ అయితే మొక్కల పెరుగుదలకు అవసరమయ్యే ఆక్సిన్ తయారు కావడానికి, నత్రజని భాస్వరం మరియు ఇతర పోషకాల సమర్థ వినియోగానికి ఉపయోగపడుతుంది. అలాగే మాంసపకృత్తులు మరియు అమైనో ఆమ్లాల తయారీలోను జింకు ఉపయోగపడుతుంది. బోరాన్, ఇది మొక్క కాల్షియం గ్రహించడానికి, గ్రహించిన దాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి అవసరమవుతుంది. అదేవిధంగా మొక్కల్లో తయారయ్యే ఆహార పదార్థాలు మొక్కలోని అన్ని భాగాలకు చేరవేయడంలోనూ కీలక పాత్రను పోషిస్తుంది. అలాగే మొక్కల్లో కాల్షియం పొటాషియం నిష్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది మరియు సంపర్కం ఫలదీకరణలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. క్లోరిన్ అయితే మొక్క కణజాలంలో నీటిని పట్టి ఉంచడంలోను మరియు కొన్ని ఎంజైముల చర్య చురుకుగా జరిగేటట్లు చేయడమే కాకుండా పిండి పదార్థం తయారీ జీవ ప్రక్రియలు సక్రమంగా జరిగేటట్లు చూస్తుంది. మాలిబ్డినం అయితే మొక్కలో ఇనుమును గ్రహించడానికి మరియు వినియోగించుకోవడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా ఇది నైట్రోజనేజ్ అనే ఎంజైములో అంగిక భాగమై ఉండడం వల్ల నత్రజని స్థిరీకరణలో కూడా తోడ్పడుతుంది. నికెల్ అయితే గ్లై ఆక్సలేజ్ 1 మిథైల్ గ్లై ఆక్సార్ ను నిర్వీర్యం చేయడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. ఈ నికెల్ లోపించినట్లయితే మిథైల్ గ్లై ఆక్సార్ వల్ల కలిగే అనర్థాలైనటువంటి కణం విషపూరితం, కణాలు చనిపోవడం లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా ఈ నికెల్ ఒత్తిడి పరిస్థితుల్లో యాంటీ ఆక్సిడెంట్ చర్యల్లో కూడా పాలు పంచుకుంటుంది. ఈ విధంగా అన్ని ఆవశ్యక మూలకాలు కూడా తమ తమ ప్రత్యేకమైన విధులను నిర్వర్తిస్తాయి. అదేవిధంగా ఒక మూలకం యొక్క గాఢతతో కూడా ముడిపడి ఉన్నటువంటి పరిస్థితులను కూడా వినియోగించడం జరుగుతుంది. కావున అన్ని ఆవశ్యక మూలకాల యొక్క సమతుల్యత కూడా ప్రధానమైన అంశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధమైన అన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడే మొక్క తన యొక్క జీవ రసాయన చర్యలను తగు రీతిలో నిర్వర్తించడం లేదా ఉత్పాదకత మరియు ఆ విధంగా ఉత్పత్తి చేయబడిన పదార్థాలు మనకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. కావున సరైన పోషక విలువలు కలిగి ఉన్నటువంటి ఆహారం మనం పొందాలంటే ముందుగా మొక్కకు సరైన మోతాదులో అన్ని పోషకాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా ఒక ప్రకటన విందాం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: చిత్రసీమలో సినీ గీతం విందాం క్రిష్ చిత్రం నుంచి.

చిత్రసీమలో మరి ఒక సినీ గీతాన్ని అయితే ఇప్పుడు విందాం. ఫ్రమ్ సంపంగి చిత్రం నుంచి వరికుప్పల యాదగిరి ఆలపించినటువంటి ఈ సినీ గీతం, సంగీతం కృష్ణ. ఈ పాట విందాం.

0: మీరు ఇంతవరకు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి.
3: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
4: అమలు,
3: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
4: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
5: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
3: ఎక్కడికి?
5: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
3: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం మనస్సులో మాట. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2026 సంవత్సరంలో సగం గడిచిపోతోంది. ఈ 6 నెలల్లో మన్ కీ బాత్లో మన దేశ ప్రజలు సాధించిన ఎన్నో విజయాల గురించి మనం చర్చించుకున్నాం. జూన్ నెలలో కూడా మన దేశం కొన్ని

రాళ్లను సాధించింది. అవి ప్రతి పౌరుడికి గర్వకారణాలు. ఈ విజయాలు దేశభద్రత, స్వావలంబనకు సంబంధించినవి. కోల్కతాలో జరిగిన ఒక నావికాదళ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు ఇటీవల లభించింది. అక్కడ ఐఎన్ఎస్ దోనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై నౌకల్ని భారత నావికాదళంలోకి చేర్చారు. ఈ నౌకల రూపకల్పన నుండి తయారీదాకా ప్రతి పని స్వదేశీయులే చేశారు. మిత్రులారా, దేశం విమానయాన రంగంలో ఒక పెద్ద విజయాన్ని జూన్ నెలలోనే సాధించింది. స్వదేశీ తయారీ విమానం C-295 ఈ విమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలాంటి 40 విమానాల్ని భారతదేశంలోనే తయారు చేస్తున్నారు. ఇది MSME ఏరోస్పేస్ రంగానికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మ నిర్భర్ భారత్ కోసం సంకల్పం కూడా ఎంతో బలపడుతున్నది. ఈ నెలలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO స్వదేశీ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ని కూడా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని DRDO ప్రయోగశాలలు, భారతీయ పారిశ్రామిక భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అంటే ఈరోజు మన భారతదేశం సముద్రం నుంచి ఆకాశం దాకా మరింత సురక్షితంగా, స్వావలంబన కలిగిన దేశంగా మారుతోంది. మిత్రులారా, భారతదేశ ప్రయత్నాల్లో యావత్ ప్రపంచం పాలుపంచుకున్న మరో కార్యక్రమం కూడా జూన్లోనే జరిగింది. ఆ కార్యక్రమమే అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా ప్రదేశాల్లో వివిధ యోగా కార్యక్రమాలు జరిగాయి. మన దేశంలోని వివిధ ప్రదేశాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ నెలలో అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఎంతో ప్రత్యేకమైంది. భారతదేశం 102 స్వర్ణ పథకాలతో మొత్తం 114 పథకాల్ని గెలుచుకుంది. ఈ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో మన భారతదేశం మొదటి స్థానంలో నిలిచింది. మిత్రులారా, ఈ ఛాంపియన్షిప్లో విజేతలైన క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మిత్రులారా, ఏ దేశానికైనా ప్రజలే ఆత్మ. ఆ దేశ ప్రజలు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు ఏ శక్తి వారిని ఆ లక్ష్యం నుంచి నిరోధించలేదు. దేశ నిర్మాణంలో ప్రజాభాగస్వామ్యం అనే ఈ శక్తి భారతదేశానికి ఒక గొప్ప ఆస్తి. ఈ ప్రజాభాగస్వామ్యం ఎన్నోసార్లు మన అనుభవంలోకి వస్తున్నది. మిత్రులారా, పశ్చిమాసియాలో నెలకొని యుద్ధ పరిస్థితి దృష్ట్యా నేను దేశ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశాను. సాధ్యమైనంత వరకు కొంతకాలం పాటు బంగారం కొనడం మానేయాలి అని కోరాను. ప్రజలు విహారయాత్రల కోసం విదేశాలకు వెళ్లటం మానుకోవాలి అని సూచించాను. కారు పూలింగ్ను ప్రోత్సహించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేశాను ప్రజలందరితో. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబించాలని, తమ పొలాల్ని కాపాడుకోవాలని, సాధ్యమైనంత మేరకు సహజ ఎరువుల్ని మాత్రమే ఉపయోగించాలి అని నేను కోరాను. మిత్రులారా, నా విజ్ఞప్తికి మద్దతివ్వటమే కాదు, అన్ని విధాలుగా సహకరించిన దేశంలోని ప్రతి పౌరునికి నేను ఎంతో ఎంతో కృతజ్ఞుణ్ణి. చాలా కుటుంబాలు తమ అనుభవాల్ని పంచుకుంటూ నాకు సందేశాలు పంపాయి. ఈసారి తమ ఇంట్లో వివాహాలకు బంగారం కొనకూడదు అని చాలా కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అవసరమైతే వాళ్ళు పాత బంగారాన్ని పునర్వినియోగం చేసి కొత్త ఆభరణాల్ని తయారు చేస్తారు. ఈసారి విదేశీ ప్రయాణాల్ని తాము ఎలా వాయిదా వేసుకున్నామో కూడా చాలామంది సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మిత్రులారా, కారు పూలింగ్ గురించి కూడా ప్రజలు అనేక అనుభవాల్ని పంచుకున్నారు. ప్రతిరోజు తమ సొంత వాహనాల్లో ఒకే దిశలో ప్రయాణించేవారు ఇప్పుడు కలిసి ప్రయాణించేస్తున్నారు. వీలైనప్పుడల్లా ప్రజలు బస్సులు మెట్రోలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పెట్రోలు డీజిలు ఆదా అవుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో
సహజ ఎరువుల వినియోగం కూడా ఎంతో పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతీయులందరూ ఈ ప్రపంచ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కొంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ ప్రజాభాగస్వామ్య శక్తి మనల్ని బలోపేతం చేసి విజయం సాధించేలా చేస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలో పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు కేవలం కుటుంబ వేడుకలు మాత్రమే కాకుండా యావత్ సమాజానికి ఉత్సవాలు కూడా. ప్రతి కుటుంబం తమ సంతోషాన్ని పక్కవారితో పంచుకోవాలి అని కోరుకుంటుంది. అతిథులకు బహుమతులు కూడా ఇస్తాం కదా. మిత్రులారా, మహారాష్ట్రలోని నాందేళ్లో ఒక కుటుంబం తమ సంతోషాన్ని పంచుకోవటానికి చేసిన పని ఒక అద్భుతంగా మనకు ఆదర్శంగా దర్శనమిస్తోంది. అది పేట్కర్ కుటుంబం. నాందేళ్లోని బహదూర్పురా గ్రామంలో నివసిస్తుంది. సంతోషాన్ని పంచుకోవాలి అంటే కష్టకాలంలో ఊరి ప్రజలకు అండగా నిలిచే కానుకను ఇవ్వాలి అని ఆ కుటుంబం నిర్ణయించుకుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పెళ్లి సందర్భంగా ఆ కుటుంబం గ్రామంలోని సుమారు 3,500 మందికి ప్రమాద బీమాను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరికి 100,000 రూపాయల బీమా కవరేజీ అందించారు. ఈ నిర్ణయం, ఈ చొరవ వెనుక ఉన్న భావన ఎంత హృద్యంగా ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడటం, కష్టాలని ఎదుర్కోవటాన్ని ఆ కుటుంబం చూసింది. అలాంటి సమయంలో చిన్న సహాయం కూడా గొప్ప అండగా నిలుస్తుంది కదా. మిత్రులారా, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100,000 కుటుంబాలకు భద్రతా కవచాన్ని అందిస్తోంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం 20 రూపాయల వార్షిక ప్రీమియంతో, అంటే సంవత్సరానికి కేవలం 20 రూపాయల ప్రీమియంతో మాత్రమే 2,00,000 రూపాయల దాకా ప్రమాద బీమా లభిస్తుంది. ఇప్పటిదాకా 58 కోట్లకు పైగా ప్రజలు ఈ పథకంలో చేరారు. వీళ్లలో దాదాపు 28 కోట్ల మంది మన మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెలు, మహిళలు. ఆ తల్లులందరికీ నా నమస్కారాలు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలు ఇప్పటిదాకా 3,700 కోట్ల రూపాయలకు పైగా సహాయాన్ని అందుకున్నాయి. మిత్రులారా, ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా యోజన PMJJBY, ఇది కూడా చాలా ముఖ్యమైంది. ఈ పథకం ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విషాదకరంగా మనకు దూరమైన సందర్భంలో వారి కుటుంబానికి 2,00,000 రూపాయల బీమా కవరేజీ అందిస్తుంది. దీని వార్షిక ప్రీమియం కేవలం 436 రూపాయలు మాత్రమే, అంటే రోజుకు కేవలం 1.5 రూపాయలు మాత్రమే. ఇప్పటిదాకా 27 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 11,00,000 కుటుంబాలు దాదాపు 22,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకున్నాయి. ఈ గణాంకాలు చాలా ముఖ్యమైనవి. ఈ గణాంకాల వెనుక తమ సొంత గాథలతో కూడిన 100,000ల కుటుంబాలు ఉన్నాయి. ఒకచోట ఒక తల్లి తన పిల్లల చదువుల్ని కొనసాగించేందుకు సహాయం పొందింది. ఇంకోచోట ఇంకో భార్య ఇంటి బాధ్యతల్ని నిర్వహించటంలో సహకారం పొందింది. మిత్రులారా, కొన్నిసార్లు ఒక చిన్న మొత్తంతో, ఒక చిన్న అడుగుతో గొప్ప భద్రత ఆరంభమవుతుంది. ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరందరూ ఈ పథకాల గురించిన సమాచారాన్ని మీ కుటుంబాలతో పంచుకోవాలి అన్నది నా కోరిక. నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్లో మనం ఇప్పుడు 1,000 ఏళ్ల పురాతనమైన మానవ సమాజంలో 1,000 సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన ఒక అంశాన్ని గురించి ముచ్చటించుకుందాం. ఈ అంశం మూఢనమ్మకానికి సంబంధించింది. మూఢనమ్మకం అంటే తరచుగా కేవలం ఒక అపోహ. అపోహగా మాత్రమే ఉండదు, కొన్నిసార్లు ఆ అపోహ భయాన్ని సృష్టించవచ్చు కూడా. భయం మనసును ఆవరిస్తే ఒక వ్యక్తి నిజాన్ని చూడటం మానేస్తాడు. మూఢనమ్మకంలో కూరుకుపోయిన ప్రజలు
తరికించకుండా నిజాన్ని తెలుసుకోకుండా

చాలా హాని కలిగించే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఆరంభించవచ్చు. అదే సమయంలో సమాజంలో విజ్ఞాన శాస్త్రం, అనుభవం, తర్కం ఆధారంగా ఆ నమ్మకాల్ని సవాల్ చేసేవారు కూడా ఉన్నారు. మూఢ నమ్మకం నుంచి విశ్వాసానికి సాగే ఈ ప్రయాణం అంత సులభం కాదు మిత్రులారా. ఈరోజు నేను అలాంటి ఒక విజయవంతమైన ప్రయాణాన్ని గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మిత్రులారా, అస్సాంలో ఒక పక్షి కనిపిస్తుంది. ఆ పక్షి పేరు హర్గిలా. హర్గిలా ఒక అరుదైన పక్షి. ప్రకృతిని శుభ్రంగా ఉంచటంలో ఈ హర్గిలా అనే పక్షి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే చాలా కాలం పాటు అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ హర్గిలా పక్షిని అశుభంగా భావించేవారు. ప్రజలు తమ చుట్టూ దీన్ని చూడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. కొన్నిసార్లు హర్గిలాలు గూళ్ళు కట్టుకునే చెట్లను కూడా నరికేశారు. ఒక్కసారి ఊహించండి మిత్రులారా, పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచే హర్గిలా పక్షే ప్రజల అనవసరపు భయానికి బలైపోయింది. ఈ సమయంలో జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ దీన్ని చూశారు. ప్రజల మనస్సుల్లో పాతుకుపోయిన అపోహల్ని దూరం చేయాలి అని గట్టిగా సంకల్పించుకున్నారు. మహిళలతో మాట్లాడారు. ఆ పక్షి గురించి శాస్త్రీయంగా వివరించారు. క్రమంగా మహిళలు కూడా ఈ ఉద్యమంలో చేరడం ఆరంభించారు. ఒక పెద్ద మార్పు మొదలైంది మిత్రులారా. ఒకప్పుడు అశుభమైనదిగా భావించి తరిమివేసిన ఆ పక్షి ఇప్పుడు ఆ గ్రామాలకు ఒక గుర్తింపుగా మారింది. హరిగిలాను కాపాడటానికి వేలాది మంది గ్రామీణ మహిళలు ముందుకొచ్చారు. ఈరోజు ఆ మహిళల్ని హరిగిలా సైన్యం అని పిలుస్తున్నారు ఎంతో గౌరవంగా. ఈ మహిళలు సమాజంతో పోరాడారు, సమాజానికి అవగాహన కల్పించారు, మూఢ నమ్మకాల్ని దూరం చేసేందుకు రేయింబవళ్ళు శ్రమించారు. సరైన సమాచారం వ్యాప్తి చెందినప్పుడు తరతరాలుగా పాతుకుపోయిన ఆలోచన విధానం కూడా మారుతుంది అని నిరూపణే ఈ సంఘటన. మిత్రులారా, నేనెప్పుడూ చెబుతూ ఉంటాను, ఎవరైతే క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారో వారు అన్ని రంగాల్లోనూ ముందుంటారు అని. ఈరోజు దేశంలో ఇలా రకరకాల ఆటలు క్రీడాంశాల్లో పాల్గొంటూ అభివృద్ధి చెందుతూ ఉన్న యువత సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది యువత ఈ క్రీడారంగాన్ని వృత్తిగా ఎంచుకుంటున్న సంగతి మనం స్పష్టంగా చూస్తున్నాం. నాగాలాండ్లో రెండు చాలా ఆసక్తిదాయకమైన అంశాలు నా దృష్టికొచ్చాయి. వాటిలో మొదటిది నాగాలాండ్ బేబీ లీగ్. బేబీ లీగ్ ఈ పేరు వింటే ఇది చాలా చిన్నపిల్లల కోసం ఉండే ఒక సాధారణ లీగ్ అనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇది 5 నుంచి 10-12 వయస్సున్న చిన్ని పువ్వుల్లాంటి చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఒక అసాధారణమైన లీగ్. ఫుట్బాల్ ఆడే పిల్లల వేగం, ప్రతిభలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. అంతేకాదు, వారిని గుర్తించేలా చేస్తుంది. నాగాలాండ్లో వీలైనంతమంది ఎక్కువ మంది పిల్లల్ని ఫుట్బాల్తో అనుసంధానించేందుకు ఈ నాగాలాండ్ బేబీ లీగ్ ఆరంభించబడింది. 5 నుంచి 12 మధ్య వయస్సున్న అబ్బాయిలు అమ్మాయిలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ లీగ్ ఇప్పుడు 3 పూర్తి చేసుకుంది. పిల్లల మనసుల మీద ఇది చాలా సానుకూల ప్రభావాన్ని చూపింది. మిత్రులారా, నాగాలాండ్లోనే మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. దాని పేరు నాగాలాండ్ ఉమెన్ ఫుట్సెల్ లీగ్. బహుశా ఫుట్సెల్ అనే పేరు మీకు కొత్తగా ఉంది కదూ. ఫుట్సెల్ని ఇండోర్ ఫుట్బాల్ అని కూడా అంటారు. ఒక జట్టులో కేవలం 5 ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. దీని ఆట స్థలం కూడా ఫుట్బాల్ మైదానం కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఈ ఫుట్సెల్లో ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆడుతున్న క్రీడాకారులు నిర్ణయాలు తీసుకోవటంలో చాలా వేగంగా ఉండాలి. అంటే సాంకేతికత నైపుణ్యాల్ని ఉత్తమంగా అప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఆడాలి. నాగాలాండ్ మహిళల ఫుట్సెల్ లీగ్ మన అమ్మాయిలకి వారి ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక గొప్ప అవకాశం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన నాగాలాండ్ ప్రజల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను.

ఇలాంటి ప్రయత్నాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ఫూర్తినిస్తాయి కదా. అందుకని ఇతరులు కూడా ప్రయత్నం చేయాలి అని నా కోరిక. మిత్రులారా, ఇది సాంకేతిక యుగం. ప్రతిరోజు కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఏఐ ఆవిష్కరణలు కొత్త కొత్తగా ఆవిర్భవిస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక కీలకమైన ప్రశ్న, మనం మన సృజనాత్మకతను ఎలా కాపాడుకోవాలి? కొత్త సాంకేతికతతో మనల్ని మనం అనుసంధానించుకుంటూనే మన మూలాల్ని కాపాడుకుంటూ ఎలా ముందుకు నడవాలి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం ఇస్తోంది నలంద విశ్వవిద్యాలయం. మన వేల సంవత్సరాల పురాతన నలంద విశ్వవిద్యాలయం ఇప్పుడు భారత భవిష్యత్తును ఒక కొత్త అవతారంలో తీర్చిదిద్దుతోంది. 2 ఏళ్ల క్రితం నలంద విశ్వవిద్యాలయం కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. నలంద విశ్వవిద్యాలయం మన ప్రాచీన సంప్రదాయమైన శాస్త్రార్థ అనే సంప్రదాయానికి మళ్ళీ ప్రాణం పోసింది. శాస్త్రార్థం అనేది కేవలం ఒకరి అభిప్రాయాల్ని వ్యక్తపరిచే మాధ్యమం మాత్రమే కాదు, అది ఒక చర్చ, ఒక సంప్రదింపుల క్రమబద్ధమైన ప్రక్రియ, తర్కంతో సాగే అభిప్రాయ వ్యక్తీకరణ, వాస్తవాలతో వ్యక్తపరచడం అనేది ఈ శాస్త్రార్థంలో చాలా ముఖ్యం. దీనిలో తప్పక ప్రావీణ్యం సంపాదించాలి. శాస్త్రార్థ ప్రక్రియలో ఇతరుల అభిప్రాయాల్ని ఓపికగా వినాలి, అర్థం చేసుకోవాలి. అదే మనకు నేర్పుతుంది ఈ ప్రక్రియ. నలంద విశ్వవిద్యాలయం శాస్త్రార్థ అనే ఈ ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. విశ్వవిద్యాలయం దీన్ని తమ స్నాతకోత్సవంలో కూడా భాగంగా చేసింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఇతర దేశాలకు చెందినవారే. ఒక ప్రాచీన సంప్రదాయాన్ని ఆధునిక కాలంతో అనుసంధానించే ఈ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం కదా. ఈ విషయంలో నేను నలంద యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అని నేను కోరుతున్నాను. మిత్రులారా, యువతను వారి వారి మూలాలతో అనుసంధానం చేస్తూనే నూతన సాంకేతికతలకు సిద్ధం చేయటం అనేది ఒక అద్భుత ప్రయత్నం. ఇప్పుడు ఆ మంచి ప్రయత్నమే జరుగుతోంది ఢిల్లీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో. ఈ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ విషయాలుగా బీటెక్ కోర్సు ఆరంభమైంది. ఆధునిక సాంకేతికతను భారతదేశ సాంప్రదాయిక జ్ఞానంతో అనుసంధానించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది భారతీయ భాషల కోసం కొత్త ఏఐ సాధనాన్ని అభివృద్ధి చేసేందుకు సహాయంగా ఉంటుంది. మన ప్రాచీన గ్రంథాల్ని, తాళపత్రాల్ని డిజిటల్గా భద్రపరిచే కృషి కూడా ఊపందుకుంటుంది. ఈ రంగంలో కృషి చేస్తోన్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి నా శుభాకాంక్షలు. మిత్రులారా, నేడు మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చేరుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మన పాటలు, మన సంగీతం, మన ఆధ్యాత్మికతల్ని నేర్చుకుంటూ స్వీకరిస్తున్నారు కూడా. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉంది కరేబియన్ సముద్రంలో ఉన్న డొమినికన్ రిపబ్లిక్ అనే దేశం. అక్కడ భారతీయుల సంఖ్య సుమారు 100, బహుశా అంతకంటే తక్కువే కావచ్చు. అయినప్పటికీ డొమినికన్ రిపబ్లిక్లో భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతలకు సంబంధించి చాలా మంచి ప్రయత్నం జరుగుతోంది. అక్కడ స్పానిష్ మాట్లాడే కొందరు వ్యక్తులు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందాన్ని బ్రహ్మ కమల్ డొమినికానా అని పిలుస్తారు. ఈ బ్రహ్మకమల్ డొమినికానా బృందంలోని సభ్యులందరూ కలిసి వేద సాహిత్యాన్ని అధ్యయనం చేస్తారు. వేద మంత్రాల్ని ఉచ్చరించటం కూడా నేర్చుకుంటున్నారు. వారికి ఎలాంటి అధికారిక శిక్షణ అందలేదు, కానీ ఆడియో రికార్డింగ్లు వినటం ద్వారా వేద మంత్రాల్ని ఎలా సరిగ్గా ఉచ్చరించాలో నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు కూడా. ఈరోజు వారు అనేక మంత్రాల్ని చక్కగా జపించగలుగుతున్నారు కూడా. వీటిల్లో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, శ్రీరుద్రం, దుర్గా సూక్తం, దేవీ మహాత్మ్యం ఇవన్నీ ఉన్నాయి.

భారతదేశానికి ఎంతో దూరంగా నివసిస్తూ కూడా మన సంప్రదాయాల్ని నేర్చుకోవటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంత స్ఫూర్తిదాయక మిత్రులారా. బ్రహ్మకమల్ డొమినికానా సభ్యులందరి ప్రయత్నాలకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్న వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను మనస్ఫూర్తిగా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మేఘాలయ మేఘాలకు అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. మేఘాలయ రాష్ట్రాన్ని సందర్శించిన ఎవరైనా అక్కడి ప్రజల ఆప్యాయతను చాలా కాలం పాటు గుర్తుంచుకుంటారు. కానీ మేఘాలయకు మరొక ప్రత్యేక లక్షణం ఉంది. దాని గురించి నేను ఈరోజు మన్ కీ బాత్లో మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అదే మేఘాలయలో ఉన్న రూట్ బ్రిడ్జ్. మార్గం చూపించే రూట్ కాదు మిత్రులారా, ఇది చెట్ల వేర్ల రూట్. ఈ వేర్ల వంతెనల కథ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ వంతెనలు కొన్ని రోజుల్లోనో కొన్ని ఏళ్లలోనో నిర్మితం కావు. అవి అభివృద్ధి చెందటానికి దశాబ్దాలు పట్టొచ్చు. రబ్బరు చెట్ల వేర్లు క్రమంగా వాగుల్ని దాటుతూ వంతెనల రూపం పొందుతాయి. కాలక్రమేణా ఆ వేర్లు ఒక బలమైన వంతెనలుగా ఏర్పడతాయి. ఈ వంతెనలకు మరో ప్రత్యేక లక్షణం కూడా ఉంది. అవి సజీవ వంతెనలు. కాలం గడిచే కొద్దీ అవి మరింత బలపడతాయి. అవి మేఘాలయ ప్రజల సృజనాత్మకతను స్పష్టంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. సంవత్సరాల ఓర్పును, ప్రకృతి పట్ల ప్రగాఢమైన గౌరవాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. ప్రకృతి సహకారంతో మానవులు ఎలాంటి అద్భుతమైన విషయాల్ని సృష్టించగలరో ఈ మేఘాలయలోని సజీవ వంతెనలు నిరూపిస్తూ ఉన్నాయి. అవి మన దేశానికి, ఈ భూమికి ఒక గొప్ప వారసత్వ సంపద. మేఘాలయ వేర్ల వంతెనల్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల నెట్వర్క్లో ఉంచేందుకు మన దేశం ఇప్పుడు దరఖాస్తు చేసింది. మిత్రులారా, వాతావరణ మార్పుల కారణంగా ఈ వేర్ల వంతెనలు అనేక సవాళ్లు కూడా ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాంటి సమయంలో మేఘాలయ ప్రజలు ఈ సహజ వారసత్వాన్ని పరిరక్షించే బాధ్యతను ఎంత పవిత్రంగా స్వీకరించారో. గతంలో ఇలాంటి వంతెనల సంఖ్య నిర్ధారించేందుకు కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ స్థానిక ప్రజలందరూ ముందుకు వచ్చి స్వయంగా లెక్కించడం ఆరంభించారు. ఈ వంతెనల నిర్వహణ బాధ్యతను సమూహాలుగా చేపట్టారు కూడా. ఇప్పుడు స్థానిక ప్రజలు 120కి పైగా వేర్ల వంతెనల్ని సంరక్షిస్తున్నారు. కొన్ని బృందాలు ప్రతి ఏటా ఈ వంతెనల పరిస్థితిని తనిఖీ చేస్తాయి. కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు నర్సరీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా వాటి సంరక్షణ కోసం ఒక సంపూర్ణ జీవావరణ వ్యవస్థ రూపొందింది. మీరు గమనించే ఉంటారు, ఈ సంవత్సరం హైలీవార్ గారికి పద్మ పురస్కారం లభించింది. హైలీవార్ గారు తన జీవితంలోని 50 ఏళ్లకు పైగా ఈ వేర్ల వంతెనల సంరక్షణ కోసమే అంకితం చేశారు. వారి అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకం. మిత్రులారా, మీరు ఎప్పుడైనా మేఘాలయ వెళ్ళి ఈ వేర్ల వంతెనల్ని గనక చూసి ఉంటే దయచేసి వాటి ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం మర్చిపోకండి. ఈ ఫోటోలు మేఘాలయ విశిష్ట వారసత్వాన్ని గురించి తెలుసుకోవటానికి అందరికీ ప్రేరణగా నిలుస్తాయి కదా. నా ప్రియమైన దేశవాసులారా, మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి, మన నగరాలు అందంగా కనిపించాలి అని మనం అందరం కోరుకుంటాం. కానీ మన చుట్టూ పేరుకుపోయే చెత్తను ఎవరు శుభ్రం చేయాలి? ఈ విషయాన్ని మాత్రం అరుదుగా ఆలోచిస్తాం. చాలామంది ఇది మరొకరి బాధ్యత, వారే శుభ్రం చేస్తారు అనుకుంటారు. కానీ మనలో కొందరు తమ ఆలోచనలతో ఆచరణతో మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్లోని రాజగఢ్ జిల్లా బ్యావరాకు చెందిన కొందరు సోదరీమణుల గురించి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది. వాళ్ళు తమ చుట్టూ ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించాలి అని గట్టిగా సంకల్పించారు. వేరే వాళ్ళెవరైనా మార్పు తీసుకొస్తారేమో అని ఎదురూ చూడలేదు, ఆశించలేదు కూడా. వాళ్లే స్వయంగా నగరం నలుమూలలు తిరిగారు.

0: ప్లాస్టిక్ వ్యర్థాల్ని ఖాళీ సీసాల్ని సేకరించటం ఆరంభించారు. క్రమంగా ఈ ప్రయత్నం పురోగమించింది. ఆ తర్వాత ఆ ప్లాస్టిక్ని ఎకోబ్రిక్స్గా మార్చటం ఆరంభించారు. ఈరోజు ఈ ఎకోబ్రిక్స్ బహిరంగ ప్రదేశాల్ని సుందరంగా మలచేందుకు ఉపయోగిస్తున్నారు. రాజగఢ్లో గత కొన్ని నెలల్లో వందలాది కిలోల ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి మెరుగైన ఉపయోగంలోకి తెచ్చారు. ఇంకో మాటగా చెప్పాలి అంటే, ఒకప్పుడు నగరాన్ని కలుషితం చేసిన ప్లాస్టికే ఇప్పుడు నగర సౌందర్యానికి దోహదపడేలా చేశారు అక్కడి సోదరిమణులు. ప్యావరా సోదరిమణులందరికీ, ఈ ప్రచారంలో పాల్గొన్న సహచరులకు నేను నా అభినందనలు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఒక చాలా ప్రత్యేకమైన అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని సూచిస్తూ చాలామంది నాకు లేఖలు రాశారు. అది గణేష్ ఉత్సవానికి సంబంధించిన అంశం. గణేష్ ఉత్సవానికి ఇంకా చాలా సమయం ఉండొచ్చు, కానీ ఈ అంశం మీద ఇప్పుడే మనం దృష్టి కేంద్రీకరించాలి అని వారి కోరిక. వాస్తవానికి గణేష్ విగ్రహాల తయారీ పని చాలా ముందుగానే ఆరంభమవుతుంది. విగ్రహాలు తయారు చేసేవారు, విగ్రహాల వ్యాపారంలో నిమగ్నమై ఉన్నవారు ఇప్పటి నుంచే ఎంతో చురుగ్గా ఉంటారు ఆ పనిలో. అందువల్ల మీ అందరికీ నాదో విజ్ఞప్తి, దయచేసి మీ ఇల్లు, మీ సమాజం లేదా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణపతి బప్పా విగ్రహం మన దేశపు మట్టితో మన తయారీదారులు అంటే స్థానిక కళాకారులు రూపొందించినవే అని నిర్ధారించుకోండి. గణేష్ విగ్రహాలు తయారు చేసేవారు మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. అలాగే విగ్రహాలు కొనుగోలు చేసేవారు కూడా ఆ విగ్రహం దేంతో తయారు చేయబడింది, ఏ దేశంలో తయారు చేశారో బాగా తనిఖీ చేయాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల్ని నివారించాలి. మిత్రులారా, పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయని మీకు తెలుసు. ఈ మట్టి విగ్రహాలు మన నదుల్ని, చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుతాయి. దీనివల్ల మన విశ్వాసం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రకృతి పట్ల మన బాధ్యత కూడా నెరవేరుతుంది. మనం స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేసినప్పుడు స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత అనే మన సంకల్పాన్ని మరింత బలపరుచుకుంటాం కూడా. ఈసారి గణేష్ ఉత్సవంలోనూ, ఇలాంటి ప్రతి పండుగలోనూ మనం ఇలాంటి అంశాల మీద లోతైన దృష్టి పెట్టాలి. మిత్రులారా, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇలాంటి చర్యలు ఆచరణ రూపంలో మీరు తీసుకువస్తారు అని నా ప్రగాఢ విశ్వాసం. మిత్రులారా, మన దేశపు గొప్ప బలం మన ప్రజల్లోనే ఉంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చిన్న చిన్న ప్రయత్నాలు, పెద్ద ప్రయత్నాలు మనకెంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాయి. మనసులో దృఢ సంకల్పం, సమాజ సహకారం ఉంటే ఎలాంటి పెద్ద మార్పైనా సాధ్యం అని నిరూపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల గురించి నాకు తెలియచేస్తూ ఉండండి. మీ ఆలోచనలు, మీ సూచనలు నాకు పంపుతూ ఉండండి. బహుశా మీ సమీపంలోని ఒక చిన్న చొరవ అంటే అతి చిన్న ప్రయత్నం కూడా యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలవచ్చు. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుసుకుందాం. మన దేశ ప్రజలు చేస్తున్న కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చర్చించుకుందాం. అప్పటిదాకా మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. మరో ముఖ్య విషయం, నీటి సంరక్షణ అనేది తప్పనిసరి. మనం వర్షంలోని ప్రతి నీటి చుక్కను ఆదా చేయాలి. వర్షాన్ని పట్టుకోండి, క్యాచ్ ది రెయిన్, ఈ ప్రచారం ఏమాత్రం సడలడానికి వీల్లేదు. మీరు అనుమతించకూడదు అసలు. నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటి అంటే, మనం అందరం కలిసి వర్షపు నీటి ప్రతి చుక్కను ఆదా చేద్దాం. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు సమానత్వం, బాధ్యత, న్యాయబద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

0: నాలుగు రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్లో విస్తరించనున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు ఎల్లప్పుడూ సమానత్వం, బాధ్యత, న్యాయబద్దతతో కూడి ఉండాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సీషెల్స్ పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ఆయన ఈరోజు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా సాగే అభివృద్ది అందరినీ కలుపుకుని పోయేలా ఉండాలని, అలాగే అంతర్జాతీయ సంస్థలు నేటి ఆధునిక వాస్తవాలకు అద్దం పట్టేలా రూపాంతరం చెందాలని భారత, సీషెల్స్ రెండు దేశాలు బలంగా ఆకాంక్షిస్తున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సీషెల్స్ దేశానికి ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని, హిందూ మహాసముద్రం భారత్, సీషెల్స్ దేశాలను అనుసంధానిస్తోందని పేర్కొంటూ,
1: The island nations are the most impacted by climate change. Its effects are already visible on our coastlines in the marine ecosystem. In weather patterns and in our communities, we both firmly believe that those who have contributed the least to climate change should not bear the greatest burden of its consequences. Climate action must be guided by fairness, responsibility and equity.
0: సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రిగా ఈ గౌరవం దక్కడం తన అదృష్టమని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు తనకు సీషెల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డును ప్రదానం చేసినందుకు ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. సీషెల్స్ రాజధాని విక్టోరియాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీ మధ్య నేడు ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అంతకుముందు ప్రధాని మోదీకి స్టేట్ హౌస్లో అధ్యక్షుడు హెర్మనీ సమక్షంలో సైనిక దళాలు ఘనంగా గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించాయి. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించేలా వ్యవసాయం, ఆర్థిక రంగం, అంతరిక్షం, ఆరోగ్య రంగాల్లో పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ది, హరిత వృద్ధి రంగాల్లో ప్రధాని మోదీ కనబరిచిన నాయకత్వానికి గుర్తింపుగా సీషెల్స్ దేశపు అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అవార్డును నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాత్రికేయుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ పురస్కారం 140 కోట్ల మంది భారత ప్రజలకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం భద్రత, సుస్థిరత ఉమ్మడి బాధ్యత అని, ఇరు దేశాల రవాణా, డిజిటల్ కనెక్టివిటీని మరింత పెంచుతామని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు అత్యంత సమగ్రంగా భవిష్యత్ ప్రణాళికలతో సాగాయని సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మనీ తెలిపారు. గుజరాత్లోని గాంధీనగర్లో పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. గర్భం దాల్చిన సమయం నుంచి బిడ్డకు 18 ఏళ్లు వచ్చే వరకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్తో అనుసంధానించిన ఒక ప్రత్యేక ఐడీ ద్వారా లబ్ధిదారుల పూర్తి సమాచారాన్ని ఈ సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్ ట్రాక్ చేయనుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో దేశంలో ఆరోగ్య రంగం ఊహించని రీతిలో పురోగమించిందని కొనియాడారు. గ్రామాల అభివృద్ది ద్వారానే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాధ్యమవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి, భద్రత కల్పిస్తూనే గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణాభివృద్దిని మరింత వేగవంతం చేసేందుకు వికసిత్ భారత్ గ్రామీణ పథకం కింద రాష్ట్రాల వాటాతో కలిపి 1.51 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారతదేశ రక్షణ, విమానయాన రంగాల్లో స్వయం సమృద్ది సాధిస్తూ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై మాట్లాడారు. భారత్లోనే తయారైన C-295 రవాణా విమానం తొలి విమాన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుందని ప్రధానమంత్రి వెల్లడించారు. ఇటీవలే కోల్కతాలో జరిగిన నౌకాదళ కార్యక్రమంలో పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఐఎన్ఎస్ దురగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్

0: అగ్రయ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టామని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు జరిగాయని మోదీ తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద వాతావరణం నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తాను కోరానన్నారు. తన విజ్ఞప్తికి దేశ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, అందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: ఘర్ కే వివాహ్ మే ఇస్ బార్ సోనా నహీ ఖరీదేంగే, జరూరత్ పడి తో పురానే సోనే కో రీసైకిల్ కర్కే నయే గహనే బనా లేంగే. లోగ్ హర్ సంభవ్ బస్ ఆర్ మెట్రో కా ఉపయోగ కర్ రహే హై, ఇస్సే పెట్రోల్ ఆర్ డీజల్ కీ బచత్ హో రహీ హై. मुझे इस बात की खुशी है कि इस ग्लोबल क्राइसिस का हम भारतीय मिलकर मुकाबला कर रहे हैं. जन भागीदारी की यही शक्ति हमें मजबूती देगी, हमें सफल बनाएगी.
0: భూకంప విపత్తుతో అతలాకుతలమైన వెనిజువలా దేశాన్ని ఆదుకునేందుకు భారతదేశం మానవతా దృక్పథంతో చేపట్టిన ఆపరేషన్ అమిస్టాడ్ సహాయక సామగ్రి అక్కడికి చేరుకుంది. భారత్ పంపిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, అత్యవసర మందులు, వైద్య పరికరాలు వెనిజువలాలో జరుగుతున్న భూకంప సహాయక చర్యలకు మరింత బలాన్నిస్తాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన 6 భారత జవాన్ల అత్యున్నత త్యాగాన్ని ప్రభుత్వం ఇప్పుడే మొదటిసారిగా గుర్తించిందంటూ సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న కథనాలను కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అది పూర్తిగా సత్యదూరమని స్పష్టం చేసింది. దేశ రక్షణ కోసం పోరాడిన ఆ వీర జవాన్లకు దేశం ఎప్పుడో సముచిత గౌరవాన్ని అందించిందని రక్షణ శాఖ తెలిపింది. గత ఏడాది 11 నిర్వహించిన సమావేశంలోనే అప్పటి మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఈ 6 అమరవీరులకు నివాళులర్పించారని గుర్తు చేసింది. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మహిళా జట్ల మధ్య జరుగుతున్న T20 క్రికెట్ ప్రపంచకప్లో టాస్ గెలిచిన భారత జట్టు 20 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. అలాగే ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానం వేదికగా భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న చివరి T20 క్రికెట్ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 7 పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 48 పరుగులు చేసింది. వాతావరణం. రాగల 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలతో పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు మరింత ముందుకు సాగనున్నట్టు పేర్కొంది. రాగల 2 రోజుల పాటు తెలంగాణ, కర్ణాటక, కొంకణ్, గోవా, ఒడిశా, విదర్భ, ఛత్తీస్గఢ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై తీసుకునే చర్యలు సమానత్వం, బాధ్యత, న్యాయబద్దంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పీఎం ఫ్యామిలీ కేర్ ట్రాకర్ పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం దేశభక్తి గీతం వింటారు. దేశభక్తి గీతం వినబోయే ముందు ఒక ప్రకటన.
3: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
4: అమలు,
3: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
4: 2 నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
5: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
3: ఎక్కడికి?
5: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
3: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

కట్టుధా దట్టి దగ్గుతుందా కట్టుధా కట్టుధా తగ్గడా

0: ആകാശവാണി വിജയവാഡ കേന്ദ്രം.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం, బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.